ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948 వైశాఖ మాసం 25వ రోజు క్రీస్తు శకం 2026వ సంవత్సరం మే నెల 15వ తేదీ శుక్రవారం శుభోదయం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 6 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో హిందీలో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 6 గంటలు ముందుగా హిందీలో అనంతరం ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 6 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో హిందీలో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 6 గంటలు ముందుగా హిందీలో అనంతరం ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: ಸುಪ್ರಭಾತ ಸಮಯಾನ ಸುಮನೋಹರಮೇನ ಭಕ್ತಿ ಗೀತಾರು
1: ಭಗವದ್ ಭಾವನಾವಿಷ್ಕೃತ ಸುಗಂಧ ಕುಸುಮ
0: ప్రభాత సమయాన పరమాత్మకు సమర్పించే పూజా ప్రసూనాల మాల భక్తి సంగీత హేళ.

అర్చన మనసుని భక్తి పారవశంతో నింపే భక్తి గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా.

భక్తులను అనుగ్రహిస్తున్నారు. మరి ఆ ఆలయ విశేషాలను, విశిష్టతను తెలుసుకుందాం. ట్యూన్ చేసి ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి FM 102.8 మెగాహెర్ట్స్ పై.

అర్చన భక్తి గీతాల కార్యక్రమం. ఈనాటి అర్చన కార్యక్రమంలోని క్షేత్రదర్శినిలో మనం మాట్లాడుకోబోతున్నాం తెలంగాణలోని పంచ నరసింహ క్షేత్రాల్లో అత్యంత పురాతన మహిమాన్విత క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన ఆలయం సూర్యాపేట జిల్లాలోని మట్టపల్లి శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. కృష్ణానదీ తీరాన చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఒక సహజ సిద్ధమైన గుహలో స్వామివారు కొలువై

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 6:19:24. ఈనాటి అర్చన కార్యక్రమంలోని క్షేత్రదర్శినిలో మట్టపల్లిలోని స్వయంభూగా వెలిసిన శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ విశేషాలను గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ధర్మరక్షణకై శ్రీ మహావిష్ణువు దశావతారాలలో అవతరించారు. వాటిలో అత్యంత ఉగ్రరూపమైనది నరసింహావతారం. హిరణ్యకశిపుడు అనే రాక్షసరాజు తన అహంకారంతో లోకాలను వణికించగా భక్త ప్రహ్లాదుడు నారాయణుణ్ణి జపిస్తున్నాడు. భక్తులను రక్షించడానికి విష్ణుమూర్తి ఒక స్తంభం నుండి నరసింహుడిగా అవతరించి హిరణ్యకశిపుడిని సంహరించారు. అయితే సంహారం తరువాత స్వామివారి ఉగ్రరూపం మరింత భయంకరంగా మారిందట. అప్పుడు చిన్నవాడైన ప్రహ్లాదుడు, స్వామి, లోకక్షేమం కోసం మీరు శాంతమూర్తిగా దర్శనమివ్వండి అని వేడుకొనగా, ప్రహ్లాదుడి ప్రార్థనతో ప్రసన్నుడైన స్వామివారు ఈ కృష్ణానదీ తీర గుహలో యోగముద్రను ధరించి కొలువుదీరారని అక్కడి స్థలపురాణం చెప్తోంది. అందుకే ఇక్కడి స్వామివారిని యోగానంద లక్ష్మీ నరసింహస్వామి అని పిలుస్తారు. ఈ క్షేత్రానికి సంబంధించిన మరిన్ని విశేషాలను తెలుసుకుందాం. ట్యూన్ చేసి ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి.

ఈనాటి అర్చన కార్యక్రమంలో మట్టపల్లి శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ విశేషాలను గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సుమారు 1000 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతమంతా దట్టమైన అడవులతో నిండిపోయి ఉండేది. ఆ సమయంలో తంగడ ప్రాంతాన్ని పాలించే భక్తుడికి ఒక రాత్రి కల వచ్చింది. ఆ కలలో స్వామివారు దర్శనమిచ్చి, నేను ఒక చెట్టు కింద గుహలో స్వయంభూగా వెలిశాను, నన్ను బయటికి తీసి పూజలు జరిపించమని స్వామివారు ఆజ్ఞాపించారట. ఉదయం లేచిన వెంటనే ఆ భక్తుడు గ్రామస్తులతో కలిసి అడవిలో వెతకడం ప్రారంభించారు. చివరకు ఒక సహజ సిద్ధమైన గుహలో యోగముద్రలో ఉన్న నరసింహస్వామిని దర్శించి తరించారు. ఆ తర్వాత అక్కడే ఆలయం

నిర్మించారు. అక్కడికి వచ్చే భక్తులకు దర్శనమిస్తున్నారు స్వామివారు. ఈ క్షేత్రానికి సంబంధించిన మరిన్ని విశేషాలను తెలుసుకుందాం. ట్యూన్ చేసి ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తిరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

మట్టపల్లి శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో ఉన్న ప్రత్యేకమైన అంశం గుహాలయం. అంటే ఒక సహజ సిద్ధమైన రాతి గుహలో స్వామివారు కొలువై ఉండటం భక్తులకి ఒక ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది. ఈ ఆలయంలో గర్భగుడి చాలా తక్కువ ఎత్తులో ఉంటుంది. అందువల్లే దర్శనానికి వెళ్లే భక్తులు వంగి లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. మన అహంకారాన్ని విడిచి వినయంతో దేవుని సన్నిధికి రావాలనే గొప్ప సందేశాన్ని ఇస్తుంది. ఇక్కడ నిశ్శబ్దమైన వాతావరణం, దీపాల కాంతులతో ఎంతో శోభాయమానంగా కనిపిస్తారు స్వామివారు. ఈ ఆలయ నిర్మాణ శైలి విష్ణుమూర్తి దశావతారాలతో, అద్భుతమైన శిల్పకళా సౌందర్యంతో అలరారుతుంది. ఇంకా మాట్లాడుకుందాం ఈ ఆలయానికి సంబంధించిన మరిన్ని విశేషాలను. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: సుప్రభాత సమయాన సుమనోహరమైన భక్తి గీతాలు,
1: భగవద్ భావనావిష్కృత సుగంధ కుసుమాలు,
0: ప్రభాత సమయాన పరమాత్మకు సమర్పించే పూజా ప్రసూనాల మాల, భక్తి సంగీత హేళ.

అర్చన మనసుని భక్తి పారవశంతో నింపే భక్తి గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మీ ఆకాశ

మట్టపల్లి శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో స్వామివారు పశ్చిమాభిముఖంగా చతుర్భుజాలతో శంఖు చక్రాలను ధరించి అభయముద్రలో భక్తులకు దర్శనమిస్తున్నారు. స్వామివారి వక్షస్థలంపై రాజ్యలక్ష్మి అమ్మవారు కొలువై ఉండగా ఆదిశేషుడు తన 1000 పడగలతో స్వామివారికి ఛత్రం పట్టినట్లు కనిపిస్తారు. ఇక ఆలయంలోని స్వామివారి పాదాల వద్ద కృష్ణానది నీరు అంతర్వాహినిగా ప్రవహిస్తుందని అక్కడి భక్తుల విశ్వాసం. ఇక్కడ భరద్వాజ మహర్షి పూజించిన దక్షిణావృత శంఖం నేటికీ ఉందని ఈ నాదం వింటే ఆకలి బాధలు ఉండవని ప్రతీతి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 6:48. ఇవాళ అర్చన కార్యక్రమంలోని క్షేత్ర దర్శినిలో శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ విశేషాలను గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఈ ఆలయంలో గరుడ సహిత హనుమాన్ ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయటం ఇక్కడి సంప్రదాయం. ఇక్కడ రాజ్యలక్ష్మి అమ్మవారు, అల్వార్లు, గోదాదేవి, రామలింగేశ్వర స్వామి వంటి ఉపాలయాలు కూడా ఉన్నాయి. ఇక్కడ కనిపించే నాగపడగలతో ఉన్న శివలింగం శివకేశవులకు ఎటువంటి భేదం లేదనే గొప్ప సందేశాన్ని అందిస్తుంది. ఇక ఈ ఆలయంలో ప్రతిరోజు తెల్లవారుజామున స్వామివారికి పంచామృతాభిషేకం ఎంతో వైభవపేతంగా జరుగుతుంది. వైశాఖ మాసంలో జరిగే బ్రహ్మోత్సవాలను చూడటానికి వేల మంది భక్తులు ఇక్కడికి తరలివస్తారు. స్వామివారి కళ్యాణోత్సవం ఎంతో వైభవంగా జరుగుతుంది. ఆకలితో వచ్చిన వారు అలాగే తిరిగి వెళ్లకుండా నిత్యం అన్నదానం నిర్వహించడం ఈ క్షేత్రం యొక్క గొప్పతనం.

మట్టపల్లి శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామివారి క్షేత్రం హైదరాబాద్ నుండి సుమారు 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. సూర్యాపేట, మిర్యాలగూడ హుజూర్నగర్ ప్రాంతాల నుండి కూడా బస్సు సౌకర్యం అందుబాటులో ఉంది. ఇక రైలు ప్రయాణం చేసేవారు హైదరాబాద్ నుండి ఆలయానికి గల సమీప రైల్వే స్టేషన్ నడికోడికి వచ్చి అక్కడి నుండి రోడ్డు మార్గంలో మట్టపల్లి క్షేత్రానికి బస్సులు, ఆటోలు అందుబాటులో ఉంటాయి. కష్టాలను తొలగించి మనశ్శాంతిని, ఆధ్యాత్మికతను అందించే ఈ మహిమాన్విత క్షేత్రం కృష్ణానదీ తీరాన ప్రకృతి ఒడిలో రమణీయంగా అలరారుతుంది. మీరు కూడా ఈ క్షేత్రాన్ని దర్శిస్తారని ఆశిస్తూ ఆ స్వామివారి ఆశీస్సులు మన అందరిపై ఉండాలని కోరుకుంటూ ఇది ఇవాల్టి క్షేత్రదర్శిని.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 7:05. ఇప్పుడు తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుండి 6 రోజుల పాటు యుఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో పర్యటిస్తారు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో పలు కీలక వైమానిక రక్షణ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. ఉత్తరప్రదేశ్లో గడిచిన 36 గంటల్లో కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలులు, పిడుగుల కారణంగా 111 మంది మరణించగా 200 మంది గాయపడ్డారు. ధర్మశాలలో నిన్న రాత్రి జరిగిన ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్పై ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుండి 6 రోజుల పాటు యుఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా మొదట యుఏఈ చేరుకుని అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్తో కీలక చర్చలు జరుపుతారు. ఇరు దేశాల మధ్య ఇంధన భద్రత ప్రధానాంశంగా ఉండనుంది. భారత్ అవసరాలకు కావలసిన 11% ముడి చమురును, 40% ఎల్పీజీని యుఏఈ అందిస్తోంది. ప్రస్తుతం యుఏఈ నుండి అత్యధికంగా ఎల్ఎన్జీ కొనుగోలు చేసే దేశంగా భారత్ నిలిచింది. అబుదాబీలోని చమురు క్షేత్రాల్లో భారతీయ కంపెనీలు పెట్టుబడులు పెట్టడం విశేషం. పునరుత్పాదక ఇంధనం, పెట్టుబడులు, సాంకేతిక రంగాల్లో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పటిష్టం చేయడం ఈ పర్యటన ప్రధాన ఉద్దేశం. ప్రాంతీయ సవాళ్ల నేపథ్యంలో మోదీ యుఏఈ పర్యటన ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయనుంది. అబుదాబీ పర్యటన అనంతరం ప్రధాని నెదర్లాండ్స్ చేరుకుంటారు. 2017 పర్యటన తర్వాత ప్రధానమంత్రి నెదర్లాండ్స్లో పర్యటించడం ఇది 2వసారి. ఈ పర్యటనలో భాగంగా మోదీ కింగ్ విల్లెం అలెగ్జాండర్, క్వీన్ మాక్సిమాలను కలుసుకుంటారని విదేశీ వ్యవహారాల ముఖ్య కార్యదర్శి సిబి జార్జ్ తెలియజేశారు. ఆ తర్వాత

0: నరేంద్రమోదీ ఆదివారం నాడు స్వీడన్లోని గోథెన్బర్గ్కు వెళ్లి స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టన్సన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. వాణిజ్యం, ఏఐ, అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు, ప్రజా సంబంధాల రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడానికి కొత్త మార్గాలు అన్వేషిస్తారు. అనంతరం మూడవ భారత్ నార్డిక్ సమ్మిట్ ద్వైపాక్షిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రధానమంత్రి సోమవారం నార్వే చేరుకుంటారు. మోదీకి ఇది తొలి నార్వే పర్యటన కాగా 43 ఏళ్ల తర్వాత భారత ప్రధాని ఒకరు నార్వేలో పర్యటించడం ఇదే మొదటిసారి. పర్యటన చివరి దశలో ప్రధానమంత్రి మంగళవారం నాడు ఇటలీలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో మోదీ ఇటలీ అధ్యకులు సెర్గియో మటరెల్లాను కలుసుకుని ప్రధాని జార్జియా మెలోనీతో చర్చలు జరుపుతారు. అలాగే ఎఫ్ఏఓ ప్రధాన కార్యాలయాన్ని కూడా మోదీ సందర్శిస్తారు. 1945 నుండి భారత్ ఈ సంస్థలో వ్యవస్థాపక సభ్యదేశంగా ఉంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో పలు కీలక వైమానిక రక్షణ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీకి చెందిన ఎయిర్ క్రాఫ్ట్ ఇంటిగ్రేషన్ ఫ్లైట్ టెస్టింగ్ సెంటర్కు ఆయన శంకుస్థాపన చేస్తారు. విమానాల ఏకీకరణ, పరీక్షలు, ధృవీకరణ కోసం ఉద్దేశించిన ఈ కేంద్రం అత్యాధునిక మధ్యశ్రేణి యుద్ధ విమానాల ప్రాజెక్టును వేగవంతం చేస్తుంది. దీంతోపాటు అనకాపల్లి జిల్లా టీ సిరసపల్లిలో భారత డైనమిక్స్ లిమిటెడ్ నిర్మించనున్న నూతన నావల్ సిస్టమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సదుపాయానికి కూడా మంత్రి శంకుస్థాపన చేస్తారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వులు పాల్గొంటారు. ఈరోజు తెలంగాణ ఇంటర్ మొదటి సంవత్సరం మ్యాథమెటిక్స్ పేపర్ 1A, బాటనీ పేపర్ 1, పొలిటికల్ సైన్స్ పేపర్ 1 పరీక్షకు సెట్ ఏ ప్రశ్నాపత్రాన్ని బోర్డు ఖరారు చేసిందని టీజీబీఐఈ కార్యదర్శి తెలియజేశారు. పరీక్ష సాఫీగా జరిగేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. వచ్చే నీట్ పరీక్ష నిర్వహణ ఏర్పాట్లపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నిన్న సాయంత్రం తన నివాసంలో ఒక ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ పరీక్షను ఎటువంటి ఆటంకాలు లేకుండా సమర్థవంతంగా నిర్వహించడానికి తీసుకోవాల్సిన వివిధ చర్యలపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ఈ కీలక భేటీలో ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి, పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్, సిబిఎస్ఈ చైర్మన్, కేంద్రీయ విద్యాలయ నవోదయ విద్యాలయ సమితి కమిషనర్లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద భద్రత, పారదర్శకత, విద్యార్థులకు కల్పించాల్సిన సౌకర్యాలపై మంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభ్య దేశాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ ఏడాది భారత్ అధ్యక్షతన బ్రిక్స్ కూటమి బహుపాక్షికతను బలోపేతం చేయడానికి, సుస్థిర అభివృద్దిని ప్రోత్సహించడానికి, గ్లోబల్ సౌత్ దేశాల ఆకాంక్షలకు మద్దతుగా నిలవడానికి కృషి చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఈ సమావేశంలో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ మాట్లాడుతూ, ప్రస్తుత ప్రపంచ సవాళ్ల దృష్ట్యా శాంతి భద్రతలకు ప్రాధాన్యత ఇవ్వాలని, చర్చలు దౌత్యంగానే నెరవేర్చుకోవాలని, వివాదాలను పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాదంపై పోరు, ఇంధనం, ఆహార భద్రతపై పరస్పర సహకారం అవసరమని చెప్పారు. ఈ చర్చల్లో బ్రెజిల్, రష్యా, ఇరాన్, ఇండోనేషియా వంటి పలు దేశాల విదేశాంగ మంత్రులు పాల్గొన్నారు.
1: There is a growing expectation, particularly from emerging markets and developing countries, that BRICS will play a constructive and stabilizing role. In this background, our discussions today are an opportunity to reflect on global and regional developments and to consider practical ways to strengthen our cooperation. There is a growing expectation, particularly from emerging
0: Ratnalu Abharanala Egmatidarulaku Uratanichche అడ్వాన్స్ ఆథరైజేషన్ స్కీమ్ ఏఏఎస్ కింద దిగుమతి చేసుకునే బంగారంపై ప్రభుత్వం పరిమితిని విధించింది. ఈ పథకం కింద ఎగుమతిదారులు ముడి పదార్థాలను సుంకం లేకుండా దిగుమతి చేసుకోవడానికి అనుమతి ఉండగా ఇకపై గరిష్టంగా 100 కిలోల బంగారాన్ని

దిగుమతి చేసుకోవాలని విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్ స్పష్టం చేసింది. ఈ మేరకు డీజీఎఫ్టీ ఒక నోటీసు జారీ చేస్తూ బంగారం దిగుమతి కోసం జారీ చేసే అడ్వాన్స్ ఆథరైజేషన్ అనుమతులు 100 కిలోల పరిమితికి లోబడి ఉంటాయని వెల్లడించింది. దేశీయ మార్కెట్ క్రమబద్దీకరణ, దిగుమతుల నియంత్రణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకోవడంతో ఎగుమతిదారులు తమ అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకోవాల్సి ఉంటుంది. ఉత్తరప్రదేశ్లో గడిచిన 36 గంటల్లో కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలులు, పిడుగుల కారణంగా 111 మంది మరణించగా మరో 200 మంది గాయపడ్డారు. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలుల వల్ల చెట్లు నేలకొలి, విద్యుత్ స్తంభాలు విరిగిపడి జనజీవనం అతలాకుతలమైంది. భారీ వర్షం, వడగళ్ల వాన వల్ల పంటలకు కూడా తీవ్ర నష్టం వాటిల్లింది. పట్టాలపై చెట్లు పడిపోవడంతో పట్నా రాజధాని ఎక్స్ప్రెస్తో సహా పలు రైళ్లు నిలిచిపోయాయి. ప్రయాగ్రాజ్, భదోహీ, మిర్జాపూర్, ఫతేపూర్, వారణాసి జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తక్షణమే క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. బాధితులకు అందించే పరిహారం వివరాలను ప్రతి 3 గంటలకొకసారి అప్డేట్ చేయాలని స్పష్టం చేశారు. ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన క్రికెట్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ పై ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. అనంతరం 201 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ముంబై బ్యాటర్ తిలక్ వర్మ కేవలం 33 బంతుల్లోనే 75 పరుగులు చేసి అజేయంగా నిలిచి జట్టును గెలిపించాడు. అద్భుత ప్రదర్శన చేసిన తిలక్ వర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుండి 6 రోజుల పాటు యుఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో పర్యటిస్తారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో పలు కీలక వైమానిక రక్షణ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. ఉత్తరప్రదేశ్లో గడిచిన 36 గంటల్లో కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలులు, పిడుగుల కారణంగా 111 మంది మరణించగా 200 మంది గాయపడ్డారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 7:16. ఇది మన చట్టం. సెక్సువల్ హరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ ఎట్ వర్క్ ప్లేస్. ప్రముఖ న్యాయవాది శ్రీమతి డిఎస్వి మహాలక్ష్మి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీమతి స్వాతి బుల్శెట్టి.

0: ఇది మన చట్టం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో మనతో ఉన్నారు ప్రముఖ న్యాయవాది డిఎస్వి మహాలక్ష్మి గారు. నమస్కారం అండి.
1: నమస్తే అండి.
0: నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో ఉన్నారు. మరి వారు నిర్వర్తించే ఉద్యోగ బాధ్యతల్లో వారి మర్యాదకు భంగం కలిగించకుండా, అంటే లైంగిక వేధింపులను నిరోధించే చట్టాలేమేమి ఉన్నాయంటారు?
1: తప్పకుండా ఉన్నాయండి. మనం ప్రివెన్షన్ అండ్ ప్రొహిబిషన్ అండ్ రిడ్రెసల్, అంటే దీన్ని సెక్షువల్ హెరాస్మెంట్ ని నిరోధించే చట్టం అనేది 2013లో తీసుకొచ్చారు. ఇది

0: సెక్షువల్ హెరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ ఎట్ వర్క్ ప్లేస్ అంటామండి. అంటే ఎక్కడైతే ఉద్యోగినులు తాము విధులను నిర్వర్తిస్తూ ఉంటారో ఆ చోటుని, అవి ఏమైనా కావచ్చు అండి, ప్రభుత్వ కార్యాలయాలు కావచ్చు, లేదంటే ప్రైవేట్ కార్యాలయాలు కావచ్చు, విద్యా సంస్థలు కావచ్చు, ఆసుపత్రులు కావచ్చు, ఎన్జిఓల దగ్గర కార్యాలయాలు, అక్కడ పనిచేసేవారు, ఎక్కడ చేసినప్పటికీ, ఏ తరగతిలో చేసినప్పటికీ కూడా అక్కడ వారు చక్కగా వసతులతోటి సౌకర్యంగా చేసేటువంటి, రక్షణ పొందేటువంటి హక్కులను కలిగి ఉన్నారు వాళ్ళు. వారి యొక్క భద్రత కోసం లైంగిక వేధింపుల నుంచి ముఖ్యంగా ఆమెకి పూర్తి భద్రత కలిగించడానికి ఈ చట్టం ఉపయోగపడుతుందండి. దీన్నే మనం సెక్షువల్ హెరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ అట్ వర్క్ ప్లేస్ గా మనం అంటాం. అసలు ఇది రావటానికి ఉన్నటువంటి నేపథ్యం ఏంటంటే, గౌరవ అత్యున్నత న్యాయస్థానం విశాఖ గైడ్ లైన్స్ అనేటువంటి పనిచేసే ప్రదేశం యజమాని వారి సంస్థలో ఈ లైంగిక వేధింపులు అనేవి జరగకుండా, అంటే నిషేధించడానికి తగిన చర్యలు తీసుకోవాలి అనేటువంటి మార్గదర్శకాలు చేశారు. అయితే ఈ లైంగిక వేధింపులు నిషేధిస్తూ చట్ట అవగాహన కలిగించేటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ అమలు పరిచేటువంటి ఈ బాధ్యతలను యాజమాన్యం పైన పెట్టారు. ఆ రకంగా అయిన తర్వాత కొద్ది కాలం దాన్ని అనుసరిస్తూ వచ్చారు. అసలు మనకి ఇప్పుడు చూస్తున్నట్టయితే అత్యాచారాలు అనేవి, లైంగిక దాడులు, లైంగిక వేధింపులు అనేవి విస్తృతంగా ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా రోజు చూస్తుంటూ ఉంటాము ఒక రకమైనటువంటిది, ఆ కీచక చర్య అంటాము, అటువంటిది జరుగుతూనే ఉంటుంది. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ మహిళలు ఆమె మీద అనేక రకమైనటువంటి వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటారు. ఆమెను తయారైన దగ్గర నుంచి ఆమెను ఏదో ఒక రకంగా హింసిస్తూ వారితోటి ఈ రకమైనటువంటి ఆనందాన్ని పొందుతూ ఉంటారు. అది లైంగిక దాడి, వారు మాత్రమే చేయగలరు, మహిళలు మాత్రమే దాన్ని గమనించగలరు, ఇతరులకి సామాన్యంగా ఉన్నట్టుగా వారు వ్యవహరిస్తూ ఉంటారు. ఇటువంటప్పుడు ఆ బాధిత మహిళ నుంచి రాబట్టి మనము దాన్ని ఆమె పూర్తి వెసులుబాటుతోటి ఫిర్యాదు ఇచ్చేలాగా చూడవలసినటువంటి బాధ్యత, రక్షణ కల్పించే బాధ్యత, దానికి ఒక యంత్రాంగము, ఇవన్నీ కూడా యాజమాన్యానికి అప్పచెప్పారు.
1: మన రాజ్యాంగంలో అసలు స్త్రీలకున్న హక్కులు ఏంటి?
0: మన రాజ్యాంగంలో స్త్రీలకు హక్కులకు సంబంధించండి ఆర్టికల్ 14 అంటే 14, 15 అలాగే ఆర్టికల్ 21, ఇవి సమానంగా పురుషులతో పాటు మహిళలు కూడా సమానం. వారు చదువుకున్నప్పటికీ, ఉద్యోగం చేసినప్పటికీ వారి పట్ల పక్షపాత ధోరణి అనేది చూపించటానికి వీలు లేదని రాజ్యాంగం చెబుతుంది. ఇప్పుడు ఆర్టికల్ 21 ఏం చెబుతుందంటే, సురక్షితమైనటువంటి వాతావరణంలో ఒక పురుషుడు ఏ రకంగా తాను ఎటువంటి భయము ఆందోళన లేకుండా పనిచేసుకుంటూ ఉంటాడో ఆ రకమైన పూర్తి సురక్షిత వాతావరణం స్త్రీకి కలిగి ఉండటము, స్త్రీ పొందటము, స్త్రీ దానిని ఆ పట్ల విధులు నిర్వర్తించటము ఆమె బాధ్యత. అయితే ఆమెకు ఆ వసతి కల్పించడం అనేది మనం న్యాయపరంగా ఆమె పొందవలసినటువంటి హక్కు. అయితే ఆమె ఎటువంటి ఉద్యోగం చేసినా, వృత్తి చేసినా, వ్యాపారం చేసినా కూడా పురుషులతో సమానంగా ఆమెకి కూడా హక్కు ఆమెకు ఉన్నదని రాజ్యాంగం చెబుతుంది. ఈ ఉద్దేశంతో ఈ చట్టం చేయబడింది.
1: అంటే ఇప్పుడు లైంగిక వేధింపులు అనేవి ప్రత్యక్షంగా ఉంటాయి, అయితే పరోక్షంగా కూడా ఉంటాయంటారా? ఎలా ఉంటాయి?
0: ప్రత్యక్షంగా ఏదో వెంటాడటం లేదా కన్నార్పకుండా చూడటం, ఇంకా దూరం నుంచి కొద్ది కొద్దిగా సైగలు చేయటం, ఇటువంటివి ప్రత్యక్షంగా ఎవరైనా ఎవరి కంట్లో అయినా పడవచ్చు. అవి అది ఆ మహిళకు కూడా అర్థమవుతుంది.
1: అవును,
0: అనవసరంగా ఏవేవో మాట్లాడటం లేదా వర్క్ చేసుకుంటున్న టేబుల్ దగ్గర వెనకాతలకు వచ్చి నించోటం, ఆమె మీద వంగి ఏదో చెప్తున్నట్టుగా అవతల వారి దృష్టికేమో ఆహా ఏదో చెప్తున్నాడు అనిపిస్తుంది, గాని ఉద్దేశం వేరన్నమాట. ఈ రకమైనటువంటి చర్యలు, అదే రకంగా మెసేజ్లు, ఇప్పుడు ఫోన్ మాధ్యమంగా వాట్సాప్లో గాని ఏదో ఒక కారణం గుడ్ మార్నింగ్, ఆ గుడ్ మార్నింగ్ ఒక్కసారే కాకుండా 10 సార్లు పంపడం, ప్రశ్నిస్తే గనక నేను పంపలేదనుకున్నానని చెప్పటం, లేదు అనవసరమైనటువంటి టాపిక్ ని డిస్కస్ చేయటం, లేదంటే ఏదో ఒక బహుమతులు రూపంలోన ఇవ్వటం, అలాగే ఫోన్లోన అశ్లీలమైనటువంటి వాటిని చూపించడానికి ఉత్సాహపరచడం, లేదా చూపించటం.

0: ఒక అశ్లీల పదజాలం వాడటం, ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా మనం తట్టుకుంటాం. ఇంకా పరోక్షంగా ఏముంటాయంటే బలవంత పెట్టడం, నువ్వు ఈ రకంగా నాతో ఒప్పుకుంటే నేను నీకు ఇంక్రిమెంట్ వచ్చేలా చేస్తా, లేకపోతే జీతం పెంచటం. ఇంకా ఏమి చేస్తారంటే ఇవి ఏవి ఒప్పుకోలేదంటే అవమానించటం, లేదా ఇంకా ఇంకో రకంగా ఆమెను బెదిరించటం,
1: అంటే అయితే ఆశ పెట్టడం లేదంటే భయపెట్టడం,
0: లేదంటే ఉద్యోగంలోంచి తీసేస్తామని తొలగిస్తామని చెప్పి అదో రకమైనటువంటి భయాన్ని ఆందోళన కలిగించటం. ఇవన్నీ కూడా పరోక్ష విధానాలు ఉంటాయి. అలాగే ఎక్కడికో ఇష్టం లేకపోయినా సరే ఇన్వైట్ చేయటం, ఆహ్వానించడం, డిన్నర్కి రమ్మనటం, లేదా ఇంకా ఇప్పుడున్నటువంటి పద్ధతుల ప్రకారం లాంగ్ డ్రైవ్స్, ఇటువంటి వాటిల్లోన వాళ్ళు బలవంతం చేస్తూ ఉంటారు. ఇష్టం లేకపోయినా సరే చేస్తారు. ఇవి పరోక్షమైనటువంటి విధానాలు.
1: మరి ఇలాంటి పరిస్థితుల్లో లైంగిక వేధింపుల నుండి రక్షించడానికి ఎలాంటి యంత్రాంగం ఉంది?
0: ప్రతి ఒక్క కార్యాలయాల్లో ఒక 10 మంది ఉద్యోగులు గనక దాటితే, అంటే వారు పురుషులు తర్వాత స్త్రీలు, 10 మంది ఉద్యోగులు దాటినప్పుడు అక్కడ ఒక యంత్రాంగం ఉండాలని చెప్పేసి ఈ చట్ట ప్రకారం ఆదేశించారు. దాన్ని ఏమంటామంటే ICC కమిటీ అని చెప్పేసి వ్యవహరిస్తాం. అందులోన సీనియర్గా ఉన్నటువంటి మహిళ దానికి బాధ్యత వహించాలి. అందులో ఆ కార్యాలయంలో ఉన్నటువంటి 2 ఉద్యోగిని ఉద్యోగి ఉంటారు. ఇక వీరు 3 సభ్యులతో పాటు ఒక ఎక్స్టర్నల్ మెంబర్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాగా 4 పాటు కూడినటువంటి ఆ కమిటీని ఇంటర్నల్ కమిటీగా దాన్ని చెప్తా ఉంటారు. అది ICC అంటే ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ. ఎవరికైనా ఒకవేళ గనక ఈ లైంగిక వేధింపు జరిగినట్టయితే ఉద్యోగినికి, ఆమె వీరిని సంప్రదించి అక్కడ తన ఫిర్యాదుని ఇవ్వచ్చు. వీళ్ళు ఇంకా యాజమాన్యం ఏం చేయాలంటే ఈ సెక్షువల్ ప్రివెన్షన్ ప్రొహిబిషన్ అనేటువంటి యాక్ట్, ఈ చట్టము 2013 లోనే తీసుకొచ్చినటువంటి చట్టము ఇక్కడ ఉన్నది, దాన్ని అమలు పరుస్తున్నాము, ఈ లైంగిక వేధింపుల నుంచి ఇక్కడ ప్రొటెక్షన్ ఉంది, ఇక్కడ ఒక కమిటీ ఉందని తెలియజేస్తూ ఒక బోర్డును కూడా, ఉద్యోగం ఏదైతే ఆ వర్క్ ప్లేస్ ఉంటుందో అందరూ చూసే విధంగా దాన్ని పెట్టాల్సి ఉంటుంది. పురుషులు స్త్రీలు కూడా చూడాలి. ఈ చూడటం వల్ల ఏమిటి అని అంటే వాళ్ళు అందులోకి వెళ్లకుండా జాగ్రత్త తీసుకుంటారు. స్త్రీలు తమకు రక్షణ ఉందని దాన్ని ఎంతో సౌకర్యంగా సురక్షితమైనటువంటి వాతావరణంలో పూర్తిగా వారి యొక్క ఉద్యోగం నిర్వర్తించే బాధ్యతల్లోన వాళ్ళు మునుగుతారు. మొత్తం అంతా ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అనేది స్త్రీలకి కల్పించడం ఈ చట్టం యొక్క ప్రధాన ఉద్దేశం.
1: చాలా చక్కగా ఉంది. అంటే ప్రతి కార్యాలయంలో కూడా దాన్ని అమలు పరిస్తే ఇంకా బాగుంటుంది. అయితే ఈ లైంగిక వేధింపులకు సంబంధించి ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎలా కంప్లైంట్ చేయాలి?
0: ఇక్కడ కంప్లైంట్ చేయటం అనేది నేను చెప్పాను కదండి, ICC కమిటీలో ఆ సీనియర్ ఎవరైతే మెంబర్ ఉంటారో ఆ సభ్యులకి అందజేయాలి. ఈ కంప్లైంట్ కూడా వారు ఒకవేళ ముఖతః అంటే ఎదరగుండా వచ్చి ఇవ్వాలంటే, అసౌకర్యంగా గనక ఒకవేళ అనుకుంటుంటే ఒక కంప్లైంట్ బాక్స్ని పెట్టాలి. ఆ కంప్లైంట్ బాక్స్ని పెట్టి అందులోన వాళ్ళు అవేర్నెస్ క్యాంపులు అనేవి, ఈ చట్ట అవగాహన కల్పించే విధంగా ఈ చట్టంలో ఉన్నటువంటి సెక్షన్స్ని, అందులో కలిగించే రక్షణ గురించి, అట్లాగే లైంగిక వేధింపులను గుర్తించటం గురించి, అందులో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి ఏవైతే సూచనలు ఉంటాయో అవన్నీ ఒక అవేర్నెస్ క్యాంప్లో ముందుగానే వీళ్లకు ఒక్కొక్క కార్యక్రమం పెట్టడం ద్వారా తెలియజేయాలి.
1: అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ కమిటీ కనుక ఆఫీస్లో లేకపోయినట్లయితే అప్పుడు బాధితురాలు ఎవరిని అప్రోచ్ అయితే బాగుంటుంది?
0: అంటే లేకుండా ఉండడం అనేది లేదండి, అన్ని కార్యాలయాల్లో కూడా ఉండాలి. కానీ ఇందాక నేను ఒక విషయం చెప్పాను మీకు, 10 మంది ఉద్యోగులు కనుక మించితే అక్కడ ICC కమిటీ ఉంటుంది. లేదనుకోండి, 10 మంది కన్నా తక్కువ ఉన్నట్టయితే వాళ్ళు లోకల్ కమిటీకి ఫిర్యాదు చేయాలి. లోకల్ కమిటీకి ఫిర్యాదు చేసి ఇది ఎలా ఉంటుందంటే, ఇది స్టెప్ బై స్టెప్, ఎప్పుడైతే మనకి ఒక బాధిత మహిళ నుంచి, ఎవరైతే లైంగిక వేధింపులకి గురయ్యారో ఆ మహిళ నుంచి గనక కంప్లైంట్ వస్తుంది.

0: అయితే ముందుగా అవతల ప్రతివాదికి నోటీస్ ఇప్పించడం. నోటీస్ ఇప్పించిన తర్వాత ఇక్కడ కూడా వారిద్దరికి కౌన్సిలింగ్ అనేది ఉంటుంది. కౌన్సిలింగ్ లో ఒకవేళ ఫిర్యాదు తప్పుగా చేసి, అంటే మహిళలు కూడా ఒక్కోసారి ఏదో ఒక రకమైనటువంటి ఒక వారి మీద అవతల వారి మీద ఉన్నటువంటి ద్వేషమో ఇంకే దేంతోటో తప్పుడు ఫిర్యాదును కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే నిజంగానే అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు ఈమె మీద తప్పుడుగా కూడా ప్రవర్తించడానికి అవకాశం ఉంటుంది. ఈ రెండు విధానాలు ముఖ్యంగా ఏ పోలీస్ స్టేషన్కో ఏ న్యాయస్థానానికో వెళ్లకుండా ఉండే ముందరే ఇక్కడ కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. ఆ కౌన్సిలింగ్ సెక్షన్ అనేది ఇందులో ఖచ్చితంగా చెప్పబడి ఉంటుంది.
1: ఇక్కడ మరి
0: సెక్షువల్ హెరాస్మెంట్ యాక్ట్ లోన కౌన్సిలింగ్ అనేది చాలా చాలా ముఖ్యం.
1: మరి మీరు అన్న ఈ కౌన్సిలింగ్ ఎవరిస్తారు అక్కడ?
0: ఈ కౌన్సిలింగ్ ఈ సభ్యుల మధ్యనే ఉంటుందండి. ఎవరైతే ఈ నలుగురు ఉంటారో ఆ నలుగురు కూడా వారికి కౌన్సిలింగ్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఈ బాధిత మహిళ అదే లైంగిక వేధింపుల ద్వారా తాను బయటపడకుండా ఆమె వివరాలు గాని చిరునామాలు గాని లేకపోతే ఆమె ఏ దానికి సంబంధించిన ఆమెకి సంబంధించిన వ్యక్తిగత వివరం ఏది కూడా బయటికి చెప్పడానికి వీల్లేదు. ఇది ఈ చట్టంలో ఉన్నటువంటి ఇంకొక ఖచ్చితమైనటువంటి రూల్ అండ్ రెగ్యులేషన్. ఆ రకంగా ప్రతివాదిని పిలిపించి అతనితో మాట్లాడించి ఒకవేళ నిజంగా నేరం గనక నిరూపణ అయితే ఈ బాధితురాలు లైంగిక వేధింపులకి గురైనటువంటి ఈ మహిళ ఎవరైతే ఉన్నారో ఆమె కోరిక మేరకు ఆమెకు 3 నెలలు సెలవు ఇవ్వచ్చు. ఇంకొకటి ఆమె బదిలీ కోరుకుంటే బదిలీ కూడా చేయవచ్చు. ఇటువంటి సౌకర్యాలు కూడా ఆమెకున్నాయి ఈ చట్టం ద్వారా. ఇంకొక విషయం చెప్తాను ఇక్కడ మీకు. ఆ బాధిత మహిళ ఎవరైతే లైంగిక వేధింపులకు గురయ్యి శారీరకంగా మానసికంగా కుంగిపోయి ఒకవేళ మరణించిందనుకోండి, అటువంటి సందర్భాలు జరిగితే ఆమె కుటుంబ సభ్యులు ఆమె సంబంధికులు దీనికోసం న్యాయం కోసం ఆమెకు జరిగినటువంటి అన్యాయాన్ని ఎదిరించడం కోసం ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. ఇది ఒకవేళ గనక ఇంకొక విషయం కూడా రాజీ కుదరనట్టయితే ఇరు వర్గాల మధ్య ఇరు పక్షాల మధ్య రాజీ కుదరలేదు అప్పుడు ఎలా? అప్పుడు పిఎస్ లో కంప్లైంట్ కి
1: పంపించవచ్చు.
0: ఇప్పుడు ఇంకో ప్రశ్న మీరు అడిగారు, మర్చిపోయారు, అదేంటంటే ఒకవేళ గనక ఐసీసీ కమిటీ కాకపోతే ఇంకెక్కడ ఫిర్యాదు ఇవ్వాలి? ఎల్సీసీ లోకల్ కమిటీకి ఫిర్యాదు చేయాలి.
1: ఓకే,
0: లోకల్ గా మళ్ళీ 10 మంది కంటే ఉద్యోగులు కనుక తక్కువ ఉన్నటువంటి సంస్థలలో అక్కడ ఐసీసీ కమిటీ ఉండదు. ఉండనప్పుడు వాళ్ళు లోకల్ కంప్లైంట్ కమిటీకి ఇవ్వడం ద్వారా న్యాయస్థానానికి కేసు వెళ్తుంది పరిష్కారం కోసం. ఇవండి ఈ సెక్షువల్ హెరాస్మెంట్ లో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి ఆ వేధింపులు, లైంగిక వేధింపులు కలగకుండా మహిళకు కల్పించినటువంటి హక్కులు.
1: ధన్యవాదాలు మహాలక్ష్మి గారు. నమస్కారం.
0: నమస్కారం అండి.
2: ఇది మన చట్టం.

0: మీరింతవరకు ఇది మన చట్టం, సెక్సువల్ హరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ ఎట్ వర్క్ ప్లేస్. ప్రముఖ న్యాయవాది శ్రీమతి డిఎస్వి మహాలక్ష్మి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీమతి స్వాతి బొలిశెట్టి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 7:32. జనరంజనిలో శ్రోతలు ఇప్పుడు వాట్సాప్ ద్వారా కోరిన పాటలు వింటారు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి

రాబోతున్న పాట, ఆత్మీయులు చిత్రం కోసం పీసుశీల పాడిన పాట, దాశరథి సాహిత్యానికి ఎస్ రాజేశ్వరరావు సంగీతాన్ని అందించారు. ఈ పాటను మా కోసం వినిపించండి అంటూ మేడ్చల్ జిల్లా అంకుషాపురం నుండి దోర్నాల సుదర్శన్, అవిష్ విధుబాబు, రాగ్విభాస్, విభు, అలాగే సుజాత, గణేష్, లిఖిత, యతీష్, అజయ్, లీలా, పూజ, విస్మయ, పూర్విక్, విమర్శ రాజాజీనగర్ బెంగళూరు నుండి రిక్వెస్ట్ పంపించారు. మీ అందరి కోసం ఈ పాట.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లక్ లో సమయం 7:40 జనరంజని కార్యక్రమంలో శ్రోతలు ఇప్పుడు వాట్సాప్ ద్వారా కోరిన పాటలు వింటున్నారు. ఇవాళ జనరంజనిలో మా కోసం మంచి మనసుల చిత్రం నుండి ఒక మంచి పాటను వినిపించండి అని కోరుతున్న శ్రోతలు శ్రీరామ హనుమాన్లు, వసంత, హరీష్ వారి కుటుంబ సభ్యులు నిజామాబాద్ నుండి రిక్వెస్ట్ చేశారు. అలాగే నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మండలం నుండి శివకోటి శేఖర్, వరలక్ష్మి, సుధీర్, వైష్ణవి, మహాలక్ష్మి, ఐశ్వర్య కోరుతున్నారు. మీ అందరి కోసం పి సుశీల పాడిన పాట ఆరుద్ర సాహిత్యానికి కెవి మహదేవన్ సంగీతాన్నందించారు.
2: ఏమండో

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
2: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
3: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం జనరంజని కార్యక్రమంలో మా కోసం సీతామాలక్ష్మి చిత్రం నుండి ఒక మంచి పాటను వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు, నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజి వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, శ్రీరామదాసు, నేహన్, కృపాచారి, అనిత, సాయి, వర్షిత్, సాయి, రిత్విక్, మీ అందరి కోసం వచ్చేస్తుంది సీతామాలక్ష్మి చిత్రం కోసం. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పిసుశిలా పాడిన పాట, దేవులపల్లి సాహిత్యానికి కేవీ మహాదేవన్ సంగీతాన్ని అందించారు.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూలు పిల్లలు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకుంటున్నారా? మీ స్కూల్ గురించి అందరికీ తెలపాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు కూడా బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 9490463863 9490463863. ఈ కార్యక్రమం మీ పిల్లలకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 7:52.
2: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश.
3: जिंदगी परीक्षा के लिए नहीं है, हमारे जीवन को बनाने के लिए शिक्षा एक माध्यम है.
2: NCPCR आयोजित कर रहा है परीक्षा पर्व, जिसके लाइव सेशन के दौरान आप परीक्षा से संबंधित प्रश्न एक्सपर्ट से पूछ सकते हैं, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे. अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें.
1: శుభోదయం జనరంజని, మా కోసం ఒక మంచి పాట వినిపించండి అంటూ పెద్దంబరిపేట నుండి గుండు అంబదా సాయి ప్రకాష్, అనిల్, సాయి కుమార్, సంధ్యారాణి, అశ్వి కోరుతున్నారు. అలాగే శుభోదయం జనరంజని, మా కోసం కూడా ఒక మంచి పాట వినిపించండి అంటూ ఈదనూరి లక్ష్మయ్య, జంగమ్మ, వినోద్ కుమార్, నిహారిక, పూర్ణ తేజశ్రీ, తనుజశ్రీ, హరిదీక్షిత్ కోరుతున్నారు. మీ అందరి కోసం, నీ రాజనం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట, డాక్టర్ సి నారాయణ రెడ్డి రచన, ఓపీ నాయర్ సంగీతం.

జనాభ గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 8:15. జనరంజని కార్యక్రమంలో శ్రోతలు ఇప్పుడు ఫోన్ ద్వారా కోరిన పాటలు వింటారు. ఆ పాటలను వినే ముందు ఈ కమర్షియల్.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1454 ద్వారా పొందవచ్చు.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాల గని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
3: 2324 0856.
2: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 MHz.

0: శుభోదయం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. ఉదయం లేచిన వెంటనే మంచి పాట వింటే రోజంతా ఒక తెలియని ఉత్సాహం, మన మనసుకు దగ్గర అయిన స్వరాలు, తీయని మాటలు, ఇదే మన జనరంజని. శుభోదయం. మీ పేరు తెలుసుకోవచ్చా?
1: రవికుమార్ మేడం.
0: రవికుమార్ గారు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు?
1: శ్రీకాకుళం జిల్లా వజ్రపుత్తూరు.
0: శ్రీకాకుళం, ఎండలు ఎలా ఉన్నాయి అక్కడ?
1: ఎండలు బాగానే ఉన్నాయి మేడం.
0: ఏం చేస్తుంటారు మీరు?
1: మాది వ్యవసాయం మేడం.
0: అయితే ఏం పంట వేశారు మరి?
1: ఇప్పుడైతే జీడి పంట లాస్ట్ అయిపోతుంది.
0: మరి ఈ రోజు జనరంజనిలో మీరే పాట విందాం అనుకుంటున్నారు?
1: నాకైతే దొంగరాముడు చిత్రం నుంచి పాట కావాలి మేడం.
0: దొంగరాముడు సినిమా నుంచా? ఏ పాట కావాలి? చక్కగా పాడారు, మీరు కోరుకున్న పాట వచ్చేస్తుంది. ధన్యవాదాలండి.

0: హలో జనరంజని, ఎవరు మాట్లాడుతున్నారు?
1: శుభోదయం.
0: శుభోదయం అండి.
1: మేము శ్రీకాకుళం జిల్లా వజ్జపుకొత్తూరు మండలం బైపల్లి నుండి ఎం నాగేశ్వరరావు మాట్లాడుతున్నానమ్మా.
0: నాగేశ్వరరావు గారు, బాగున్నారా?
1: బాగున్నామ్మా, మీరు బాగున్నారమ్మా?
0: బాగున్నాము. ఏం చేస్తుంటారు మీరు?
1: అమ్మా, నేను ఇంటి దగ్గర ఉంటున్నాము. మరి ఈ పాటల గురించి కూడా చూస్తుంటామమ్మా.
0: ఓ చెప్పండి.
1: మంచి మనసులు చిత్రంలో ఘంటసాల సుశీల పాడిన నన్ను వదిలి నీవు పోలేవులే అది నిజము కోలే అనే ఒక పాట ఉంటుందమ్మా.
0: తప్పకుండా మీరు కోరిన పాట వచ్చేస్తుంది, విందామా మరి. ధన్యవాదాలండి.

0: హలో జనరంజని, ఎవరు మాట్లాడుతున్నారు?
1: గుడ్ మార్నింగ్ అండి.
0: గుడ్ మార్నింగ్, మీ పేరు తెలుసుకోవచ్చా?
1: కీసరా ఔటరింగ్ రోడ్ బాబూరి సదానంద్ గౌడ్ మేడం.
0: సదానంద్ గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నాం మేడం.
0: మరి ఈ రోజు ఏ పాట వింటారు?
1: ఇంటింటి రామాయణం.
0: ఇంటింటి రామాయణంలో పాటనా? తప్పకుండా, మంచి పాట ఎంపిక చేశారు బాలసుబ్రహ్మణ్యం గారి గళం నుంచి వచ్చిన ఆ పాట మీకోసం సదానంద్ గారు వచ్చేస్తుంది.

0: హలో జనరంజని, ఎవరు మాట్లాడుతున్నారు?
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరు తెలుసుకోవచ్చా?
1: పుట్టపాక నుండి భవానీ వెంకట్ మేడం.
0: భవానీ వెంకట్ గారు ఎలా ఉన్నారు?
1: చాలా బాగున్నాం మేడం.
0: ఏంటి విశేషాలు పుట్టపాకలో? ఏం జరుగుతోంది? ఎండలు ఎలా ఉన్నాయి? రోజు ఏం చేస్తున్నారు?
1: ఎండలు 40 డిగ్రీ 42 వస్తుంది.
0: 42. మరి మగ్గం మీద పనులు ఎలా జరుగుతున్నాయి?
1: జర కొద్దిగా నత్త నడకే.
0: చెప్పండి, ఏ పాట వింటారు?
1: శ్రీవారికి ప్రేమ లేక తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు, కదిలాయి మధ్యలోన ఎన్నెన్నో కథలు అనే సాంగ్ ఉంటది మేడం.
0: తప్పకుండా మీరు కోరిన పాట వినిపిస్తాము. ధన్యవాదాలు. ఇలానే వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: హలో జనరంజని, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నేను మీన్ అక్షయ్ మాట్లాడుతున్నాను, నల్గొండ నుంచి.
0: అక్షయ్ గారు బాగున్నారా?
1: బాగున్నాం మేడం, మీరు బాగున్నారా?
0: బాగున్నాం. ఏం చేస్తుంటారు మీరు?
1: నేను స్కూల్ కి వెళ్తా.
0: ఓ వావ్, ఏ క్లాస్? మీరు
1: ఫోర్త్ క్లాస్ వెళ్ళాలి మేడం ఇప్పుడు.
0: ఫోర్త్ క్లాస్? మరి ఫోన్ చేసి జనరంజనికి మాట్లాడాలని మీకు అనిపించిందా, ఇంట్లో వాళ్ళు చెప్పారా?
1: ఇంట్లో వాళ్ళు చెప్పారు మేడం.
0: ఇంట్లో వాళ్ళు చెప్పారా? సరే అయితే, ఏ పాట కావాలి అక్షయ్కి? మరి
1: అఖండ టూ చకండ తాండవం పాట కావాలి మేడం.
0: సూపర్, మంచి పాట, చాలా మంచి పాట అడిగావు అక్షయ. ఆల్ ద బెస్ట్, బాగా చదువుకో.

హుషారిన పాటలు, తీయని మాటలతో ఈ ఉదయం ఎంతో ఆనందంగా గడిచిపోయింది. సంగీతం ఎప్పుడూ మనతోనే ఉంటుంది. శ్రోతలకి ఎంతో ఇష్టమైన మన అందరి జనరంజని ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: అది
1: జనాభాగణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
3: ఉదయతార.
2: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
3: ఈ అభ్యుదయ తార.
2: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
3: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
2: మీట్ ద స్టార్
3: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
2: ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై.
3: మీట్ ద స్టార్
4: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
5: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
4: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
6: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 8:44:26. జనరంజని కార్యక్రమంలో మాకోసం అంతర్జాతీయ కుటుంబ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ రగిలే గుండెల చిత్రం నుండి నవ్వులు పూసే నందనం అంటూ ఈ మంచి పాటను మాకోసం వినిపించండి అంటూ కరీంనగర్ అమనగుర్తి నుండి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, అలాగే కస్తూరి రాముడు, భరతుడు, శత్రుఘ్నుడు కొడుతున్నారు. మీ అందరి కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పీసుశీల, రమేష్ పల్లవి పాడిన ఈ పాట వేటూరి సాహిత్యానికి చక్రవర్తి సంగీతాన్నందించారు.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1444 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
2: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
4: జనరంజని కార్యక్రమంలో మా కోసం పూజా చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరాం పాడిన పాట, దాశరథి సాహిత్యానికి రాజన్ నాగేంద్ర సంగీతాన్నందించిన ఈ పాటను మా కోసం వినిపించండి అంటూ గాంధీనగర్ ఎలగందుల పద్మశాలి, సిద్ధులు, శారద, పూజ, మనోజ్, రాజయ్య, అమ్మవాయి, ఎలంకి గ్రామం నుండి జోగు ప్రవీణ్, సంధ్య, అక్షయ గుణ రిక్వెస్ట్ పంపించారు. అలాగే కొండ యాదగిరి, శాంత, అభిహాసిని, వైష్ణవి, నితిన్, వెలంకి గ్రామం నుండి వెంకటేష్, శ్యామిలి, ఉషశ్రీ, సాత్విక్ కోరుతున్నారు. మీ అందరి కోసం ఈ పాట.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
2: జనరంజని కార్యక్రమంలో చివరగా రాబోతున్న పాట ప్రెసిడెంట్ గారి పెళ్ళాం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. వేటూరి సాహిత్యానికి ఎంఎం కిరవాణి సంగీతాన్ని అందించిన ఈ పాటను మా కోసం వినిపించండి అంటూ చోడవరపు నాగేశ్వరరావు, రమాదేవి, లక్ష్మీ, శశాంక్, గాయత్రి, విశ్రుత, మహాద్యుతి, సాయి, మన్విత, సంహృత, గీతానగర్ హైదరాబాద్ నుండి రిక్వెస్ట్ చేశారు. తప్పకుండా అండి. కీసర ఔటర్ రింగ్ రోడ్ నుండి సదానంద్ గౌడ్, సత్యమ్మ, శ్రీధర్ గౌడ్, విజయలక్ష్మి, నయోమి, మహాలక్ష్మి, సంతోష్ గౌడ్, మాధవి, వినయ్ కుమార్, సదా, ప్రియ, సౌందర్య, తరుణిక, అంజమ్మ, సరిత, అర్జున్, గోకుల్ వారి కుటుంబ సభ్యులు సికింద్రాబాద్ నుండి కోరుతున్నారు. అలాగే జనరంజని వింటున్న మా శ్రోతలందరి కోసం కూడా ఈ పాట.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 9 గంటలు. ఇప్పుడు ముంబై వివిధ భారతి నుంచి ప్రసారాలు వింటారు. తిరిగి 10 గంటలకు ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమంలో కలుసుకుందాం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కాచిగూడ నుంచి విశాఖపట్నం వరకు ఈరోజు 07810 నెంబర్ గల ప్రత్యేక రైలు నడిపించనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ రైల్లో స్లీపర్, జనరల్ బోగీలే ఉంటాయి. ఈరోజు రాత్రి 8:45 బయలుదేరి రేపు ఉదయం 9:30 గమ్యస్థానానికి చేరుకుంటుంది. మల్కాజ్గిరి, చెర్లపల్లి, కాజీపేట, వరంగల్, యనపాడు, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోటల్లో ఆగుతుంది. ఆకాశవాణి 90 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా హైదరాబాద్లోని శ్రీ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో 90 వసంతాల ఆకాశవాణి సంబరం పల్లెపాటల పండుగ పేరిట నిన్న ప్రత్యేక జానపద విభావరిని ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారి NH 44 పరిధిలోని 3 విభాగాల్లో 6 వరుసల విస్తరణ పనులకు NHAI తాజాగా టెండర్లు ఆహ్వానించింది. సుమారు 39 కిలోమీటర్ల మేర సాగే ఈ పనులను ఈపీపీ విధానంలో చేపట్టనున్నారు. పాత గుత్తేదారుతో ఒప్పందం రద్దు కావడంతో కొత్తగా ఈ ప్రక్రియను ప్రారంభించారు. ఐఐటీ మద్రాస్ 2026-27 విద్యా సంవత్సరం నుంచి గణితం, రోబోటిక్స్, ఏఐ వంటి పలు కొత్త యూజీ, పీజీ ఆన్లైన్ కోర్సులను ప్రారంభించనుంది. సెమీకండక్టర్, స్పోర్ట్స్ అనలిటిక్స్ వంటి వినూత్న సబ్జెక్టులు కూడా ఇందులో ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్సైట్ www.iitm.ac.in ను సందర్శించవచ్చు. ఎల్పీజీని భారత్కు రవాణా చేస్తున్న సైమీ, ఎన్వీ, సన్షైన్ 2 ట్యాంకర్ నౌకలు సురక్షితంగా హార్మోజ్ జలసంధిని దాటాయని అధికారులు నిన్న వెల్లడించారు. దీంతో పశ్చిమాసియా సంక్షోభం ప్రారంభమైన నాటి నుంచి జలసంధిని దాటి భారత్కు చేరిన సరుకు రవాణా నౌకల సంఖ్య 13కు చేరింది. తెలంగాణలోని మాచారంలో కొత్తగా కాస్టింగ్ మెషిన్డ్ కాంపోనెంట్స్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు 290 కోట్ల రూపాయల మూలధన వ్యయానికి పిట్టి ఇంజనీరింగ్ లిమిటెడ్ బోర్డు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టును 3 ఏళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. టెన్నిస్ నంబర్ 1 ఆటగాడు యానిక్ సినర్ ఇటలీ ఓపెన్ సెమీస్లో అడుగుపెట్టాడు. నిన్న క్వార్టర్ ఫైనల్లో ఆయన 6-2, 6-4 స్కోరుతో రష్యా ఆటగాడు ఆండ్రీ రుబ్లెవ్పై గెలిచాడు. ఈ క్రమంలో మాస్టర్స్ 1000 టోర్నీల్లో వరుసగా 32వ విజయం సాధించిన ఆటగాడుగా ఇటలీ స్టార్ సినర్ నిలిచాడు. దిగ్గజ ఆటగాడు నోవాక్ జోకోవిచ్ను అధిగమించాడు. ఈరోజు ఐపీఎల్ 2026లో భాగంగా లక్నో సూపర్ జైంట్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లక్నోలోని ఏక్నాథ్ స్టేడియం వేదికగా నిర్వహిస్తారు. సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం X@AARNews_HVDని ఫాలో అవ్వండి. AAR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు.

0: ఆకాశవాణి వివిద్ భారతీ కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 10:04.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఇవాల్టి ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమంలో 2010 to 2015 టైం బౌండ్లో వచ్చిన సినిమాలలో పాటలను వినేద్దాం. అలాగే మీకు నచ్చిన పాటను, సినిమా పేరును, మీ వివరాలను వాట్సాప్ చేయండి 0402324085 నెంబర్కి. మరి మొదటగా ఏమై చేసవే చిత్రం కోసం దీవన్ చిన్మయి పాడిన పాట, అనంత్ శ్రీరామ్ సాహిత్యానికి ఏఆర్ రహమాన్ సంగీతాన్ని అందించిన ఈ పాటను వినేద్దాం.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

ఇవాల్టి ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమంలో మీరు కూడా మీకు నచ్చిన పాటలను 2010 to 2015 టైం బౌండ్లో వినాలి అనుకుంటే మీరు వాట్సాప్ చేయవలసిన మా నంబర్ 0402324 0852. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఇవాళ అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం జరుపుకుంటున్నాం. మన జీవితంలో ఎంత ఎదిగినా ఎన్ని సాధించినా చివరికి మనకు తోడుగా నీడగా ఉంటూ ప్రశాంతతనిచ్చేది మన కుటుంబమే. కష్టాల్లో అండగా ఉంటూ సుఖాల్లో సంతోషాన్ని పంచుకునే మన కుటుంబ సభ్యులందరికీ కృతజ్ఞతలు. మరి ఈ రోజున మీ కుటుంబంతో కలిసి వినడానికి ఒక చక్కటి పాటను వినిపిస్తాను, విని ఆనందించండి. ఎంసీఏ మూవీ నుండి ఈ సూపర్ హిట్ సాంగ్ మీకోసం.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ ప్రోగ్రామ్ లో తరువాత పాటగా సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు చిత్రం కోసం శ్రీరామచంద్ర పాడిన పాట సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యానికి మిక్కీ జేమేయర్ సంగీతాన్నందించారు. ఈ పాటను మా కోసం వినిపించండి అంటూ విజేత గ్రీన్ హిల్స్ కాలనీ నుండి రిక్వెస్ట్ పంపించారు. అలాగే మా కోసం కూడా ఒక మంచి పాటను వినిపించండి అంటూ ఎద్దుమైలారం నుండి బాలకృష్ణ, శారదా, శ్రీనిధి, అఖిల్, కార్తికేయ కోరుతున్నారు. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ సూపర్ హిట్ ట్రాక్.

0: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 కు సంప్రదించండి.
1: ఇది తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్లో సమయం 10:22:36. ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమంలో మా కోసం మర్యాద రామన్న చిత్రం నుండి ఒక మంచి పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. బోరంపేట నుండి శైలజ, సత్యనారాయణ, మనోరమ, జయలక్ష్మి ఖైరతాబాద్ నుండి, అలాగే భవానీ, శాంభవి, శ్రీయన్, అరుణ్, సాత్వి, కుశశ్రీ, శ్యామిలి, వెంకటేష్ కోరుతున్నారు. మీ అందరి కోసం ఎంఎం కీరవాణి పాడిన ఈ పాట, గీతామాధురి, అనంత్ శ్రీరామ్ రచన, ఎంఎం కీరవాణి సంగీతం.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూలు పిల్లలు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకుంటున్నారా? మీ స్కూల్ గురించి అందరికీ తెలపాలనుకుంటున్నారా? మీ స్కూలు ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు కూడా బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 9490463863 9490463863. ఈ కార్యక్రమం మీ పిల్లలకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. స్టూడియో క్లాక్ లో సమయం 10:28. మా కోసం శ్రీవంతుడు చిత్రం నుండి ఒక మంచి పాటను వినిపించండి అంటూ రిక్వెస్ట్ పంపించారు అనంతపురం జిల్లా నర్సాపురం గ్రామం నుండి నాగేష్, లావణ్య, వెంకటరమణ, సుప్రియ, లక్ష్మి, యశోద, హర్షవర్ధన్. అలాగే ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి అంటూ శివ, పార్వతి, మురళీకృష్ణ హైదరాబాద్ ఉప్పల్ నుండి రిక్వెస్ట్ పంపించారు. వెంకటేష్ నందిపేట నుండి రిక్వెస్ట్ పంపించారు. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ వండర్ఫుల్ ట్రాక్.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి VB తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: కంచే మూవీ నుండి మా కోసం ఒక మంచి పాటను వినిపించండి అంటూ రిక్వెస్ట్ పంపించారు బుధాన్ పొచంపల్లి నుండి. భావన్లో రాజు, మమత, పవన్ కళ్యాణ్, శ్రావణి, అమ్మా నాగమణి, అలాగే ఓల్డ్ సిటీ శివగంగా నగర్ నుండి ధనరాజ్, సునీత, అలాగే మా కోసం ఒక మంచి పాట వినిపించండి అంటూ నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, దమ్మోజ్ కృష్ణమ్మ, మధు, శ్రీవాణి, రవి, రాధిక, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి, వర్షిత్, సాయి, రిత్విక్,

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 10:40:22.
3: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 సంప్రదించండి.
2: ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమంలో మా కోసం గబ్బర్ సింగ్ మూవీ కోసం శంకర్ మహాదేవన్, గోపికా పూర్ణిమ పాడిన పాట, చంద్రబోస్ సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించిన ఈ పాటను మా కోసం వినిపించండి అంటూ నిజామాబాద్ నెహ్రూ పార్క్ నుండి అజీజ్ బాయ్, మటిన్ బాయ్, సయీద్ ఖలీల్, షేక్ చంద్, ఫారూక్ షేక్ సలీం, మూసా కరీం, ముబీన్ బాయ్, మహమ్మద్ యసిన్ కోరుతున్నారు. అలాగే మా కోసం కూడా ఒక మంచి పాట వినిపించండి అంటూ రంగారెడ్డి జిల్లా బండరావిరాల గ్రామం నుండి లక్ష్మీ, వరలక్ష్మి, జయలక్ష్మి, మహాలక్ష్మి, విజయలక్ష్మి, బంగారు లక్ష్మి, రాములు గౌడ్, రామలమ్మ కోరుతున్నారు. మీ అందరి కోసం ఈ సాంగ్.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం స్టూడియో క్లాక్ లో సమయం 10:47. ఇవాళ ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమంలో 2010 to 2015 టైం బౌండ్ లో వచ్చిన సూపర్ హిట్ సాంగ్స్ ని ప్లే చేసుకుంటున్నాం. అలాగే మీరు కూడా మీకు నచ్చిన పాటని ఈ టైం బౌండ్ లో ఉన్న సూపర్ హిట్ సాంగ్ ని వినాలనుకుంటే 0402324082 నెంబర్కి మీ వివరాలను అలాగే మీకు నచ్చిన పాట సినిమా పేరును వాట్సాప్ చేయండి. ఇప్పుడు రాబోతుంది మనం చిత్రం కోసం శ్రేయా ఘోషల్ అశ్విని హరి పాడిన పాట. చంద్రబోస్ సాహిత్యానికి అనూప్ రూబెన్ సంగీతాన్ని అందించారు. ఈ పాటను మా కోసం వినిపించండి అంటూ హన్మకొండ జిల్లా అంబాల శ్రీరాములపల్లె నుండి ఖ్యాతం రవీందర్ స్వరూప సమ్మయ్య సుదర్శన్ శ్రీరాములు ఉపేందర్ దేవేంద్ర శ్రీనివాసు శ్రీనివాస్ గంగాధర్ మల్లేశం సాంబయ్య అలాగే వారి కుటుంబ సభ్యులు అలాగే మా కోసం ఒక మంచి పాట వినిపించండి అంటూ షేక్ అబ్దుల్ అలీ సత్యం సుధీర్ రవీందర్ శ్రీధర్ కోరుతున్నారు. మా కోసం కూడా ఒక మంచి పాట వినిపించండి అంటూ జిబ్లక్పల్లి నుండి చిక్కా చక్రపాణి చందన రిక్వెస్ట్ పంపించారు. మీ అందరి కోసం ఈ సూపర్ హిట్ సాంగ్.

0: ఉండాలి. జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
2: ఉదయతార.
1: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
2: ఈ అభ్యుదయతార.
1: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
2: వారి స్ఫూర్తిదాయ

0: జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
1: మీట్ ద స్టార్
0: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
1: ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై
0: మీట్ ద స్టార్.
2: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
0: ఇవాల్టి ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమంలో చివరగా రాబోతున్న పాట మళ్ళీ మళ్ళీ ఇదిరాని రోజు చిత్రం కోసం కార్తీక్ చిన్మయ శ్రీపద పాడిన పాట. సాహితీ సాహిత్యానికి గోపీసుందర్ సంగీతాన్ని అందించారు. ఈ పాటను మా కోసం వినిపించండి అంటూ కర సరస్వతి, ఈశ్వర్ భానుమూర్తి రామశంకర్ నగర్ నుండి కోరుతున్నారు. మాలాస సత్యనారాయణ కవిత భువనగిరి మండలం నుండి రిక్వెస్ట్ పంపించారు. అలాగే రాజన సిరిసిల్ల నుండి గంగు మహేందర్, వారి కుటుంబ సభ్యులు కొత్తపేట నుండి రాజేశ్వరి, బుచ్చయ్య హన్మకొండ నుండి వారి కుటుంబ సభ్యులు, అలాగే దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, భోగ మార్కండయ్య, అనిత, సాయి, యశ్వంత్, విజయ్ కుమార్, వెంకటమ్మ, నిఖిల్, తన్వికశ్రీ, హర్షతేజ్ కోరుతున్నారు. అలాగే మా వివిధ భారతి వింటున్న శ్రోతలందరి కోసం కూడా ఈ పాట

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. 5 దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఉదయం యుఏఈకి బయలుదేరి వెళ్లారు. యుఏఈతో ద్వైపాక్షిక సంబంధాలు, ఇంధన సరఫరా మొదలైన అంశాలపై సమావేశాల్లో పాల్గొంటారు. నీట్ యూజీ రీ ఎగ్జామ్ తేదీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెల్లడించింది. జూన్ 21న మరోసారి పరీక్ష నిర్వహించబోతున్నట్టు ప్రకటించింది. ప్రశ్నపత్రం లీక్ కారణంగా ఈ నెల 3వ తేదీన జరిగిన నీట్ యూజీ పరీక్షను ఎన్టీఏ రద్దు చేసింది. రాష్ట ప్రభుత్వం ఏర్పాటు చేసిన కుల కార్పొరేషన్లకు త్వరలోనే నిధులు కేటాయిస్తామని, వారి విధుల విషయంలో కూడా స్పష్టత ఇస్తూ ఉత్తర్వులు జారీ చేస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మీసేవ, వాట్సాప్ ద్వారా అధికారులు టీజీ డిఈఈ సెట్ హాల్ టికెట్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. రాష్టవ్యాప్తంగా విద్యార్థులు ఈ ఉదయం 10 గంటల నుంచి తమ హాల్ టికెట్లను వాట్సాప్ ద్వారా సులభంగా పొందవచ్చని అధికారులు తెలిపారు. ఇంటర్ విద్యా విధానంలో బోర్డు కీలక మార్పులు చేపట్టింది. 2026-27 విద్యా సంవత్సరం నుండి ప్రథమ సంవత్సరంలోనే ప్రయోగ పరీక్షలను ప్రవేశపెడుతోంది. దీని ప్రకారం ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లలో చెరో 15 మార్కులను ప్రాక్టికల్స్కు కేటాయించనున్నారు. హైదరాబాద్లో ఈఈపీసీ ఇండియా ఆధ్వర్యంలో ఫార్మా మాక్టెక్ ల్యాబ్ నెక్స్ట్ ఎక్స్పో 2026 రోడ్ షో ఈరోజు ఘనంగా ప్రారంభమైంది. 2030 నాటికి ఫార్మా ఎగుమతులను 130 బిలియన్ డాలర్లకు చేర్చడమే లక్ష్యంగా ఈ రోడ్ షో నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్పై సగటున 3 రూపాయలు, డీజిల్పై 3 రూపాయలు పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు ఈ ఉదయం 6 గంటల నుంచి అమల్లోకొచ్చాయి. కిలో సీఎన్జీని కూడా 2 రూపాయల చొప్పున పెంచాయి. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు లక్నోలోని ఏకనాథ్ స్టేడియంలో జరిగే మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AERNews_HVDని ఫాలో అవ్వండి. ఏఈఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 11 గంటలు దాటి 3 నిమిషాలు కావస్తోంది. గుర్తుకొస్తున్నాయి వింటారు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. అలనాటి మేటి సినీ ప్రముఖుల జీవిత సినీ విశేషాలతో ఆపాత మధురాలను మీకందించే కార్యక్రమం గుర్తుకొస్తున్నాయి మీ ఆకాశవాణి వివిధ భారతిలో.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్

0: ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: మరి గుర్తుకొస్తున్నా వింటున్నారు మీ ఆర్జే స్వాతితో. మరి ఈ రోజు ఏ సినిమా గురించి మాట్లాడుకోబోతున్నామంటే ఆ సినిమా పేరు వింటేనే చాలు ప్రేమకు అసలైన నిర్వచనం ఇదే అనిపిస్తుంది. ఆ సినిమా గుర్తొస్తే చాలు మంచు బిందువులతో హృదయం తడిసి బరువెక్కుతుంది. ఆ సినిమా వెండి తెర దృశ్య కావ్యం. ఆ సినిమా ప్రేమికులకు ప్రేమ కావ్యం. తెలుగు సినిమా ఇండస్ట్రీలో రొటీన్ కథాకథనాల్ని బ్రేక్ చేసి ఇప్పటికీ కల్ట్ క్లాసిక్ గా నిలిచిన ప్రేమ కావ్యం ఆ సినిమా. మరి ఈ రోజుకి 37 ఏళ్ళు, అంటే ఈ నెలకి, ఈ సంవత్సరానికి 37 ఏళ్ళు కంప్లీట్ చేసుకుంటున్న ఆ వెండి తెర దృశ్య కావ్యం గురించి ఈ రోజు మాట్లాడుకుందాం. మరి ఇంత ఇంట్రో ఇచ్చాను కదా, ఇంతకీ ఏ సినిమా అయి ఉంటుంది? గెస్ చేస్తే వాట్సాప్ చేయండి 0402324052 0402324082. క్లూ ఇవ్వనా? మీకోసం ఓ పాట ప్లే చేస్తాను, అందులో హీరోనే ఆ సినిమాలో కూడా హీరో.

0: దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. పదవ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230కు సంప్రదించండి.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.

ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా iOS ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: స్టూడియో క్లాక్ లో సమయం 11 గంటలు దాటి 12 నిమిషాలు కావస్తోంది. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో గుర్తుకొస్తున్నాయి. మరి వెండి తెర ప్రేమ కావ్యం అనగానే నిజానికి మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో, ఎస్పెషల్లీ మన అంటే టాలీవుడ్ లో వచ్చిన ప్రేమ కథలు ఇంకెక్కడా లేవనుకుంటా. అసలు ఎన్ని భిన్న కథాంశాలు వచ్చాయో ప్రేమ విషయంలో. మరి అలాంటి ప్రేమ కథల్లో ఇది ఒక కల్ట్ క్లాసిక్ అని చెప్పాలి. చాలా మంది గెస్ట్ చేశారు, కొందరేమో రకరకాలుగా పెట్టారు వేరే వేరే సినిమా పేర్లు. ఓకే, బాలకృష్ణ ఫ్రమ్ నర్సంపేట్ అండ్ ఆల్సో రైట్ ఆన్సర్ పంపించారు ఎవరు అంటే హై స్వాతి గారు అంటూ. ఓకే, ఎన్నిసార్లు చూసినా తనివి తీరంది. ఇంతకీ మీరెన్నిసార్లు చూశారు? ఓకే రైట్, కృష్ణవేణి గారు పంపించారు అండ్ ఆల్సో యా బ్రూస్లీ ఫ్రమ్ సూరారం కాలనీ కరీంనగర్ నుంచి రామ్గిరి సత్యంరావు గారు యా రైట్ ఆన్సర్ గెస్ట్ చేశారు కరెక్ట్గా. ఓకే, మరి తెలుగు తెరపై అజరామర ప్రణయ గాథగా 7 నంది అవార్డులను సొంతం చేసుకున్న ఆల్ టైమ్ క్లాసిక్ హిట్ సినిమా మణిరత్నం డైరెక్షన్లో, అది కూడా తెలుగులో దర్శకత్వం వహించిన వన్ అండ్ ఓన్లీ ఫిల్మ్, 1989 మే 12 రిలీజ్ అయి ప్రేమకు పట్టాభిషేకం చేసిన సినిమా గీతాంజలి. మరి ఈ సంవత్సరంతో 37 సంవత్సరాలు పూర్తవుతున్నా కూడా ఇప్పటికీ ట్రెండ్ సెటర్గా నిలిచిన గీతాంజలి మూవీ గురించి మాట్లాడుకుందాం ఇవాళ గుర్తుకొస్తున్నాయిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. మరి గీతాంజలి మూవీ అనగానే మీకు గుర్తొచ్చే జ్ఞాపకాలేంటో నాకు వాట్సాప్ చేయండి 0402324 8 5 2.

గీతాంజలి సినిమాతో అందరికీ రిలేట్ అవుతారో లేదో తెలియదు, కానీ ఈ పాటతో మాత్రం పక్కాగా రిలేట్ అవుతారు. ఎందుకంటే ఎవరినైనా భయపెట్టాలన్నా, లేకపోతే నలుగురు గెట్ టుగెదర్ అయినా, లేకపోతే ఎక్కడైనా గ్యాదర్ అయినా, అంత్యాక్షరి ఆడినా ఈ పాట లేకుండా అసలు ఆ గెట్ టుగెదర్ కానీ అంత్యాక్షరి కానీ సంభవం చిన్ననాటి జ్ఞాపకాలు కానీ అస్సలు లేవు అంటే మాత్రం మీరు అబద్ధం చెప్తున్నట్టే కదా. మరి ఎంతమందికి ఈ పాట గుర్తొచ్చింది, ఎంతమంది ఈ పాటని మరి మీ కజిన్స్నో లేకపోతే ఇంకెవరినో భయపెట్టడానికి పాడారు.

0: ఆయన హట్స్ ఆఫ్ టు బాలు గారు, ఎంత అద్భుతంగా పాడారు కదా, లాస్ట్లో నిజంగానే దయ్యంలాగా.
1: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
2: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
1: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
2: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
3: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు
0: 11:20 ఆన్ స్టూడియో క్లాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో గుర్తుకొస్తున్నాయి, మీ ఆర్జే స్వాతితో. లవ్ స్టోరీస్ టాలీవుడ్ కి కొత్తేం కాదు, ఎందుకంటే మనం ఆ పాత సినిమాల నుంచి చూసుకుంటే కూడా ప్రతి సినిమాలో ఒక ఏమంటారు ప్రేమ చుట్టే, అది కుటుంబ ప్రేమలు కావచ్చు లేకపోతే టీనేజ్ లవ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, సో ప్రేమ చుట్టే కథలన్నీ అల్లుకొని ఉంటాయి. కొంచెం మనం టైం లైన్లోకి వెనక్కి వెళ్తే అప్పటి రొటీన్ లవ్ స్టోరీస్కి పూర్తి భిన్నంగా వచ్చిన సినిమా అండ్ అలాగే ఆ జనరేషన్కి మాత్రం ప్రేమకు అసలు సిసలు డెఫినేషన్ని ఇచ్చిన సినిమా మాత్రం గీతాంజలి. అంటే అప్పటి వరకు యాక్షన్ అండ్ డ్రీమ్ బాయ్ ఇమేజ్ ఉన్న నాగార్జునని కంప్లీట్ ఎమోషనల్ రోల్లో చూపించి అసలు యాక్టింగ్లో స్టార్ని చేసిందని చెప్పాలి ఈ సినిమా. మరి మణిరత్నం గారు ఈ సినిమాని ఎలా సెలెక్ట్ చేసుకున్నారు? అంటే అప్పటి వరకు మనకున్న తెలుగు సినిమాల్లో ఏంటంటే సరే ప్రేమికులు ఉంటారు, ఎవరో ఒకరికి ఏదో ప్రాణాంతక వ్యాధి ఉంటుంది, ఎవరో ఒకరు పోతారు, సంథింగ్ ఇలా ఉండేది. కానీ ఇది సినిమా పూర్తిగా డిఫరెంట్ కదా. మరి ఇలాంటి కథ నేర్చుకోవడానికి మణిరత్నం గారు చేసిన ఆ ఎక్సర్సైజెస్ ఏంటి అండ్ ఈ సినిమాకి నాగార్జునని ఎలా ఒప్పించారు అండ్ ఇవన్నీ మాట్లాడుకుందాం ఇవాళ గుర్తుకొస్తున్నాయిలో. అండ్ మెసేజెస్ అయితే వచ్చేసాయి సినిమా అనగానే. నేను ఈ మూవీని 6 times చూశాను, ఎందుకంటే హీరోయిన్ ఒక డైలాగ్ చెప్తుంది కదా, లేచిపోదామా అని, ఆ డైలాగ్ కోసం అంట. ఏమండి ఆ డైలాగ్ కోసం చూస్తే చూసారు, కానీ మిమ్మల్ని కాదు కదా అడిగింది, సో మిమ్మల్ని అనుకొని చూసారా? ఓకే రైట్, జస్ట్ కిడ్డింగ్. ఇలా ఈ డైలాగ్ కోసమే, సీరియస్లీ ఇలాంటి ఈ డైలాగ్ అండ్ అలాగే ఇలాంటి డైలాగ్స్ కోసం అండ్ పాటల కోసం అండ్ కంప్లీట్ డిఫరెంట్ స్టోరీ కదా, 6 times కాదు 60 times చూసిన వాళ్ళు ఉన్నారు. మరి గీతాంజలి మూవీ అనగానే మీకు గుర్తొచ్చే మీ మెమొరీస్ని నాకు వాట్సాప్ చేయండి 0402324082. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

గడ గడ గడం దున్నేస్తాం ఎగుడు జగుడు గగనం మేమేరా పిడుగులం మరల మరల జననం రానీరా మరల మరల మరణం మింగేస్తాం భుగల భగల గరళం బాపిలు పేట మరుకం

అప్పటి యూత్ యాటిట్యూడ్కి ఇదొక జాతీయ గీతం తెలుసా? అసలు ఎక్కడ చూసినా, ఏ కాలేజ్ ఏమంటారు ప్రోగ్రామ్స్లో చూసినా ఈ పాట డాన్స్ లేకుండా కాలేజ్ ప్రోగ్రామ్స్ అనేవి కంప్లీట్ అయ్యేవి కాదనమాట. అండ్ సూపర్గా ఉంటుంది పాట కూడా. బాలు గారు అండ్ కోరస్ పాడిన పాట ఫ్రమ్ ద మూవీ గీతాంజలి. 11:27 అండ్ స్టూడియో క్లాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం మరి గీతాంజలి మూవీ. ఇప్పుడా అప్పుడా 37 ఏళ్ళు కంప్లీట్ చేసుకున్నా కూడా ఆ సినిమాకి సంబంధించిన ప్రతి జ్ఞాపకం కూడా ఎంత లైవ్లీగా ఉందో ఇక్కడ వస్తున్న మెసేజ్లను చూస్తే అర్థమవుతుంది. ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది, పాటలు వినాలనిపిస్తుంది, స్టోరీ సూపర్, హీరోయిన్ సరదా మాటలు, అందమైన ప్రేమ కథా చిత్రం అంటూ కృష్ణకుమారి గారు పంపించారు. అండ్ ఆల్సో డైలాగ్స్ సాంగ్స్ చాలా బాగుంటాయి. గీతక్క నీకెవరో ఫోన్ చేశారు లేచిపోదాం, ఏంటండి అందరికి లేచిపోదాం అన్న డైలాగ్ మాత్రమే గుర్తుందా, ఇంకెన్ని ఉంటాయి కదా అందులో. కానీ ఏదేవైనా ప్రతి సినిమాలో ఒక డైలాగ్ చాలా ఫేమస్ అవుతుంది. సో అలా ఈ సినిమాలో ఫేమస్ అయిన డైలాగ్ ఏంటి అంటే ఇదిగో ఈ డైలాగే అనమాట. పాపం ఆ సినిమా చూస్తున్నంతసేపు లేచిపోదామా అన్నప్పుడల్లా ఎవరికి వాళ్ళు ఫీల్ అయి ఉంటారా ఏమో నాకు తెలియదు, చూసినా మీకు తెలియాలి.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల

0: సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
3: 11:30 అని స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు. ఆకాశవాణి వివిధ భారతిలో గుర్తుకొస్తున్నాయి మీ ఆర్జే స్వాతితో. మనం మాట్లాడుకుందాం 37 ఏళ్లు కంప్లీట్ చేసుకున్న కల్ట్ క్లాసిక్ మూవీ గీతాంజలి సినిమా గురించి. మరి ఈ సినిమాకి సంబంధించి అయితే మెసేజ్లో, అంటే 37 ఏళ్లుగా అంటే అదేదో సినిమాలో శ్రీలక్ష్మికి ఒక్కసారిగా మాటలు వస్తే ఎలా మాట్లాడుతుంది, అలా మెసేజెస్ కూడా వస్తున్నాయన్నమాట. అండ్ ఈ సినిమాలో ఒక పాట ఉంటుంది మేడం, ఆ పాట వర్షం వచ్చిన ప్రతిసారి ఆ పాటే గుర్తొస్తుంది కదా. నిజం, తర్వాత కాలంలో ఎన్ని వర్షం పాటలు వచ్చినా కూడా ఆ పాటే మాక్సిమం గుర్తొస్తుంది. అండ్ అలా గుర్తొస్తుందని చెప్తే మీరు 80s 90s కిడ్స్ అని అర్థం అనమాట. ఓకే, అంటే ఇప్పుడు నేను ఏజ్ గురించి ఏం మాట్లాడలేదు, జనరల్గానే అన్నాను. ఇంతకీ మరి గీతాంజలి అన్న ఆ పేరే ఎందుకు పెట్టారో తెలుసా మణిరత్నం గారు? 1960 అంటే ఆ టైంలో ఢిల్లీలో ఒక అమ్మాయి రాసిన కవితలు పేపర్లో వస్తూ ఉండేవన్నమాట. అవి చాలా పాపులర్. మరి ఇంతకీ ఎవరి అమ్మాయి అంటే, క్యాన్సర్ బారిన పడిన ఓ యంగ్ గర్ల్. తనకొచ్చిన వ్యాధితో తను ఎలా ప్రేమలో పడింది, తనతో పాటే పెరుగుతూ వస్తున్న ఆ వ్యాధిని తను ఎలా భరిస్తోంది, అండ్ ఉన్నన్ని రోజులు లైఫ్ని ఎలా హ్యాపీగా గడపాలో, ఇలా జీవితానికి సంబంధించిన ప్రతి కోణాన్ని తన కవిత్వంలో స్పృశించేదన్నమాట. మరి ఆ అమ్మాయి రాసిన కవితలు రెగ్యులర్గా పేపర్లో రావడం, ఆ తర్వాత ఆ కవితలన్నీ కలిసి ఒక పుస్తక రూపంలో ప్రింట్ అయ్యాయి. మరి ఆ కవితలన్నీ బుక్ ప్రింట్ అయిన ఆ బుక్ పేరు గీతాంజలి, సేమ్ టైం ఆ అమ్మాయి పేరు కూడా గీతాంజలి. మరి అవన్నీ చదివిన మణిరత్నం గారు ఎంత అంటే, తనిక ఉండను అని తెలిసిన ఒక అమ్మాయి తన జీవితాన్ని ఎలా అనుభవించాలి అని అనుకుంది, అండ్ ఇప్పుడు ఎలా అనుభవిస్తున్నాను అన్న విషయాన్ని అద్భుతంగా రాసిన తీరు చూసి ఇన్స్పైర్ అయిన మన మణిరత్నం గారు మరి హీరోయిన్కి, సేమ్ టైం సినిమాకి గీతాంజలి అన్న పేరు పెట్టారు. నిజంగా ఆ అమ్మాయి లైఫ్కి గీతాంజలి మూవీ అనేది మంచి జస్టిఫికేషన్ అని చెప్పొచ్చు. మరిన్ని కబుర్లు మాట్లాడుకుందాం గీతాంజలి మూవీకి సంబంధించి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, నేను మీ ఆర్జీ స్వాతి. మరి మీ అందరికీ గుర్తొచ్చిన ఆ వర్షం పాటే ఇప్పుడు మీ అందరి కోసం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ਦੱਸ ਦਿਨਾਈ ಗೋ ರೆಟ್ರೋ ವಿತ್ ಆಕಾಶವಾಣಿ ತೆಲುಗು. యా ఎన్నిసార్లు విన్నాలన్నా విన్నా వినాలి వినాలి అనిపించే పాట కదా ఇది. ఈ పాటకి సంబంధించి ఇంకో మెమొరీ ఎస్పెషల్లీ ఆడపిల్లలకు ఉండుండాలి హా కదా. ఏంటో తెలుసా, గీతాంజలి డ్రెస్. నిజంగా అప్పట్లో ఆ కైండ్ ఆఫ్ స్కర్ట్స్ వచ్చాయి. నిజంగా దానికి ఆ గీతాంజలి స్కర్ట్స్ అంటే ఇంకంతే, మరి అంతకుముందు ఏ పేరు ఉండేనో కూడా నాకు తెలియదు. కానీ ఆ తర్వాత ఈ సినిమా రిలీజ్ తర్వాత మాత్రం ఆ కైండ్ ఆఫ్ డ్రెస్సెస్కి ఉన్న పేరు గీతాంజలి డ్రెస్ అనమాట. అసలు గీతాంజలి డ్రెస్ వేసుకున్నారంటే ఫుల్ క్రేజ్ ఉండేది తెలుసా అమ్మాయిలకి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ పాటకి సంబంధించి సంగీతం కావచ్చు, సాహిత్యం, ఎస్పెషల్లీ ఫోటోగ్రఫీ, మన ఇండియన్ చలనచిత్ర అంటే భారతీయ చలనచిత్ర చరిత్రలోనే ఇంతకన్నా గొప్పగా తీసిన పాట ఇంకొకటి లేదు అని చెప్తారు. అంటే ఆ నేపథ్యం కావచ్చు, క్రియేటివిటీ అండ్ స్పెషల్, అసలు హ్యాట్స్ ఆఫ్ టు మణిరత్నం అని ఎన్నిసార్లు చెప్పినా తక్కువే. అండ్ ఈ పాటలో చెట్టు కింద ఓ ఎద్దుబండి దగ్గర స్లో మోషన్లో గిరిజ పరిగెత్తుకుంటూ వస్తుంది. అసలు ఆ టైంలో ఉన్న ఫోటోగ్రఫీ ఇంకెక్కడా లేదు, మళ్ళీ ఏ సినిమాలో కూడా రాలేదు. అండ్ చాలా వరకు చిత్రలహరిలో ఈ పాట కోసమే వెయిట్ చేసేవాళ్ళు చాలామంది ఉండేవాళ్ళట అప్పట్లో. మీకు కూడా ఉండేనా అంటే గీతాంజలి డ్రెస్? నాకు ఐ థింక్ అంటే తర్వాతి కాలంలో తీసుకొచ్చారనమాట. నాకు ఇది నచ్చలేదు నచ్చలేదు అని అంటే, లేదు ఇది గీతాంజలి డ్రెస్ అంటారు దీన్ని, చాలా ఫేమస్ అని. భలే ఉండేది అద్దాలతో స్కర్ట్, గుర్తొచ్చింది కదా. సో

ఎవరికైతే గుర్తొచ్చిందో వాళ్ళందరూ కూడా నాకు వాట్సాప్ ద్వారా మీ గీతాంజలి డ్రెస్ ఎమోషన్ని నాతో షేర్ చేసుకోండి. 0404-232-4082. అసలు అంత గొప్ప ఏముంది సినిమాలో? అంత గొప్ప సినిమానా ఇది? కథా కథనం చూసుకుంటే హీరో హీరోయిన్ ఇద్దరు చచ్చిపోతారు, మరి ఇంతకన్నా గొప్ప స్టోరీ ఏంటి? అసలు ఏముంది ఆ సినిమాలో ఇంతగా పొగిడేస్తున్నావు స్వాతి? అంటే ఆ సినిమాకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తాను ఇప్పటి తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: వివిధ సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: సమస్యలు
1: న్యాయబంధు చట్టపరమైన భద్రత విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
2: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు 11:42 స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో గుర్తుకొస్తున్నాయి. మనం మాట్లాడుకుంటాం 37 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న కల్ట్ క్లాసిక్ మూవీ గీతాంజలి గురించి. అసలు కథ అయితే చాలా సింపుల్ గా ఉంటుంది. నిజానికి సినిమా స్టోరీ, హీరోకి క్యాన్సర్, హీరోయిన్ కి హార్ట్ ప్రాబ్లం, ఇద్దరు ఎప్పుడు పోతారో తెలియదు. కానీ అసలు ట్విస్ట్ ఏంటి అని అంటే, ఏ క్షణంలో ప్రాణాలు వదులుతారో తెలియని ఇద్దరి వ్యక్తుల మధ్య ప్రేమ. అసలు ఎలా ఉంటుంది కదా, ఇది కథ. అంటే డైరెక్టర్ పాయింట్ ఏంటి అని అంటే, ప్రేమికులు చనిపోయినా ప్రేమకి చావు లేదు. ఐ మీన్ ప్రేమ ఎప్పుడూ అమరమన్ అమరం అని చెప్పడమే అన్నమాట ఈ సినిమా సోల్. యునో ఈ సినిమాని బేస్ చేసుకొనంట చాలా సినిమాలే వచ్చాయి తర్వాతి కాలంలో, కాకపోతే గీతాంజలి మ్యాజిక్ని రిపీట్ చేయలేకపోయాయి. అది మణిరత్నం టేకింగ్కి ఉన్న మ్యాజిక్. మరి ఈ సినిమాకి సంబంధించి మరిన్ని కబుర్లు పాడి తర్వాత మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. నేను మీ ఆర్జే స్వాతి.

0: 11:47 అండ్ స్టూడియో క్లాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. అప్పటి వరకు కవిత్వం చదవడం మాత్రమే తెలుసు చాలా మందికి, కానీ ఆఫ్టర్ గీతాంజలి కవిత్వాన్ని పాడటం కూడా తెలిసింది, కవిత్వాన్ని అనుభవించడం కూడా తెలిసింది. ఎలాగంటారా, మరి ఈ సినిమాలోని పాటలన్నీ కూడా రాసింది వేటూరి గారు. ఎంత అద్భుతమైన భావన, ఎంత అద్భుతంగా ఉంటుంది కదా. ప్రతి పదం, ప్రతి ట్యూన్కి, అసలు ట్యూన్ రాశాక పాటలు రాశారా, పాటలు రాశాక ట్యూన్ రాశారా, ఎలా రాశారు అన్నది కాదు, ప్రతి పాట విన్న తర్వాత మన నోటి వెంట పలకాల్సిందే. అవునా కాదా? అవును కదా, పాడుకునే ఉంటారు కదా. మరి గీతాంజలి అనగానే బాబో ఎంతమందికి రిలేట్ అయిందో అర్థమవుతుంది. హాయ్ మ్యామ్, నేను కృష్ణమూర్తి గౌడ్ ఫ్రమ్ మోతీనగర్. పెళ్లి కాకముందు నా భార్యకి గీతాంజలి డ్రెస్ ఉండేది అంట కదా. మరి ఇప్పుడు కూడా 37 ఏళ్ళు అయిపోయింది కాబట్టి సినిమా, ఓసారి గీతాంజలి డ్రెస్ ఉంటే కొనిచ్చి మళ్ళీ ఆ డ్రెస్లో మీ ఆవిడ్ని చూసుకోండి, బాగుంటుంది.
1: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 సంప్రదించండి.
0: గుర్తుకొస్తున్నాయి Go Retro with Akashwani Telugu. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. కల్ట్ క్లాసిక్ మూవీ గీతాంజలి గురించి మాట్లాడుకుంటున్నాం. జనరల్ గా డ్యూయెట్స్ కోసం ఊటీకి వెళ్తారు సినిమా వాళ్ళు, కానీ ఈ సినిమాని మొత్తం ఊటీలోనే తీశారు మన మణిరత్నం గారు. పొగ మంచులో హీరో హీరోయిన్స్ కనిపించడం, వాళ్ల మధ్య లవ్ ట్రాక్ నడపడం అనేది అప్పటి ఆడియన్స్ కి మాత్రం మంచి ఫీల్ ఇచ్చింది. ఇక పిసి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అయితే ఓ మ్యాజికల్ ఫీల్ అనమాట. ప్రతి సీన్ కూడా, అంటే మంచులో తీశారు అండ్ అట్ ద సేమ్ టైం ఊటీలో కదా, ప్రతి సీన్ కూడా ఒక పెయింటింగ్ లాగా అనిపిస్తుంది, కానీ సినిమా జరుగుతోంది అని ఎక్కడా అనిపించదు. మీకు విషయం చెప్పిన, గీతాంజలి మూవీ చూశాక చాలామంది ఊటీని లవర్ స్పాట్ చేసుకున్నారట. అంటే వాళ్ళకి గీతాంజలి రేంజ్ ఫీల్ వచ్చిందో లేదో నాకైతే తెలియదు, కానీ ఆ టైంలో మాత్రం

జలుబు దగ్గులు మాత్రం చాలా ఎక్కువైపోయాయట. అరే నిజం, పేపర్లో న్యూస్ కూడా వేశారట. ఆఫ్టర్ రిలీజ్ గీతాంజలి రిలీజ్ అయిన తర్వాత ఈ దగ్గు జలుబుకి సంబంధించిన టాబ్లెట్లు ఎక్కువగా సేల్ అయ్యాయని. అరే నవ్వుతారు ఎందుకండి, సీరియస్గా చెప్తున్నాడు. చాలామంది వెళ్ళారట. నిజంగా నాగార్జున గిరిజ ఫీల్ అయినట్టు ఫీల్ అయ్యి అంటారా? పోనీ మీరెప్పుడైనా వెళ్ళారా? మీరు ట్రై చేశారా? అంటే ఊటీకి వెళ్ళిన ప్రతిసారి గీతాంజలి మూవీ గుర్తొస్తుందా? అంటే నాకు ఇలాంటి డౌట్లన్నీ వస్తుంటాయన్నమాట. ఓకే, అండ్ ఇంకొక విషయం చెప్పాలి ఈ సినిమాకి సంబంధించి ఏంటి అని అంటే, ఈ సినిమాకి అంటే ఏమంటారు, ఆ మంచు ఎఫెక్ట్ రావాలి కదా. సో ఆ మంచు ఎఫెక్ట్ రావడం కోసం ఒక మిషన్ తెప్పించారట. సో ఆ మిషన్ ద్వారా ఎవ్రీ టైమ్ ఆ మంచు ఎఫెక్ట్ రావడానికి దాన్ని వాడారట. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ హీరోయిన్ని ఎక్కడ సెలెక్ట్ చేశారో తెలుసా? మణిరత్నం గారి పెళ్లిలో. అంటే మణిరత్నం సుహాసిని పెళ్లికి తను వచ్చింది. తను మన కంట్రీ అమ్మాయి కాదు. సో వేరే కంట్రీ నుంచి వచ్చినప్పుడు ఆ అమ్మాయి యాక్టివ్నెస్ బాగా నచ్చిందట మణిరత్నం గారికి. సో కొత్తగా ఉండాలి, కొత్తగా పరిచయం చేయాలి సినిమాకి సంబంధించి హీరోయిన్ని అనుకున్నప్పుడు, మరి ఆవిడ్ని తీసుకొచ్చి మళ్ళీ స్క్రీన్ టెస్ట్ చేసి, మొత్తానికైతే గిరిజ అన్న పాత్ర ప్రతి మనసులో అలా ముద్రించుకుపోతుంది కదా. మరి అది మణిరత్నం గారి సెలక్షన్ అంటే అలా ఉంటుందన్నమాట. మరి ఈ సినిమాకి సంబంధించి మరిన్ని కబుర్లు మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం. చూసారా చూసారా, సినిమాకి సంబంధించి అని అంటే హాయ్, నాకు కూడా ఉండేది గీతాంజలి డ్రెస్, ఇప్పుడు వేసుకోనా అంట. ఎందుకో వేసుకోవచ్చు. ఇప్పుడు 37 ఏళ్ళైనా సినిమా ఇంత ఎవర్ గ్రీన్గా ఉన్నప్పుడు ఆ డ్రెస్లో మీరు కూడా చాలా ఎవర్ గ్రీన్గా కనిపిస్తారేమో. వేసుకొని చూడండి, వీలైతే నాకు పిక్ పంపించండి.

మూవీతో మనకి చాలా అంటే చాలా మెసేజెస్ వచ్చాయి. మా నాన్నతో కూడా ఈ సినిమా కలిసి చూశాను, మంచి మెమొరీ ఉంది అంటూ. ఆయన అలాగే మళ్ళీ ఒక్కసారి ఆ కాలంలోకి తీసుకెళ్లారు. ఆయన 1990స్లో మా అక్క మ్యారేజ్ అయితే ఫస్ట్ గిఫ్ట్గా గీతాంజలి డ్రెస్సే ఇచ్చారు. వావ్ సూపర్. అండ్ గీతాంజలి మూవీ విశేషాలు, పాత జ్ఞాపకాలు కదా. అండ్ మీ లైఫ్లో కూడా గిరిజ ఉందా? ఇంతగానం చాలా ఏమంటారు కనెక్ట్ అవుతున్నారు, సీరియస్లీ ఉందా? ఉండే ఉంటుందిలేండి, ప్రతి లైఫ్లో ఒక గిరిజ లేకుండా లైఫ్ ఎట్లా కంప్లీట్ అవుతుంది? ఎస్పెషల్లీ టీనేజ్ని అస్సలు క్రాస్ చేయలేం కదా. కానీ ఆ గిరిజ కూడా ఆ డైలాగ్ చెప్పిందా, లేచిపోదామా అని. ఓకే రైట్, 11:45 అవుతుంది స్టూడియో క్లాక్లో. మరి ఈ సినిమాకి సంబంధించి అసలు ఎంత చెప్పినా తక్కువే, ఎందుకంటే 37 ఏళ్ల తర్వాత కూడా మనల్ని ఇంతలా కదిలిస్తుంది అంటే ప్రతి ఫ్రేమ్, ప్రతి డైలాగ్, ఎవ్రీథింగ్. ఈ సినిమాకి డైరెక్టర్ బలమైతే కథనం పక్కన పెట్టేస్తే లిరిసిస్ట్ మన వేటూరి గారు అన్ని పాటల్ని అద్భుతంగా రాశారనమాట. అండ్ ఈ సినిమా మొత్తం కూడా ఊటీలోనే షూటింగ్ జరుపుకుంది, 60 రోజుల్లో ఫినిష్ చేసేశారు. అండ్ ఈ మిస్ట్ ఎఫెక్ట్ అంటే ప్రతి సీన్ కూడా మంచులోనే ఉంటుంది కదా, మిస్ట్ ఎఫెక్ట్ కోసం మద్రాస్ నుంచి ఐస్ మిషన్ తెప్పించి వాడారట. అండ్ ఇంకా తర్వాత మన ఒక సాంగ్ ఉంటుంది, లవ్ బ్రేకప్ అయినా అంటే ఫెయిల్యూర్ అయినా వాళ్ళందరికీ కూడా నేషనల్ ఆంతం లాగా ఆ పాటను పాడుకుంటారు, నెక్స్ట్ ప్లే చేస్తారనమాట. అండ్ ఈ పాటను మాత్రం రాజస్థాన్ డిజర్ట్లో ఒంటెల మధ్య తీశారనమాట ఈ పాటని. ఇక ఇంకా ఈ సినిమాకి సంబంధించి పాటల విషయానికి వస్తే ఇందులో పాటలు ఉంటాయి కదా, ప్రతి పాట కూడా సినిమాకి ముడిపడినట్టే ఉంటుంది. ఆ తర్వాత మనం పాడుకోవడానికి కూడా చాలా అంటే చాలా జోవియల్గా ఉంటాయి, ఎప్పుడైనా పాడుకోవచ్చు. అంటే ఆ పదాల కథ ఏమంటారు కూర్పు ఏదైతే ఉంటుందో అద్భుతంగా ఉంటుంది. ఓ పాపాలాలి అంటేనేమో అమ్మ పాడినట్టుగా ఉంటుంది, అండ్ ఆమెని పాడవే ఇందాక వేసుకున్నాం నేచర్తో కనెక్ట్ అయ్యే పాట. ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే పెద్ద సిరీస్ అవుతుందేమో, ఎపిక్ హిట్స్ అంటారనమాట వీటిని. అండ్ ఇళయరాజా సంగీతం నా భూతో, అంతకు మించి ఇంకేం చెప్పలేమన్నమాట. ఇది ఇవాళ గుర్తుకొస్తున్నాయిలో మన గీతాంజలి సినిమాకి సంబంధించిన పాటలు అండ్ అలాగే మాటలు. ఇంకా చాలా చాలా మెసేజెస్ అయితే కంటిన్యూస్గా వస్తూనే ఉన్నాయి. అండ్ మేము కూడా వెళ్ళాం అప్పట్లో ఊటీ. ఏ హే, నిజంగా గీతాంజలి లాగా ఫీల్ అయిందా? అంటే గిరిజన్ కాదు కదా తీసుకెళ్ళింది. హా,

0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. సమయం 12 గంటలు దాటి 5 నిమిషాలవుతోంది. చైతన్య స్ఫూర్తి వింటారు.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
0: 12 దాటినా కూడా ఇంకా గుర్తుకొస్తున్నాయంటూ అవే జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారంటే గీతాంజలి ఎఫెక్ట్ మామూలుగా లేదు కదా. చైతన్య స్ఫూర్తి వింటారు మీ ఆకాశవాణి వివిధ భారతిలో మీ ఆర్జే స్వాతితో.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీవీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షాప్ వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
3: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో చైతన్య స్ఫూర్తి విత్ మీ ఆర్జే స్వాతితో. సమయం 12 గంటలు దాటి 11 నిమిషాలు కావస్తోంది. నవడేస్ సక్సెస్ అనే ఈ పదం ఏదైతే ఉందో అది చాలా గట్టిగా వినిపిస్తుందండి. దానికోసమే లైఫ్ అన్నట్టుగా లైఫ్ స్టైల్ కంప్లీట్గా మార్చేసుకుంటున్నారు చాలా మంది. ఎంత పెద్ద పేరుంటే అంత పెద్ద సెలబ్రేషన్స్, ఎంత పెద్ద పేరుంటే అంత గొప్ప సెలబ్రిటీ. అసలు రిచ్ లైఫ్ స్టైల్ ఉంటే చాలు, అంత ఎక్కువ రెస్పెక్ట్ కూడా ఇచ్చేస్తుంటారనమాట. అంటే డబ్బు కోసం, పొజిషన్ కోసం, ఇన్ఫ్లుయెన్స్ కోసం, గుర్తింపు కోసం అలా పరుగులు అసలు నడకే మానేశారు. నిజంగా వీటి కోసం పరిగెత్తుతూ ఉన్న జనమే మన చుట్టూ కనిపిస్తారు. అయితే ఈరోజు మనం మాట్లాడుకోబోయే ఈ వ్యక్తి దానికి పూర్తిగా భిన్నం అనమాట. మరి ఇంతకు ఎవరా వ్యక్తి తెలుసుకోవాలి అంటే వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి చైతన్య స్ఫూర్తి మీ స్వాతితో.

తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి VB తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. 12:16 నన్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో చైతన్య స్ఫూర్తి. మరి పూర్తిగా అంటే ప్రజెంట్ ఏదైతే జనరేషన్ నడుస్తోందో పేరు కోసం, పాపులారిటీ కోసం రకరకాల ఏమంటారు పనులు చేస్తూ ఉంటారనమాట, సో అందరినీ అట్రాక్ట్ చేయడానికి. కానీ అవన్నీ ఒరిజినల్గా తనకున్నా కూడా పూర్తిగా భిన్నమైన లైఫ్ని లీడ్ చేస్తున్న వ్యక్తి గురించి మాట్లాడుకుందాం ఇవాళ చైతన్య స్ఫూర్తిలో. ఆయన బయట ప్రపంచానికి ఒక కార్డియోథెరపిస్ట్ ఆయన, కానీ బెనారస్ హిందూ యూనివర్సిటీకి ఆయన ఒక లివింగ్ ఇన్స్టిట్యూషన్ అంటారందరూ. వారణాసిలో వేలాది మంది పేద రోగులకి ఆయన ఒక డాక్టర్ మాత్రమే కాదు, మనిషి రూపంలో నడిచే ఓ భరోసా. అంటారు కదా వైద్యో నారాయణో హరి అని ఊరికే అనరు. అంటే డాక్టర్లు అనేవాళ్ళు ఏమంటారు పేదల పాలిట, ఎట్ ద సేమ్ టైం వ్యాధితో బాధపడుతున్న వాళ్ళ పాలిట దేవుళ్లతో సమానం. అయితే ఈ డాక్టర్ కేవలం డాక్టర్ మాత్రమే కాదు, ఒక టీచర్, ఒక సర్జన్, ఒక మెంటర్. వాటన్నిటికన్నా మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం ఎందుకు అంటే, సక్సెస్ కన్నా ముందు సర్వీస్ని గొప్పగా నమ్మిన ఓ మహానుభావుడైన ఆయనే పద్మశ్రీ డాక్టర్ తపన్ కుమార్ లహరి గారు. మరి ఈయనకి సంబంధించి, ఆయన లైఫ్ స్టైల్కి సంబంధించి, అలాగే డాక్టర్ తపన్ కుమార్ గారి నుంచి మనం అడాప్ట్ చేసుకోవాల్సిన విషయాల గురించి మాట్లాడుకుందాం ఇవాళ చైతన్య స్ఫూర్తిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూలు పిల్లలు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకుంటున్నారా? మీ స్కూల్ గురించి అందరికీ తెలపాలనుకుంటున్నారా? మీ స్కూలు ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు కూడా బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 9490463863 9490463863. ఈ కార్యక్రమం మీ పిల్లలకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
2: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश.
3: अगर टाइम मैनेजमेंट सीख ली और समय का प्रोडक्टिव यूज सीख लिया तो आप देखिए, आप कभी भी प्रेशर नहीं लगेगा, थकान नहीं लगेगी.
2: NCPCR आयोजित कर रहा है परीक्षा पर्व, जिसके लाइव सेशन के दौरान आप परीक्षा से संबंधित प्रश्न एक्सपर्ट से पूछ सकते हैं, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे. अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें.
4: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంతా గప్ షాప్. వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా

ఎన్నెన్నో. ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగుడు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140

0: 2300కు సంప్రదించండి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి

12:26 అండ్ స్టూడియో క్లాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో చైతన్య స్ఫూర్తి. మరి చదువు అనేది వ్యక్తిగత ఎదుగుదల కోసమనే అనుకుంటారు సాధారణంగా, కానీ ఎడ్యుకేషన్ అనేది సొసైటీ మీద బాధ్యత కోసం అని నమ్మిన వ్యక్తి ఎవరు అంటే డాక్టర్ తపన్ కుమార్ లహరి గారు. అంటే చిన్నప్పటి నుంచి ఆయనకి చదువు మీద చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ. అలా చదువుతున్న టైంలో మనకి అడుగుతారు కదా పెద్దయ్యాక ఏమవుతావని. మరి తపన్ కుమార్ గారిని అట్రాక్ట్ చేసిన ఎడ్యుకేషన్ ఏంటి అంటే మెడిసిన్. అంటే బాధకి ఉపశమనానికి మధ్య అండ్ అలాగే భయానికి బ్రతుకుపై ఆశకి మధ్య నిలబడే అవకాశాన్ని ఇస్తుంది మెడిసిన్ కదా. నిజంగా డాక్టర్లందరికీ చేతులెత్తి నమస్కరించాల్సిందే. ఎలాంటి బాధతో వెళ్ళిన వాళ్ళనైనా పూర్తిగా నయం కాకపోయినా కూడా ఏదేంటో తెలీదు. ఇంటి దగ్గర ఉన్నంత పెయిన్ హాస్పిటల్కి రీచ్ అయినప్పుడు ఉండదు, హాస్పిటల్ నుంచి డాక్టర్ దగ్గరికి రూమ్లోకి వెళ్ళినప్పుడు చాలా వరకు తగ్గిపోతుంది. అది డాక్టర్కి అండ్ అలాగే మెడిసిన్కి ఉన్న పవర్ అన్నమాట. సో లహరి గారి డెడికేషన్, ఆయన మెడికల్ ఎడ్యుకేషన్తో మొత్తానికైతే పూర్తి చేశారు. మరి ఆ తర్వాత ఎందుకు ఈరోజు మనం ఆయన గురించి మాట్లాడుకుంటున్నాం లహరి గారి గురించి అంటే, ఆయన చదివింది MBBS అడ్వాన్స్డ్ సర్జికల్ స్టడీస్ ఇంగ్లాండ్ నుంచి FRCS. సో దీంట్లో అచీవ్ చేశారన్నమాట. అయితే ఇది అచీవ్మెంట్ అని అందరూ గొప్పగా చెప్పుకున్నారు, కానీ అప్పుడు ఆయన తీసుకున్న డెసిషన్ కావచ్చు, మరి ఆయన చేసిన పనులు కావచ్చు, ఈరోజు ఆయన్ని పద్మశ్రీ డాక్టర్ తపన్ కుమార్ లహరి గారిగా మన ముందు నిలబెట్టింది. మరి ఇంతకీ తపన్ కుమార్ గారి నుంచి మనం అడాప్ట్ చేసుకోవాల్సిన విషయాలు ఏంటి మాట్లాడుకుందాం ఈ పాటి తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

0: టైం ఏదైతే ఉందో నిజంగా చాలా హెల్ప్ చేస్తుంది మనకి. ఎప్పటికప్పుడు టైం అలా పాస్ అవుతూ మనల్ని అలర్ట్ చేస్తుంది. కాకపోతే ప్రాబ్లం ఎక్కడ ఉంటుందో తెలుసా, మన దగ్గరనే ఉంటుంది. మనం దాన్ని అసలు కేర్ చేయమన్నమాట. చాలా టేక్ ఇట్ ఈజీగా టైం అంతా వేస్ట్ చేస్తూ ఉంటాం. రైట్, ప్రస్తుతం అయితే టైం అవుతోంది 12:32. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో చైతన్య స్ఫూర్తి. మనం మాట్లాడుకుంటున్నాం పద్మశ్రీ డాక్టర్ తపన్ కుమార్ లహరి గురించి. అంతే, చాలామంది లహరినా మేడం మీరు తప్పు పలుకుతున్నారు మెసేజ్ పెట్టారు. నో, నేను చెప్పింది కరెక్టే, తపన్ కుమార్ లహిరి అనమాట ఆయన పేరు. ఓకే రైట్. మరి అయితే తపన్ కుమార్ గారు మామూలుగా ఏదైనా అచీవ్మెంట్ వస్తే మనకి ఫుల్ ఆఫర్స్ వచ్చేస్తాయి కదా, అలాగే ఇంటర్నేషనల్ హాస్పిటల్ ప్రెస్టీజియస్ పొజిషన్స్ చాలా గొప్ప గొప్ప ఆఫర్లని ఆఫర్ చేశాయి. యుఎస్ నుంచి వచ్చాయి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్, అసలు స్టేటస్ కంఫర్ట్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ అన్నీ ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి ఆయన ముందు. కానీ నిజం చెప్పాలంటే అందులో ఏదో ఒకటి చూస్ చేసుకోవచ్చు, ఎందుకంటే అన్నీ ఇస్తున్నప్పుడు ఎవరొద్దు అనుకుంటారు. కానీ ఆయన అలా చేయలేదు. అంటే ఆయన నేను ఎంత సంపాదిస్తాను అని కాకుండా ఎక్కడ నా అవసరం ఎక్కువగా ఉంది అనేది ఆలోచించారు. సో ఆయన దానికి మన ఇండియాని సెలెక్ట్ చేసుకున్నారు. అందులోనూ అంటే గ్లామరస్ ఇండియాని కాదు, వెల్తీ ఇండియా కావాలి అనుకున్నారు. హాస్పిటల్ క్యూలో గంటలు గంటలు నిలబడే ఇండియాని ఆయన సెలెక్ట్ చేసుకున్నారు డాక్టర్ తపన్ కుమార్ గారు. మరి ఎందుకు ఇండియానే ఆయన సెలెక్ట్ చేసుకున్నారు, మరి ఇండియాకు వచ్చి ఆయన ఏం చేశారు, మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్ట్అప్ ట్రాక్ రికార్డ్ తో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230కు సంప్రదించండి.

0: సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
1: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
0: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
1: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
2: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
3: 12:39 అండ్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో చైతన్య స్ఫూర్తి. మనం మాట్లాడుకుంటున్నాం పద్మశ్రీ డాక్టర్ తపన్ కుమార్ లహరి గారి గురించి. అంటే విదేశాల్లో చదువుకొని వచ్చిన లహరి గారు, అంటే ఎలాగైనా నా చదువు దేశానికి ఉపయోగపడాలి అని అనుకుని 250 రూపాయల మంత్లీ శాలరీతో తను తన ఉద్యోగాన్ని స్టార్ట్ చేశారు. బిహెచ్యు కారిడర్స్ అండ్ ఆపరేషన్ థియేటర్స్, క్లాస్ రూమ్స్, ఎమర్జెన్సీ వార్డ్స్, ఇవే ఆయన ప్రపంచం. రోజులు గడిచాయి, సంవత్సరాలు మారాయి, కానీ ఆయన కమిట్మెంట్ మాత్రం అస్సలు మారలేదు. ఎంతోమంది స్టూడెంట్స్ ఆయన దగ్గర మెడిసిన్ నేర్చుకున్నారు. బెనారస్ హిందూ యూనివర్సిటీలో డాక్టర్ లహరి గారి జీవితం మెల్లిగా ఒక డాక్టర్ కెరీర్ నుంచి సేవా ప్రయాణంగా మారింది. అంటే అక్కడ చాలామంది పేద ప్రజలకు ఆయన డాక్టర్ కాదు, నిజం చెప్పాలంటే జీవిత చరమాంకంలో లేదంటే హోప్స్ అన్నీ వదిలేసుకున్న టైంలో ఓ చిన్న భరోసా, ఓ నమ్మకం డాక్టర్ తపన్ కుమార్ గారు. అంటే డబ్బులు లేక ట్రీట్మెంట్ చేయించుకోలేని వాళ్ళు, అండ్ అలాగే అంటే అటువైపు వచ్చి కూడా, అంటే 1990s ఆ టైంలో ఆయన శాలరీ అప్పటికే లక్షల్లో ఉండేది. అయినా కూడా వేరే వాళ్ళ కోసం ఆయన ఏంటంటే డబ్బులు లేకుండా హెల్ప్ చేసేవారు, హెల్ప్ మీన్స్ ట్రీట్మెంట్ చేసేవాళ్ళు. అంతేకాకుండా ఆయన శాలరీలో చాలా పెద్ద మొత్తాన్ని

0: పూర్ పేషెంట్స్ కోసం, హాస్పిటల్స్ కోసం ఎక్కువగా స్పెండ్ చేసేవారు. ఇంకా 2003లో రిటైర్మెంట్ వచ్చింది. మరి రిటైర్మెంట్ అయిన తర్వాత చాలా సెక్యూరిటీని కోరుకుంటారు, ఎవరైనా కూడా హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలని. కానీ కెరీర్ స్టార్టింగ్లో, ఉద్యోగంలో చేరిన రోజు ఏ కమిట్మెంట్తో అయితే ఉన్నారో, రిటైర్మెంట్ తర్వాత కూడా అదే కమిట్మెంట్ని కంటిన్యూ చేశారు డాక్టర్ తపన్ కుమార్ గారు. మరి ఆయన గురించి మరిన్ని వివరాలు ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాలు తిరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: తకిట తకదిన తక్కక తకిట తకిట తకిట తకిట తకదిన తక్కక తకిట తకిట

ఆకాశవాణి వివిధ భారతిలో చైతన్య స్ఫూర్తి విత్ యువర్ ఆర్జే స్వాతితో మనం మాట్లాడుకుంటున్నాం డాక్టర్ పద్మశ్రీ తపన్ కుమార్ గారి గురించి. అంటే ప్రొఫెసర్ గా ఎన్నో సేవలు అందించారు, రిటైర్మెంట్ కూడా వచ్చేసింది. రిటైర్మెంట్ అనగానే ఇందాక అనుకున్నాం కదా సెక్యూరిటీ చూసుకుంటారు ఎవరైనా, కానీ పెన్షన్ లో కూడా తనకు రెండు పూటల తిండికి కావాల్సిన డబ్బు మాత్రమే ఉంచుకుని మిగతా డబ్బునంతా కూడా పేషెంట్ వెల్ఫేర్ కోసం, పేదవాళ్ల కోసం ఖర్చు చేశారు తపన్ కుమార్ గారు. అండ్ అంటే ఉంటారు జీవితాన్నే ఇతరుల కోసం ఆయన, అంటే రకరకాల ఆఫర్స్ వచ్చాయి డిఫరెంట్ డిఫరెంట్ యూనివర్సిటీస్ నుంచి అండ్ స్టేట్స్ నుంచి, కానీ అయినా కూడా వాటన్నిటినీ వద్దనుకున్నారు. అంటే నిజానికి ఆయన డబ్బు కాదు పేదల కోసం ఖర్చు చేసింది, తన జీవితాన్నే అని చెప్పొచ్చు. అయితే నిజంగా ఇలాంటి జీవితాల నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, అంటూ ఉండారు కదా ఇవన్నీ, అంటే అబ్బా ఇలాంటి మాటలు ఎన్నో చెప్పొచ్చులే స్వాతి అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఒక్క మాట, మనం ఇచ్చిన డబ్బు కావచ్చు లేకపోతే ఇంకేదైనా సహాయం గుర్తుంటుందో గుర్తుండదో నాకు తెలియదు, కానీ బాధలో ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు మనం మాట్లాడే మాట, మనం ఇచ్చిన చేసిన సహాయం, మాట సహాయం అయినా కావచ్చు, అవి మాత్రం లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి. అంటారు కదా మానవ సేవే మాధవ సేవ అని, అందులో 100కి 100% నిజం.

మనం రకరకాల అంటే ఎవరి నమ్మకాలు వాళ్ళవి అయినా కూడా రకరకాల ఛారిటీలు చేస్తూ ఉంటారు మనుషులు. కానీ నేననేది ఏంటంటే ఎదుటి వాళ్ళకి అవసరమైనప్పుడు మనం చేసే ఆ మాట సాయం కావచ్చు, చిన్నపాటి డబ్బు సహాయం కావచ్చు, ఆర్ గైడెన్స్ ఇవ్వడం కావచ్చు, ఇలాంటివి వాళ్ళకి నిజంగా వాళ్ళ కెరీర్ని కానీ వాళ్ళ జీవితాన్ని కానీ నిలబెట్టినప్పుడు వాళ్ళ దృష్టిలో మీరే దేవుడవుతారు. వారణాసి వీధుల్లో చేతిలో నల్ల గొడుగు, భుజంపై చిన్న బ్యాగు, నెమ్మదివగా హాస్పిటల్ వైపు నడిచిన ఆ 84 ఏళ్ల వైద్యుడు ఈరోజు ఎంతోమంది హృదయాల్లో ఒక దేవుడు, ఒక లైట్. అంతే, ఎందుకంటే చాలామంది జీవితాల్ని నిలబెట్టారు ఆయన. ఆయన కెరీర్ గైడెన్స్తో కావచ్చు, ఆయన ట్రీట్మెంట్తో కావచ్చు. సో ఆయన చెప్పేది ఒకటే, ఐ విల్ కంటిన్యూ టు ట్రీట్ పీపుల్ అంటిల్ మై లాస్ట్ బ్రెత్. ఎంత గొప్ప సిద్ధాంతం కదా! అదే అదే మనం నేర్చుకోవాల్సింది. ఎందుకంటే మనం చేసే ఏ ప్రయత్నమైనా కావచ్చు, సరే ఆయన అంటే రిటైర్ అయిపోయారు, ఆయనకున్న వచ్చిన విద్యను పంచారు. సో ఆయన నుంచి మనం అడాప్ట్ చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ట్రై ట్రై ట్రై ట్రై ట్రై ట్రై, మీ లాస్ట్ బ్రెత్ వరకు కూడా ట్రై చేయండి. నేను ఒకప్పుడు ఇలాగా ఉండేదాన్ని, నేను ఒకప్పుడు అలాగా అంటే ఒకప్పటి సంగతి, తర్వాత టెక్నాలజీ పెరిగింది, మారిపోతోంది కాలం. సో కాలానికి తగ్గట్టుగా మీరు మారాలి అంటే ఒకప్పుడు నేనున్నా ఇలా కాదు, ఇప్పుడు నువ్వెలా ఉన్నావు అనేది ఆలోచించండి. కాలానికి తగ్గట్టుగా మిమ్మల్ని మీరు మార్చుకునే ప్రయత్నం మాత్రం చేస్తూనే ఉండండి మీ లాస్ట్ బ్రెత్ వరకు, రైట్? ఇది ఇవాళ చైతన్య స్ఫూర్తి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంతా గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివిధ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: 1252 స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో మీ ఆర్జే స్వాతితో ఈట్ ఫైట్. సో ఇప్పుడు మనకి ఉంటాయి కదా, చిన్నప్పుడు మనకు నేర్పిస్తుండే ఏమనంటే కూరగాయల్లో రాజు ఎవరు, కూరగాయల్లో రాణి ఎవరు, గుర్తుందా మీకు? సో అలా సమ్మర్లో కూడా ఒక కింగ్డమ్ ఉంటుంది అనమాట, ఫ్రూట్స్ కింగ్డమ్ ఆర్ సమ్మర్ కింగ్డమ్ ఒకటి ఉంటుంది. సో సమ్మర్ అనే కింగ్డమ్కి సుప్రీం అంటే చక్రవర్తి ఎవరు అంటే దెర్ ఈస్ నో డౌట్ ఎట్ ఆల్, ఇంకా మనం ఏం మాట్లాడతాం, ఆయనే అనమాట పెద్ద అయిన సూర్యారావు, మిస్టర్ సూర్యారావు, భాస్కర్ రావు, ఎన్ని పేర్లు చెప్పుకున్నా ఒకటే కదా, సూర్యుడు అనమాట. ఇకపోతే ఆయన చక్రవర్తి అయితే సమ్మర్ కింగ్ ఎవరు చెప్పండి? ఎవరైనా గెస్ చేస్తారా? సమ్మర్ కింగ్ ఎవరో చెప్పనా? ఇంకెవరండి? చిన్నప్పుడు చదువుకున్నాం కదా, ఒక మార్కు క్వశ్చన్ వస్తుండే, గుర్తుందా? మామిడి పండు కదా, మ్యాంగో అనమాట. అండ్ అలాగే సమ్మర్ క్వీన్ ఉంటుంది, అది పుస్తకాల్లో లేదు బట్ మేము పిలుచుకునేటోళ్ళం అనమాట. అప్పుడు సమ్మర్ క్వీన్ అంటే ఎవరు, గెస్ చేస్తారా? గెస్ చేసి నాకు వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: అవును, ఎగ్జాక్ట్లీ అవును. ఎందుకు చెప్పాలా, ప్రేమలో ఉన్నప్పుడు ఏది తప్పు కాదనిపించదు, అంతా అయిపోయాకే అనిపిస్తుంది, అరెరెరెరే తప్పు చేశామే అని. సో అదనమాట సంగతి. మొత్తానికి అయితే కోచ్ మూవీ నుంచి అనురాగ్ కులకర్ణి అండ్ అలాగే సమీరా భరద్వాజ్ పాడిన పాట విన్నారు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, నేను మీ ఆర్జే స్వాతి.
1: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
2: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% తో గృహ రుణాలను అందిస్తోంది.
1: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
2: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
0: ఎగ్జాక్ట్లీ 1:00 అవుతోంది స్టూడియో క్లాక్ లో. మరి చైతన్య స్ఫూర్తిలో ఈట్ ఫిట్ అంటూ వింటున్నారు స్వాతితో. మరి నేను చెప్పాను ఇందాక సమ్మర్ చక్రవర్తి అయితే సూర్యారావు, మరి సమ్మర్ కింగ్ అయితే మ్యాంగో, మరి సమ్మర్ క్వీన్ ఎవరు అని అన్నానమాట. సో చాలా మంది వాటర్ మెలన్ పంపించారు, అఫ్ కోర్స్ నిజమే కావచ్చు, బట్ అప్పట్లో సమ్మర్ క్వీన్ ఎవరు అంటే ఎవరో చెప్పనా, రాగి జావా. నిజం అంటే పాతకాలంలో అసలు రాగి జావా తాగి

పనులు చేసుకుంటే అసలు సట్టే తెలిసేది కాదు. అండ్ ఈ వేడి, మనం ఏదైతే సఫర్ అవుతున్నామో, డీహైడ్రేషన్, ఇవన్నీ అవి ఇవి ఉండేవి కాదనమాట. ఇకపోతే పెరుగన్నము, వాటర్ మిలాను అండ్ ఏమంటారు సబ్జా గింజలు, ఇవన్నీ ఏంటంటే సైనికులు అనమాట. సో ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఎండాకాలం అనే సామ్రాజ్యంలో మనం ఉండాల్సిన ఈ 2-3 నెలలు కూడా మనం వీళ్ళతోనే ప్రయాణం చేయాలన్నమాట. అంతేగాని శత్రురాజ్యాలైన ఫాస్ట్ ఫుడ్లు, కూల్ డ్రింక్ల జోలికి అస్సలు అంటే అస్సలు పోకండి. ఇదే నేను మీకు చెప్పాలనుకుంది. మాకు తెలియదా స్వాతి అంటే, అవును మీకు తెలుసు, అయినా సరే అవి రారా అని అలా పిలుస్తుంటే వెళ్ళకుండా ఉంటామా చెప్పండి? అలా వెళ్ళి అలా గటగటా తాగేస్తాం. తాగిన తర్వాత ఏమవుతుంది? ఆహా, ఏమవుతుంది? దాహం తీరుతుంది అనుకుంటున్నారా? అస్సలు కాదు, మళ్ళీ 10 నిమిషాలకి విపరీతమైన దాహం వేస్తుంది. కాబట్టి సో ప్రస్తుతానికైతే ఎండాకాలం అనే ఈ సామ్రాజ్యానికి వీళ్ళే కింగ్లు, క్వీన్లు, సైనికులు, అంటే మనల్ని కాపాడేవాళ్ళు కాబట్టి వీళ్ళతోనే ట్రావెల్ చేయండి, సేఫ్గా ఉండండి, రైట్?

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: కార్పొరేషన్లకు త్వరలోనే నిధులు కేటాయించి వారి విధులపై స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. హైదరాబాద్లోని సంక్షేమ భవన్లో పెరిక కుల కార్పొరేషన్ చైర్మన్ వైస్ చైర్మన్ల పదవీ బాధ్యతల స్వీకారోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కులాలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసిందని, వీటి ద్వారా సంక్షేమ కార్యక్రమాలు అమలవుతాయని చెప్పారు. పెరిక కులస్తులు నిర్మించుకుంటున్న ఆత్మగౌరవ భవనానికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బీర్లాయిలయ్య, ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల ప్రయోజనాలే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యతని పేర్కొంటూ వచ్చే నెల 21 నీట్ యూజీ రీఎగ్జామినేషన్ నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. అభ్యర్థులు వచ్చే నెల 14 తేదీ నుండి తమ అడ్మిట్ కార్డులు పొందవచ్చన్నారు. పరీక్షా విధానంలో పారదర్శకత కోసం వచ్చే ఏడాది నుండి ఓఎంఆర్ స్థానంలో కంప్యూటర్ ఆధారిత పరీక్షా విధానాన్ని ప్రవేశపెడతామని చెప్పారు.
1: పరీక్షా మే థోడా హమ్కో జో ఉన్కీ ఫార్మాలిటీస్ హై, ఓఎంఆర్ షీట్ కో దస్తఖత్ కర్నా, ఆరంభ మే ఏక్ బార్ కర్నా, అంత మే భీ ఏక్ బార్ కర్నా, ఉస్మే హమారి విద్యార్థియో కోర్ టైమ్ మే కటౌతీ హుయీ థీ, జో 2 से 5 ఎగ్జామినేషన్ టైమ్ థా ఉస్కో ధ్యాన్ మే రఖతే ఎన్టీఏ నే థోడీ ఇంత ఏక్ నిష్పత్తి క్యా హై కి ఉస్కో ఔర్ 15 మినిట్ బఢాయే, 2 से शुरू होगा 5-15 తక్ యే పరీక్షా కి సమయ బఢాయా జాయేగా. అడ్మిట్ కార్డ్ ఇస్ బార్ కే అడ్మిట్ కార్డ్ 14 జూన్ తక్ సభీ కో పహుంచ్ జాయేగా.
0: ఎన్టీఏలో సంస్కరణలు చేపట్టి విద్యా మాఫియా కుట్రలను అరికడతామని హామీ ఇచ్చారు. అర్హులైన విద్యార్థులకు అన్యాయం జరగకుండా పరీక్షా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంబర్పేట్ నియోజకవర్గంలోని కాచిగూడ బాగంబర్పేట్ డివిజన్లలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సందర్శించారు. అక్కడున్న సిబ్బందిని కేంద్రాల్లో అందిస్తున్న సేవలు అడిగి తెలుసుకున్నారు. ఈ కేంద్రాల్లో ఆరోగ్య సేవలు పొందే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో పలు రకాల వైద్య పరికరాలను అందజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన ఆర్థిక స్వావలంబన, బాధ్యతాయుత వనరుల వినియోగం పిలుపుకు అనుగుణంగా తెలంగాణ బీజేపీ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు జూబ్లీహిల్స్లో కార్యక్రమానికి హాజరయ్యేందుకు మెట్రోలో ప్రయాణించారు. రామచంద్రరావు తార్నాక మెట్రో స్టేషన్ నుంచి మెట్రో ఎక్కి జూబ్లీహిల్స్కు బయలుదేరారు. అనవసర ఇంధన వినియోగాన్ని తగ్గించడం, బాధ్యతాయుతమైన పద్దతులు అవలంబించడం కోసం దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన సప్త సూత్రాలను పాటించాలని ప్రజలకు రామచంద్రరావు విజ్ఞప్తి చేశారు. ఈ రోజు తెలంగాణ ఇంటర్ మొదటి సంవత్సరం మ్యాథమెటిక్స్ పేపర్ 2A, బాటనీ పేపర్ 1, పొలిటికల్ సైన్స్ పేపర్ 1 పరీక్షకు సెట్ ఏ ప్రశ్నపత్రాన్ని బోర్డు ఖరారు చేస్తుందని టీజీబీఐ కార్యదర్శి చెప్పారు. పరీక్ష సాఫీగా జరిగేందుకు అధికారులన్నీ చర్యలు తీసుకున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. సెట్ ఏ ప్రశ్నపత్రాన్ని బోర్డు ఖరారు చేసింది. విద్యార్థులు గమనించగలరు. రాష్ట్రంలో అత్యధికంగా నల్గొండ జిల్లాలో 5,40,000 ఎకరాల్లో 14,65,000 మెట్రిక్ టన్నుల ధాన్యం పండిందని, ఇప్పటి వరకు 7,24,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని రోడ్లు భవనాల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ధాన్యం కొనుగోలు కోసం జిల్లాలో 456 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 53,611 మంది రైతులకు మద్దతు ధర చెల్లించి 692 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేశామని, మరో 2-3 రోజుల్లో మరో 400 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పారు. ఫార్ములా ఈ రేస్ నిధుల మళ్లింపుల కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు నాంపల్లి ఏసీబీ కోర్టు నిన్న నోటీస్ జారీ చేసింది. ఏసీబీ దాఖలు చేసిన ఛార్జ్షీట్ను పరిగణనలోకి తీసుకుని న్యాయస్థానం నిందితులుగా పేర్కొన్న కేటీఆర్, ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డిలను జూలై 31 కోర్టులో హాజరు కావాలని ఆదేశించింది. హెచ్ఎండిఏకు చెందిన 55 కోట్ల రూపాయల నిధులను నిబంధనలకు విరుద్దంగా విదేశీ సంస్థలకు మళ్లించినట్లు ఏసీబీ అభియోగాలు మోపింది. ఈ విచారణలో భాగంగా 1000కి పైగా కీలక పత్రాలను కోర్టుకు సమర్పించారు. డాక్యుమెంట్ల పరిశీలన అనంతరం న్యాయస్థానం కేసు విచారణ చేపడుతుంది. ఇందుకు సంబంధించి ఇతర సంస్థలను కూడా నిందితులుగా చేర్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HBD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. దేశవ్యాప్తంగా లీటర్ పెట్రోల్ డీజిల్పై సగటున 3 రూపాయలు పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు ఈ ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వచ్చాయి. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర 110.78 రూపాయలకు చేరింది. డీజిల్ ధర 98.90 రూపాయలకు పెరిగింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారకరామారావు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో కలిసి సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రిని సందర్శించి నిర్మాణం పనులను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పేదలకు ఎయిమ్స్ స్థాయి వైద్యం అందించాలన్న లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం 1200 కోట్ల రూపాయలతో ఈ అత్యాధునిక ఆసుపత్రిని రూపకల్పన చేస్తుందన్నారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తిరుగావు శర్మణి. గతంలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసిందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. నీట్ యూజీ 2026 పరీక్షను జూన్ 21వ తేదీన తిరిగి నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంబర్పేట్ నియోజకవర్గంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సందర్శించి పలు వైద్య పరికరాలు అందజేశారు. పేదలకు ఎయిమ్స్ స్థాయి వైద్యం అందించాలనే లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం టిమ్స్ ఆసుపత్రుల రూపకల్పన చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారకరామారావు వెల్లడించారు. తెలంగాణలో రాబోయే 3 రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి నుంచి 1 మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, మరోవైపు గరిష్ట ఉష్ణోగ్రతలు 3 డిగ్రీల వరకు పెరగవచ్చునని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంలోని కుల

0: 300 ఐసీయూ బెడ్లు, 16 ఆపరేషన్ థియేటర్లు, డయాగ్నోస్టిక్ సౌకర్యాలతో అంతర్జాతీయ ప్రమాణాలతో దీన్ని నిర్మించామని, కేసీఆర్ ప్రభుత్వం ఉండుంటే 2 ఏళ్ల క్రితమే ఇది పూర్తయ్యేదని వ్యాఖ్యానిస్తూ, ప్రస్తుత ప్రభుత్వం మిగిలిన పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ చుట్టూ టిమ్స్ హాస్పిటల్స్ నిర్మాణం పేదలకు కార్పొరేట్ వైద్యం అందించడానికేనని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో 15,803 కోట్ల రూపాయలతో చేపట్టనున్న అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్టుకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ శంకుస్థాపన చేశారు. దీనివల్ల 7,500 మందికి ఉపాధి లభిస్తుందని అధికారులు చెప్పారు. డ్రోన్ సిటీలోని ఇతర రక్షణ ప్రాజెక్టును ప్రారంభించిన వారు అక్కడ ఏర్పాటు చేసిన ఆధునిక రక్షణ ఉత్పత్తుల ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అర్బన్ ఛాలెంజ్ ఫండ్లో వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రాజెక్టు చేరింది. ఇటీవల గ్రేటర్ కౌన్సిల్ ఆమోదించిన 5,257 కోట్ల ప్రతిపాదనలు, సమగ్ర ప్రాజెక్టు నివేదిక కేంద్ర పట్టణాభివృద్ది శాఖకు పంపించడంతో యూసీఎఫ్లో వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేర్చేందుకు కేంద్రం అంగీకరించినట్లు హనుమకొండ కలెక్టర్ గ్రేటర్ వరంగల్ ప్రత్యేక అధికారి చాహత్ బాజ్పాయ్ తెలియజేశారు. పశువుల అక్రమ రవాణా పేరుతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం నేరమని ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ నితికా పంత్ హెచ్చరించారు. గోరక్షణ కమిటీతో నిర్వహించిన సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ, అక్రమ రవాణాను గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, సరిహద్దుల్లో 14 చెక్పోస్టులు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. నల్గొండ జిల్లాలో జరుగుతున్న జనగణన ఇంటింటి సర్వేకు ప్రజలందరూ సహకరించి సర్వేలో పాల్గొనాలని కలెక్టర్ బి చంద్రశేఖర్ కోరారు. ఈ ఉదయం తన నివాసంలో జనగణన ఎన్యూమరేటర్ వద్ద సెల్ఫ్ ఎన్రోల్మెంట్ ఐడి ద్వారా జనగణన చేసుకున్న అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ,
1: ఇంటింటికి డీటెయిల్ హౌలిస్టింగ్ అనేది 11th May నుంచి స్టార్ట్ చేసుకున్నాం. అందులో భాగంగా ఈ రోజు నా సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడి ద్వారా నా యొక్క హౌలిస్టింగ్ ఒక బ్లాక్ కి ఎన్యూమరేటర్ వచ్చి అండ్ ఎన్యూమరేటర్ సూపర్వైజర్ వచ్చి హౌలిస్టింగ్ అనేది పూర్తి చేయడం జరిగింది. సో ఇలాగే ప్రతి ఎన్యూమరేటర్ కూడా మీ ఇంటికి రావడం జరుగుతుంది. సో మీ యొక్క వివరాలని సేకరించడం జరుగుతుంది. 33 ప్రశ్నలు కలిగినటువంటి ఈ వివరాలని ఎన్యూమరేటర్ కి సేకరించి అందించాల్సిందిగా ప్రతి ఒక్క పౌరుణ్ణి విజ్ఞప్తి చేస్తున్నాను.
0: తెలంగాణలో రాబోయే 3 రోజుల పాటు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, వికారాబాద్ తదితర జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయి. మరోవైపు గరిష్ట ఉష్ణోగ్రతలు 3 డిగ్రీల వరకు పెరగవచ్చునని, ఆదిలాబాద్, నిర్మల్ వంటి జిల్లాల్లో వడగాడ్పులు వీచే ప్రమాదం ఉందని పేర్కొంది. కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యాన విశ్వవిద్యాలయం అనుబంధమైన సంగారెడ్డి మామిడి ఫల పరిశోధన స్థానం డైమండ్ జూబ్లీ వేడుకలను, మ్యాంగో మేళాను రేపు ఉదయం ప్రారంభిస్తారు. 16-17 తేదీలో 2 రోజుల పాటు ఉండే ఈ కార్యక్రమంలో రైతులు తమ వద్ద ఉన్న ప్రత్యేకమైన లేదా కొత్త మామిడి రకాలను ప్రదర్శించవచ్చు. మామిడి పళ్లతో తయారు చేసిన ప్రాసెస్డ్ ఉత్పత్తులను కూడా ప్రదర్శించవచ్చు. ఇంటర్ విద్యా విధానంలో బోర్డు కీలక మార్పులు చేపట్టింది. 2026-27 విద్యా సంవత్సరం నుంచి ప్రథమ సంవత్సరంలోనే ప్రయోగ పరీక్షలను ప్రవేశపెడుతోంది. దీని ప్రకారం ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లో చెరో 15 మార్కులను ప్రాక్టికల్స్కు కేటాయిస్తారు. విశేషాలు మరొకసారి. గతంలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కులాలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. నీట్ యూజీ 2026 పరీక్షను జూన్ 21వ తేదీన తిరిగి నిర్వహిస్తారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంబర్పేట నియోజకవర్గంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సందర్శించారు. పేదలకు ఎయిమ్స్ స్థాయి వైద్యం అందించాలనే లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం టిమ్ ఆసుపత్రుల రూపకల్పన చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావు చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. సమయం 1 గంట దాటి 20 నిమిషాలు కావస్తోంది. షో టైం వింటారు విత్ యువర్ రేడియో జాకీ స్వాతితో.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి.

భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం 121 అండ్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో షో టైమ్. మరి షో టైంలో నేను అడిగిన ప్రశ్నకు మీరు సమాధానం పంపించవలసిన నంబర్ 0402324085204230852. మీకు పాత సినిమాలు గుర్తున్నాయా? పాత సినిమాలో యుద్ధాలు జరిగేవన్నమాట. సో మస్తు మ్యాజిక్ మ్యాజిక్ అనిపిస్తుండే అప్పుడు. ఏంటి అసలు ఎట్లా జరుగుతాయని, ఇట్లా ఇక్కడ నుంచి బాణాలు వేస్తే బాణాలు ఇట్లా స్ట్రైట్గా పోయి అపోజిట్ వాళ్ళని గుచ్చుకుంటాయి అనమాట. అసలు అంత స్ట్రైట్గా ఎట్లా పోతాయి అని మస్తు డౌట్లు వస్తుండే. అయితే ఆ యుద్ధంలల్లా మీరు ఒకటి గమనించారా, ఏమంటారు, యుద్ధం జరుగుతుంటుంది, ఒక చెయ్యి నరికేస్తారు, అయినా సరే ఇంకో చేయితో యుద్ధం చేస్తుంటారనమాట ఆపోజిట్ వాళ్ళు. అట్లా కొన్ని కొన్ని సినిమాలలో కొన్ని యుద్ధాలలో ఏంటంటే మొత్తానికైతే హీరో విలన్ని ఏమంటారు కత్తితో నరికేస్తారు, తల ఎక్కడో పడిపోతుంది, మొండెం ఎక్కడో ఉంటుంది, అయినా సరే ఆ మొండెం కూడా ఏదో ఒక ట్రై చేస్తుంటుంది అనమాట యుద్ధం చేయడానికి. గుర్తొచ్చిందా ఇంత ఎందుకు చెప్పినా తెలుసా? ఎందుకంటే తల లేకుండా సినిమాల్లో అట్లా యుద్ధాలు చేయొచ్చేమో నాకు తెలియదు గ్రాఫిక్స్తో, కానీ తల భాగం లేకుండా వారం రోజులు జీవించగలిగే జీవి ఒకటి ఉందన్నమాట. అది ఎక్కడో ఏ దేశంలోనో ఏ ప్రాంతంలోనో ఉండదు, మన చుట్టే ఉంటుంది, మనం రోజు చూస్తాం కూడా మ్యాక్సిమం. మరి ఆ జీవి ఏంటి? తల లేకుండా వారం రోజులు జీవించగలిగే జీవి ఒకటి ఉంది, అది ఏంటి? గెస్ చేసి నాకు వాట్సప్ చేయండి ఆన్ 0402324085252. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. నేను మీ ఆర్జే స్వాతి.

నిజంగా నిజంగా ఈ లిరిసిస్ట్లకి ఎన్నిసార్లు హ్యాట్స్ ఆఫ్ చెప్పినా తక్కువే. అసలు ఎంత అద్భుతంగా రాశారు వేటూర్ గారి పాటని. సో యంగ్ లవర్ కాబట్టి యంగోత్రి కంగారు పడకు అంటూ కంగోత్రి ఏమన్న పదాలు. అసలు వేటూరి గారి కళానికి ఎప్పటికీ రుణపడి ఉంటాం. 129 అండ్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు, ఆకాశవాణి వివిధ భారతిలో షో టైం వింటున్నారు. అయితే నేను అడిగిన క్వశ్చన్కి చాలామంది రైట్ ఆన్సర్ పంపించారు. మీరు సెర్చ్ చేసి పంపించారా లేకపోతే నిజంగానే చూసారా, అంటే ఎప్పుడైనా చూసారా అలాగా? ఓకే రైట్, మరి ఫస్ట్ అయితే రైట్ ఆన్సర్ ఎవరు పంపించారో వాళ్ళ నేమ్స్ చదివే ప్రయత్నం చేద్దాం. శ్రీకాంత్ చారి ఫ్రమ్ హైదరాబాద్ అండ్ అలాగే బిక్షపతి నిర్మల వైష్ణవి ఫ్రమ్ హన్మకొండ వరంగల్, నిర్మల ఫ్రమ్ హైదరాబాద్, పోలేపల్లి శ్రీనివాస్ ఫ్రమ్ రాజన్నపేట, అంకుశాపురం నుంచి దొర్నాల సుదర్శన్ గారు, బుధన్ పోచంపల్లి నుంచి బొగ్గ మార్కండేయ అండ్ అలాగే అనిత, బ్రహ్మయ్య ఫ్రమ్ కర్నూల్, జయలక్ష్మి ఫ్రమ్ ఖైరతాబాద్, కేవీరావు అలాగే పీపీరావు ఫ్రమ్ ఖైరతాబాద్. అబ్బా నాకు ఒక చిన్న ఏమంటారు కోరిక ఉంది, ఏంటంటే మీ కేవీరావు పీపీరావు అని ఎప్పుడు రెగ్యులర్గా పంపిస్తుంటారు కదా, అసలు మీ పూర్తి పేర్లు ఏంటండి, ఎప్పుడైనా చెప్తారా నాకు మెసేజ్ చేయండి. ఓకేనా? ఓకే రైట్. సతీష్, శాంతి, రిషిత, సుచిత్ర సర్కిల్ నుంచి అండ్ అలాగే నెమ్మాని గ్రామం నుంచి, పునః వెంకటేశం అండ్ అలాగే హేమలత, చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచారి, గజ్వేల్ నుంచి షేర్ల వెంకటేష్ అండ్ అలాగే పెడనా నుంచి అప్పలరాజు, అమ్మనగుర్తి నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, ద్రోణంరాజు, సూర్యశ్రీ ఫ్రమ్ కౌకూర్, రాకేశ్వరి ఫ్రమ్ నందిపేట, దస్తగిరి సంధ్యా ఫ్రమ్ ప్రొద్దుటూరు, మధుకర్ ఫ్రమ్ నాందిపేట అండ్ అలాగే సార్ ఎవరో నాకు తెలీదు బల్కంపేట నుంచి మీరు వాయిస్ రికార్డులు పంపిస్తున్నారు. వాయిస్ రికార్డ్ని నేను చదవలేను కదా, వినగలను మాత్రమే, కాబట్టి మీరు ఆన్సర్ని టైప్ చేసి పంపించండి. ఎంఎం శాస్త్రి, ఉమా సుగంధి ఫ్రమ్ పంజాగుట్ట, సహజ సాహితీ ఫ్రమ్ బ్యాంక్ కాలనీ నిజామాబాద్, పాలెంపోలయ్య ఫ్రమ్ ఆలగడ్డ నంద్యాల జిల్లా, చింతా శ్రీనివాస్ ఫ్రమ్ షాపల్లి, రామకృష్ణారెడ్డి ఫ్రమ్ కర్ణాటక, ఎన్ శైలజ వేణు ధర్మసాగర్ ఫ్రమ్ హన్మకొండ, డాక్టర్ శ్రీపతి బాబు ఫ్రమ్ వైట్ ఫీల్డ్ నుంచి పంపించారు, రమణి సుబ్బారావు ఫ్రమ్ సికింద్రాబాద్ అండ్ ఆల్సో రైట్ ఆన్సర్ ఫ్రమ్ ఆర్ము నుంచి.

ప్రేమనా అండ్ కళావతి. ఇంతమంది రైట్ ఆన్సర్ పంపించిన ఆ ఆన్సర్ ఏంటో తెలుసా? ఏంటో తెలుసా? ఏంటో తెలుసా? మన ఇంట్లో ఉంటుంది, రోజు పలకరిస్తుంటుంది మా నన్ని హాయ్ అంటూ. బొద్దింక. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఎందుకు బొద్దింక అంటే, బొద్దింక రక్తంలో అంటే మన బ్లడ్ ప్రెషర్ అనేది చాలా తక్కువగా ఉంటుందన్నమాట. అండ్ చిన్న చిన్న రంధ్రాల ద్వారా, అంటే దాని స్కిన్కు ఉన్న రంధ్రాల ద్వారానే ఎక్కువగా అవి బ్రెత్ తీసుకుంటాయి. ఎక్కువగా అంటే ఈ బ్రెత్ తీసుకోవడం అనేది తల మీద ఎక్కువగా డిపెండ్ అవ్వదు, కాబట్టి తల లేకపోయినా కూడా సుమారు దాదాపు ఒక వారం వరకు హ్యాపీగా బతుకుతాయంట. కానీ ఎప్పుడు చచ్చిపోతాయి అంటే, చిలక ప్రాణం మరి చెట్టు త్వరలో ఉన్నట్టు, మరి వీటి ప్రాణం ఎప్పుడు పోతుంది అంటే నీళ్లు తాగకుండా డిహైడ్రేషన్ అయినప్పుడు చచ్చిపోతాయంట బొద్దింకలు. సో అవి డిహైడ్రేషన్ అయ్యేదాకా మనం చూస్తూ ఉండలేం కదా, మనమైతే ఏవో ఒక స్ప్రేలు అయితే కొట్టుకుంటాం. కానీ ఏది ఏమైనా వారం రోజులు తల లేకుండా ఉండే జీవి బొద్దింక అన్నమాట. ప్రతి ప్రాణికి ఓ చరిత్ర ఉన్నట్టు మనం చుట్టూ రోజు కనిపించే బొద్దింకకు కూడా ఒక ఏమంటారు, స్పెషల్ క్వాలిటీ ఉందన్నమాట, రైట్? అందుకని ఎవరిని తక్కువ చేసి చూడకండి, ఈవెన్ బొద్దింకల్ని కూడా. ఓకే, 1:32 అవుతోంది స్టూడియో క్లాక్లో, మీరు వింటున్నారు స్వాతితో షో టైం. మరి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్లే ముందు మీకోసం వచ్చేస్తుంది మరో పాట, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

బ్రహ్మ మూవీ నుంచి సూపర్ ట్రాక్ విన్నారు 138 అండ్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో షో టైమ్ మీ ఆర్జే స్వాతితో. మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి షో టైంలో అనంటే, అబ్బబ్బబ్బా ఆ కార్డు లేకుండా బయటికి రావడం చాలా కష్టమవుతుంది కదా. సో ఎక్కడి నుంచి ఎక్కడ లింక్ పెట్టినా ఆ కార్డు మన పాకెట్లో ఉండాల్సిందే. సో వే టు వేర్ అంటే ఏం చేయాలన్నా కూడా ఆ కార్డే మనకి ప్రామాణికమైపోయింది. సో ఇంత గొప్పగా చెప్తున్న ఆ కార్డు ఏంటి అంటే ఎందుకు తెలియదు స్వాతి, ఆధార్ కార్డ్ అంటారు కదా. అవును, ఆధార్ కార్డ్ గురించే మాట్లాడుతున్నాను. సో ఆధార్ కార్డ్ అనేది ఇప్పుడు అందరికీ అంటే ఒక సర్వసాధారణమైన యాక్సెస్ అన్నమాట, ప్రతి ఒక్కరికి ఉండాల్సిందే. మరి ఈ ఆధార్ కార్డ్ని ఫస్ట్ టైం ఎక్కడ అమలు చేశారు, ఎక్కడ స్టార్ట్ చేశారు, గెస్ చేయండి, వాట్సాప్ చేయండి 0404324082 0402232485252. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, నేను మీ ఆర్జే స్వాతి.

కృష్ణారెడ్డి మ్యూజిక్ కంపోజ్ చేయగా జొన్న విత్తల గారు రాశారు. అండ్ బాలు గారు చిత్రమ్మ పాడిన పాట విన్నారు ఫ్రమ్ ద మూవీ యమలీల. 144 అవుతోంది స్టూడియో క్లాక్ లో. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో షో టైమ్. మీ ఆర్జే స్వాతితో మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే ఆధార్ కార్డ్ ఫస్ట్ టైం ఎక్కడ స్టార్ట్ చేశారు అని అడిగాను. థ్యాంక్స్ టు గూగుల్ తల్లి అనుకుంటూనే చాలా మంది రైట్ ఆన్సర్ పంపించారు. అంటే అందరూ అందులోనే వెతికారని కదా. ఓకే రైట్, ఈ రకంగానైనా అట్లీస్ట్ ఇలాంటి విషయాల గురించి మీరు సెర్చ్ చేయడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఓకే ఎవరెవరు రైట్ ఆన్సర్ పంపించారో చూద్దాం. చాలామంది అంత ఈజీ క్వశ్చన్ అడగొద్దు స్వాతి అందుకని అని నాకు నేను అప్పుడప్పుడు చెప్పుకుంటూ ఉంటా. ఓకే ఓకే. అండ్ స్వాతి బొద్దింక గురించి ఇందాక అడిగారు కదా. అవును, బొద్దింకను ఎవరైనా మీ ఇంట్లో చూసారా? అప్పుడు చూసారా లేదా కానీ ఈ రోజు నుంచి మాత్రం అబ్జర్వ్ చేస్తారా? తలకాయ లేకుండా అది బతుకుతుందా లేదా కదా. ఓకే చూసేయండి, చూసిన తర్వాత నాకు చెప్పండి మళ్ళీ. ఓకే ఎవరెవరు రైట్ ఆన్సర్ పంపించారు అంటే సతీష్, శాంతి, రిషిత ఫ్రమ్ సుచిత్ర సర్కిల్, అండ్ అలాగే భిక్షపతి, వైష్ణవి ఫ్రమ్ హన్మకొండ వరంగల్, అండ్ ఆల్సో రైట్ ఆన్సర్ ఫ్రమ్ సురేష్ నేరెడ్మెట్ ఎక్స్ రోడ్ నుంచి పంపించారు. అలాగే వెంకట్రావు గారు అండ్ అలాగే పల్లపరావు, ఓకే పిపిరావు అండ్ కేవీ రావు గారా, ఓకే నైస్, థ్యాంక్స్ టు అండ్ థ్యాంక్స్ అండి, రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఆల్సో నెక్స్ట్ రైట్ ఆన్సర్ ఫ్రమ్ గజ్వేల్ నుంచి పంపించారు, పేరైతే లేదు. అండ్ ఆల్సో బ్రూస్లీ ఫ్రమ్ సూరారం, అండ్ రమణి సుబ్బారావు గారు ఫ్రమ్ సికింద్రాబాద్ నుంచి, భాను ఫ్రమ్ మియాపూర్, అండ్ ఆల్సో మధుకర్ ఫ్రమ్ నందిపేట్, నిమ్మాని గ్రామం నుంచి వెంకటేశం, అండ్ ఆల్సో ఎం కొండారెడ్డి ఫ్రమ్ మహారాష్ట్ర. ఎందుకు ఈరోజు మొత్తం కంప్లీట్గా మహారాష్ట్ర నుంచి వస్తున్నాయి ఆన్సర్స్ చూడు వింటున్నట్టున్నారనమాట. పులిపాటి వెంకట్ గారు, వెంకటేష్ గారు రైట్ ఆన్సర్. అండ్ అలాగే అంకుశాపురం నుంచి దొర్నాల సుదర్శన్ గారు, ఫిరాజ్దిగూడ నుంచి శ్రీనివాస్, అండ్ అలాగే ఆడపు సంతోష్ కుమార్ ఫ్రమ్ బెల్లంపల్లి. నెక్స్ట్ రైట్ ఆన్సర్ రామకృష్ణారెడ్డి ఫ్రమ్ కర్ణాటక, బాలకృష్ణ ఫ్రమ్ నర్సంపేట వరంగల్, దస్తగిరి సంధ్యా ఫ్రమ్ ప్రొద్దుటూరు, అమ్మనగుర్తి నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ గారు, అండ్ ఆల్సో మహారాష్ట్ర నుంచి రాకేశ్ ఫరీద్ నందిపేట్,

ఓకే, సుజాత రామారావు గారు ఫ్రమ్ ధర్పల్లి అండ్ ఓల్డ్ సిటీ శివగంగా నగర్ నుంచి ధనరాజ్ సునీత అండ్ వి త్రిశూల్ కుమార్ ఫ్రమ్ మల్కాజ్గిరి అనమాట. అంటే తెలుగుని ఇంగ్లీష్లో టైప్ చేసే చదవడానికి మస్తు కష్టమవుతుంది తెలుసా, రాయడానికి చాలా ఈజీగా ఉంటుంది కానీ చదివేటప్పుడు ఉంటుంది అనమాట. ఓకే, దమ్మోజు వరలక్ష్మి గారు ఫ్రమ్ చిత్రియాల గ్రామం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే మహమ్మద్ జైనుద్దీన్ గారు ఫ్రమ్ ఉమ్మడ, పంతాడి శ్రీనివాస్ గారు ఫ్రమ్ మోరిపోలం, జనగాం నుంచి శివనవ్య అండ్ ఆల్సో రైట్ ఆన్సర్ ఫ్రమ్ దాసరిపాలెం పోలు శివదాస్ రెడ్డి కుటుంబ సభ్యులు ఫ్రమ్ గుంటూరు జిల్లా. ఓకే, ఆన్సర్ వచ్చేసి చాలామంది రైట్ ఆన్సర్ గెస్ చేసి పంపించారు. నో నో నో నో, గెస్ చేసి కాదు, గూగుల్లో హ్యాపీగా సెర్చ్ చేసి పంపించారు అనమాట. సో ఆన్సర్ ఏంటి అనంటే, మహారాష్ట్రలోని తెంబ్లి అనే ఒక గిరిజన ప్రాంతంలోని ఓ మహిళకి ఫస్ట్ ఆధార్ కార్డుని ఇష్యూ చేశారనమాట. షీఈస్ రియలీ గ్రేట్ కదా, ఎప్పుడు చరిత్రలో ఉంటుందామె. నాకు ఇంకో విషయం అర్థం కాదు, ఎందుకంటే మనం రెగ్యులర్గా ఫిల్టర్లు వేసుకొని వేసుకొని ఉన్న ముఖాన్ని తెల్లగా మేకప్ వేసి స్టేటస్లు వాట్సాప్లలో పంపించుకుంటాం కదా, మరి ఆధార్ కార్డులు ఎందుకు అట్లా వస్తాం మనం? అంటే దానికి వేరే లెన్స్ వాడతారా? సో ఒరిజినల్గా మనం ఎట్లున్నామో మనకు తెలుస్తుందా? అసలు నాకు అనిపిస్తుంది ఆధార్ కార్డులో ఉన్న ఫోటోని డీపీగా స్టేటస్గా పెట్టుకున్న వాళ్ళు తోపులబ్బా అనిపిస్తుంది. మీరు తోపు అయితే పెట్టేసుకోండి, ఓకేనా? మరి నెక్స్ట్ క్వశ్చన్ అడిగేకుందాం, మీకోసం వచ్చేస్తుంది మరో పాట. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, నేను మీ ఆర్జే స్వాతి.

0: 1 స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో షో టైం. మరి అల్లరి ప్రియుడు నుంచి పాట అయితే విన్నాడు మ్యూజిక్ కంపోజర్ ఎంఎం కీరవాణి. అట్ ద సేమ్ టైం ఈ పాటను రాసింది కూడా కీరవాణి గారే, పాడింది మాత్రం బాలుగారు అండ్ చిత్రమ్మ. 153 అవుతోంది. మరి లాస్ట్ టైం ఫైనల్గా ఒక క్వశ్చన్ అడుగుతాను, ఎక్కువ టైం లేకుండా ఒక్క నిమిషంలో ఎంతమంది రైట్ ఆన్సర్స్ పంపిస్తారో చూద్దాం, ఓకేనా? ఏంటంటే మన ఇండియాలో ఫస్ట్ టైం బస్సుని ఎక్కడి నుంచి ఎక్కడి వరకు నడిపారు? మన ఇండియాలో బస్ని తయారు చేసిన తర్వాత ఇంట్రడ్యూస్ చేస్తారు కదా, సో అప్పుడు ఈ బస్ని ఎక్కడి నుంచి ఎక్కడి వరకు నడిపారు అంటే ప్లేస్ వేర్ టు వేర్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మియాపూర్ టు ఖైరతాబాద్ లైక్ అట్లా ఉంటుంది కదా, అది కాదు నేను చెప్పిన ఎగ్జాంపుల్ అంతే. మరి ఫస్ట్ బస్ని ఎక్కడి నుంచి ఎక్కడి వరకు నడిపారు గెస్ చేసి సర్చ్ చేసి వాట్సాప్ చేయండి 0402324082 0402324082.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: 155 అవుతోంది స్టూడియో క్లాక్ లో, మీరు వింటున్నారు షో టైం. మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే, ఇండియాలో ఫస్ట్ బస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు నడిచింది అని చెప్పేసి అడిగాను. చాలా మంది రకరకాలుగా అయితే గెస్ చేసి పంపిస్తున్నారు. మరి రైట్ ఆన్సర్ ఎవరు గెస్ చేశారో చూద్దాం. సౌత్ ఇండియాలో అయితే ఒక చోట, మరి నార్త్ ఇండియాలో అయితే ఒక చోట ఉంది. కాబట్టి చూద్దాం ఎవరైతే రైట్ ఆన్సర్ పంపించారో వాళ్ళ పేర్లు చదువుదాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అంటే ఇది నేను ఇక్కడ ఎంతమంది రైట్ ఆన్సర్స్ పంపించారో చదువుకుంటున్నాను అనమాట. ఓకే, బాలకృష్ణ ఫ్రమ్ నర్సంపేట్ వరంగల్, అండ్ ఆల్సో రామకృష్ణరెడ్డి ఫ్రమ్ కర్ణాటక. నెక్స్ట్ రైట్ ఆన్సర్ ఎవరు అంటే సిహెచ్ హనుమంతరావు గారు ఫ్రమ్ పాపిరెడ్డి కాలనీ, అండ్ కట్ల సతీష్ ఫ్రమ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి, అండ్

0: ఆల్సో రైట్ ఆన్సర్ ఎవరు అంటే చోడవరపు రమాదేవి ఫ్రమ్ గీతానగర్ హైదరాబాద్. అలాగే ఇంకెవరైనా పంపించారా? ఓకే, విరార్తిగూడ నుంచి శ్రీనివాస్, అండ్ వెల్లుల్లా నుంచి జాప భూమేశ్వర్. ఐ మీన్ డ్రైవింగ్ అని నేను ఆన్సర్ చేయలేను అంటూ కూడా మెసేజ్ పంపించారనమాట. అవును, కరెక్టే. మరి ఇది ఎట్లా టైప్ చేసి పంపించిండ్రు? ఐ కుడ్ ఆన్సర్ దిస్. ఓకే, నేను డ్రైవింగ్లో ఉన్నా కూడా ఆన్సర్ పంపిస్తానా? ఏంటో నాకు అసలు అర్థమే కాలేదు. ఓకే, నెక్స్ట్ రైట్ ఆన్సర్ చూద్దాం. ఇంకెవరైనా పంపించారు? అబ్బా నేను మాట్లాడతాను అంట. సురేష్జీ ఇక్కడ మాట్లాడడానికి లేదు, ఓన్లీ ఏమంటారు, నేను ఇట్లా మాట్లాడితే మీరు నేను అట్లా మాట్లాడుకోవడమే తప్ప డైరెక్ట్గా మాట్లాడడానికి లేదు, కాబట్టి టెక్స్ట్ మెసేజ్ టైప్ చేసి పంపిస్తే బెటర్. పాలెంపోలయ్య ఫ్రమ్ ఆలగడ్డ నంద్యాల జిల్లా. సో చాలామంది పంపించారు, బట్ యునో మీరు అందరు పంపించింది కూడా కరెక్టే, కానీ మన దగ్గర మన తెలుగు రాష్ట్రంలో ఫస్ట్ బస్ ఎక్కడి నుంచి ఎక్కడికి నడిచిందో తెలుసా? బెజవాడ టు మచిలీపట్నం. అందరూ పంపించింది ఏంటంటే ముంబైలో పంపి, ముంబై అని టైప్ చేశారు. ఓకే, ఆ పరంగా చూసుకుంటే ఆన్సర్ కరెక్టే, కానీ మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం బెజవాడ నుంచి మచిలీపట్నం ఫస్ట్ బస్ అనమాట అలా రన్ అయింది. నిజంగా అప్పుడు ఎవరు ఎక్కినరో ఏమో కదా. సో వాళ్ళ లక్కీయెస్ట్ పర్సన్ అని అనిపిస్తుంది నాకు.
1: పోయ్ పోయ్ పోయ్ పోయ్ పోయ్ పోయ్ పోయ్.

పాటని అప్పుడెప్పుడు రాసిండు కాబట్టి బస్ ఎక్కి వస్తావా లారెక్కి వస్తావా అని రాశారు. ఒకవేళ ఆ పాటని ఇప్పుడు రాసి ఉంటే ఏం రాసేటోళ్ళు? మెట్రో ఎక్కి వస్తావా, ర్యాపిడో ఎక్కి వస్తావా, లేకపోతే ఊబర్ ఎక్కి వస్తావా అని రాసే వాళ్ళేమో నాకు తెలీదు అంటున్నాను అనమాట. ఏదేమైనా ఈరోజు నాకు మంచి మంచి బిరుదులు ఇచ్చారు తొండిష్ట స్వాతి గారు అండ్ తూచిష్ట స్వాతి గారు అంటూ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పార్టిసిపేషన్. మరి టైం అయితే 1:59 క్రాస్ అయింది, మరి కొద్ది క్షణాల్లో మిడ్ డే న్యూస్ వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 2:15 శక్తిశీలి వింటారు. నేను మీ విశాలి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి,

ఈ రోజుల్లో ప్రజలు సక్సెస్ గురించి మాట్లాడితే వెల్త్ గురించి మాట్లాడుతున్నారు. అవార్డ్స్ రికగ్నైజేషన్ లగ్జరీతో మెజర్ చేస్తున్నారు. ఎంతమందికి మీ పేరు తెలుసు, ఎన్ని ఫాలోవర్స్ ఉన్నారు అంటున్నారు. అసలు మీ లైఫ్ స్టైల్ ఎంత ఎక్స్పెన్సివ్గా కనిపిస్తోంది అని కూడా అడుగుతున్నారు. నిజంగానే కదా, లైఫ్ మనల్ని చూస్తే మనం చాలా రిచ్గా కనిపిస్తేనే మనతో ఫ్రెండ్షిప్ కూడా చేస్తున్నారు. ఇటువంటి పోటీ ప్రపంచంలో కూడా ఇంకా కొంతమంది వేరే దారి ఎంచుకుంటున్నారు. ఒక

నిశ్శబ్ద మార్గం, ఒక కఠినమైన మార్గం, ఒక సేవా మార్గం. అలాంటి మార్గాన్ని ఎంచుకున్న ఒక మహిళ గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం శక్తిశీలిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నా మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి.

0: 9490463863 నంబర్ కు కాల్ చేసి మీ ఆర్డర్స్ ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నంబర్ మరవకండి, 9490463863.
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
2: శక్తి సెలి వింటున్నారు మీ విశాలితో. ఒక లా స్టూడెంట్, ఒక పబ్లిక్ స్పీకర్, ఒక హ్యూమన్ రైట్స్ డిఫెండర్, ఒక సోషల్ యాక్టివిస్ట్, ఒక ఫౌండర్, ఎప్పుడో ఒకరోజు హెల్ప్ చేస్తాను అని వెయిట్ చేయకుండా ఇప్పుడే ప్రారంభించిన ఒక మంచి మనసున్న మనిషి. ఆమె పేరు ఖుషి పాండే. చాలామంది ఆమెను మొదట సోషల్ మీడియాలో వైరల్ వీడియోల ద్వారా గుర్తుపెట్టుకున్నారు. రాత్రి సమయంలో రోడ్డు పక్కన నిలబడి ఒక బోర్డు పట్టుకొని ప్లీజ్ మీ సైకిళ్లకు లైట్స్ను పెట్టుకోండి అని చెప్పే ఒక అమ్మాయి, ఎండలో బాధపడుతున్న వాళ్లకి గొడుగులను పంచుతున్న యువతి. ఖుషి పాండే జీవితం ఒక వైరల్ వీడియోతో ప్రారంభం కాలేదు. ఆమె పడ్డ బాధతో, ఆమె అనుభవించిన ఒక సంఘటనతో స్టార్ట్ అయింది. అసలు ఆ సంఘటన ఏంటి, ఖుషి జీవితాన్ని ఆ సంఘటన ఎలా మార్చిందో తెలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: కొత్త బంగారు లోకం సినిమా నుంచి కార్తీక్ పాడిన పాట విన్నారు.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 2:29 దాటి 20 సెకండ్లు. శక్తిశీలి వింటున్నారు మీ ఆర్జే విశాలితో. శక్తిశీలిలో ఖుషీ పాండే గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఆమె లా మరియు బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చదివి కూడా తన కోసం కాకుండా సమాజం కోసం జీవించాలి అనుకున్నారు. టాక్స్ షోస్ లో హోస్ట్ గా సస్టైనబుల్ డెవలప్మెంట్ టాపిక్స్ పై పేపర్ ప్రెజెంటేషన్లు కూడా ఇచ్చారు. చాలా చిన్న వయసులోనే ఎన్జిఓస్ తో పనిచేయటం ప్రారంభించారు. 16 ఏళ్ల వయసులోనే సోషల్ సర్వీస్ ప్రపంచంలోకి కూడా అడుగుపెట్టారు. చాలా మంది ఆ వయసులో కెరీర్ గురించి ఆలోచిస్తారు, అంతే కదా. ఎవరైనా కూడా ఆ వయసులో ఎగ్జామ్స్ గురించి టెన్షన్ పడుతూ ఉంటారు. కానీ ఆమె మాత్రం నేను సొసైటీకి ఎలా ఉపయోగపడాలి అని ఆలోచించటం మొదలుపెట్టారు. కొన్ని సంఘటనలు మనిషి జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి. అలాంటి సంఘటన ఖుషీ జీవితంలో కూడా జరిగింది. అదేంటో తెలుసుకోవాలంటే వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించి సంపూర్ణ వినోదం.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లో, ఏది అర్థం కాదు పైకి చేతల్లో,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం.

0: Manu Cemerince mi?
1: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230కు సంప్రదించండి.
2: శక్తిశీలి వింటున్నారు మీ ఆర్జే విశాలి. ఖుషి పాండే గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఒక ప్రమాదంలో ఖుషి పాండే తన తాతగారిని కోల్పోయారు. ఈ ప్రమాదం ఆమె మనసును కదిలించింది. ఇంకా ఎన్ని కుటుంబాలు తన మనుషుల్ని కోల్పోవాలి? దాని తర్వాత ఆమె ఒక విషయం గమనించారు. రాత్రిళ్ళు సైకిల్ మీద వెళ్లేవాళ్ళు చాలామంది డైలీ వేర్ వర్కర్స్, డెలివరీ వర్కర్సు, లేబర్స్ చీకట్లో చాలా వరకు వీళ్ళు కనిపించరు. ఆ టైంలో రోడ్డు మీద సైకిల్ నడిపే వారి జీవితం కొన్ని క్షణాల్లోనే విషాదంగా మారిపోతుంది. అందుకే ఆమె పాలసీల కోసం వెయిట్ చేయలేదు, ఆమె స్వయంగా యాక్షన్ తీసుకున్నారు. బ్యాటరీ పవర్ లైట్లను సైకిల్కి అమర్చటం ప్రారంభించారు. రిఫ్లెక్టివ్ స్టిక్కర్స్ చాలా చోట్ల వాటిని అతికించి వాటిని వాడటం ప్రారంభించారు. అలా ఓ ప్రాజెక్టు ప్రారంభమైంది, దాని పేరే ఉజల. ఈ ప్రాజెక్టు ఒక దుఃఖంలో నుంచి పుట్టింది, ఒక జ్ఞాపకంలో నుంచి పుట్టింది, ఒక ప్రేమలో నుంచి పుట్టిన ప్రాజెక్ట్ ఇది. మొదట ఆమె ఒంటరిగా ప్రారంభించారు, కానీ నెమ్మదిగా వాలంటీర్స్ జాయిన్ అవ్వటం ప్రారంభమైంది. అది ఈరోజు మిషన్ ఉజల ఒక గ్రోయింగ్ వాలంటీర్ మూమెంట్గా మారింది. దీని గురించిన విశేషాలను ఇంకా మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నా మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: శక్తిశీలి వింటున్నారు, నేను మీ విశాలి. ఖుషీ పాండే లక్నోలో ఇప్పటికే వేల సంఖ్యలో రోడ్ల పక్కన రిఫ్లెక్ట్ లైట్స్ను అమర్చారు. ఇక్కడి ముఖ్య విషయం ఏమిటంటే, ఖుషీ తన ఇన్కమ్లో పెద్ద భాగం వీటి కోసం ఖర్చు చేయటం. ఆమె రకరకాల ఉద్యోగాలు చేస్తూ లా స్టూడెంట్స్కి టీచింగ్ కూడా చేస్తున్నారు. నేటి యుగంలో సమాజం నాకు ఏమిస్తుంది అనుకునే ఈ రోజుల్లో ఖుషీ మాత్రం సమాజానికి నేనేమి ఇవ్వగలను అని తనను తాను ప్రశ్నించుకున్నారు. ఈమె ప్రయాణం రోడ్డు దగ్గర ఆగిపోలేదు. హాస్పిటల్ బయట ఆకలితో ఉన్న కుటుంబాలు, చదువు లేకుండా పెరుగుతున్న పిల్లలు, అనారోగ్యంతో బాధపడే మహిళలు, ఇలా ఆమె ఇప్పుడు ఒక ఇష్యూ మాత్రమే ఎంచుకోలేదు. ఆమె మానవత్వాన్ని ఎంచుకున్నారు. అక్కడి నుండే సప్నోకి ఉదాన్ ఫౌండేషన్ ప్రారంభమైంది. 2021లో లక్నోలో ఈ ఫౌండేషన్ ప్రారంభమైంది. మరి దీని గురించిన విశేషాలను ఇంకా మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
2: ఆకాశవాణి వివిధ భారతీ కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 2:50 దాటి 56 సెకండ్లు. శక్తిశీలి వింటున్నారు, నేను మీ విశాలి. సప్నోకి పాఠశాల అనే ప్రోగ్రాం పేద పిల్లల కోసం ఓపెన్ క్లాస్ రూమ్లు ఏర్పాటు. తర్వాత ప్రాజెక్ట్ అన్నపూర్ణ, ప్రతి వారం ప్రభుత్వ ఆసుపత్రిలో ఆహార పంపిణీ. ఆ తర్వాత ప్రాజెక్ట్ డ్యాగ్, ఆడవారి మెన్స్ట్రువల్ సైకిల్ అవగాహన కోసం మరొకటి. ఇలా ఎన్నో ప్రాజెక్టులను చేశారు. జీవికా సాతి అంటే టైలరింగ్, ఎంబ్రాయిడరీ, హస్తకళల్లో నైపుణ్యం ఉన్నవారికి ఉద్యోగ అవకాశం. ఎంతో మందికి ఎన్నో రకాలుగా సహాయం చేస్తున్న ఖుషీ పాండేని చాలామంది వ్యంగ్యంగా, విమర్శగా మాట్లాడారు. కానీ ఆమె ధైర్యం, ఆమె తండ్రి, ఆమె ఫ్యామిలీ సపోర్ట్, ఆమె తండ్రి ఆమెకు ఇన్స్పిరేషన్ కూడా. పబ్లిక్ సర్వీస్కి వయసు అనేది పరిమితం కాదని నిరూపించింది. వెయిటింగ్ కంటే వర్క్ని ఎంచుకుంది ఖుషీ పాండే, ఎక్స్క్యూజ్ కంటే యాక్షన్ని ఎంచుకుంది, సైలెన్స్ కంటే సర్వీస్ని ఎంచుకుంది. అందుకే ఖుషీ పాండేకి ఒక సెల్యూట్ చేస్తూ ఇది ఈనాటి శక్తిశీలి కార్యక్రమం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం.

0: కార్యక్రమంలో పాల్గొంటారు. పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు న్యూఢిల్లీలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ను కలుసుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన ఆర్థిక స్వావలంబన బాధ్యతాయుత వనరుల వినియోగం పిలుపుకు అనుగుణంగా తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఈరోజు మెట్రోలో ప్రయాణించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో మొక్కజొన్న కొనుగోలు వేగవంతం చేసినట్లు వ్యవసాయ శాఖ వెల్లడించింది. గురువారం వరకు 8,16,100 టన్నుల మొక్కలు కొన్నామని, 15 రోజుల్లోనే లక్ష్యం పూర్తి చేసేలా పనిచేస్తున్నామని తెలియజేసింది. వానాకాలం సీజన్ కోసం 4,00,000 క్వింటాళ్ల విత్తనాలను 2 వారాల్లో అందుబాటులో ఉంచాలని రాష్ట విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి సూచించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అర్బన్ ఛాలెంజ్ ఫండ్ లో వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రాజెక్టు చేరింది. ఇటీవల గ్రేటర్ కౌన్సిల్ ఆమోదించిన 5,257 కోట్ల విలువైన ప్రతిపాదనలను ఆమోదించారు. ఐపీఎల్ క్రికెట్ లో భాగంగా ఈ రోజు లక్నోలో జరిగే మ్యాచ్ లో లక్నో సూపర్ జైంట్స్ చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడతాయి. రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభమవుతుంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు 6:10 ప్రాంతీయ వార్తల్లో.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 5:04:38.

0: చేయాలి.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: హాయ్, హలో, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చాయ్ తో హాయ్ కబుర్లు. ఒక పాట వింటున్నప్పుడు కలిగే అనుభూతి చూస్తున్నప్పుడు అంతగా అనిపించదు. మంచి పాట వింటున్నప్పుడు ఆ పాట విజువలైజేషన్ కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. అలాంటి పాట మనల్ని ఒక ఊహా ప్రపంచంలోకి తీసుకువెళ్లి మనసుని ఉల్లాసంగా ఉంచుతుంది. అర్థవంతమైన గీతం, వినసొంపైన సంగీతం, మధురమైన గానం కలిస్తేనే పాట. మరి అలాంటి శ్రవణానందమైన అద్భుతమైన పాటల్ని ఈ పూట నేను మీకు వినిపిస్తాను చాయ్తో హాయ్ కబుర్లో. స్టే ట్యూన్డ్.

హాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. ఇది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఒకప్పుడు తాతయ్యలు, నానమ్మ, అమ్మమ్మ, అమ్మ, నాన్న, పిల్లలు, వారి పిల్లలు, ఇలా అందరూ ఒకే ఇంట్లో ఒకే చోట ఒక కుటుంబంగా బ్రతికేవారు. కష్టమో నష్టమో కలిసి పంచుకునేవారు. ఎవరైనా తప్పు చేస్తే పెద్దలు మందలించేవారు. కుటుంబ సభ్యుల మధ్య సర్దుబాటు చేసేవారు. ఇల్లు ఇరుకైనా అరమరికలు లేకుండా సంతోషంగా గడిపేవారు. కాలక్రమేణా పరిస్థితులు మారిపోయాయి. ఆధునికత, పట్టణీకరణ, స్వతంత్ర మనస్తత్వాలు, ఉద్యోగాల వలన వేరే వేరే ప్రాంతాలకు వెళ్లడం లాంటి పరిస్థితుల వల్ల ఉమ్మడి కుటుంబం విచ్ఛిన్నమైపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో కలిసి బతుకుతున్న కుటుంబాలు ఎక్కడైనా ఉన్నాయా అంటే అస్సలు మచ్చుకు కూడా లేవనే చెప్పాలి. ఇంకా చెప్పాలంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ లో కూడా మదర్ ఫాదర్ జాబ్కి వెళ్ళిపోతే పిల్లల దగ్గర కేర్ టేకర్స్ ని పెట్టున్నారు. వాళ్లేమో వీళ్ళని పట్టించుకోరు. ఇలా కుటుంబాల్లో ఆప్యాయత, అనురాగాలు, అనుబంధాలు కొరబడుతున్నాయి. ఇంకా మాట్లాడుకుందాం కుటుంబ వ్యవస్థ గురించి. ఈరోజు మరి దీని గురించి మాట్లాడుకోవడానికి కూడా ఒక కారణం ఉంది. అదేంటో చెప్పుకుందాం ఛాయ్తో హాయ్ కబుర్లో.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: కుటుంబం గురించి మాట్లాడుకుంటున్నాం చాయ్తో హాయ్ కబుర్లో. ఇలా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉమ్మడి కుటుంబాలు పోయి ఎప్పుడైతే న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చాయో, మంచి చెడు చెప్పడానికి ఇంట్లో పెద్దవారు అనేవారు లేకపోగా, తల్లిదండ్రులు ఉద్యోగాలకు వెళ్లటం వల్ల ఒంటరిగా ఉండే పిల్లలు వ్యసనాలకు బానిసలుగా మారుతున్నారు. వృద్ధులను పట్టించుకునేవాళ్లు లేక మానసికంగా కృంగిపోయి వారి ఆరోగ్యం దెబ్బతినటం, ఇలా ఎన్నో సమస్యలు. ఒంటరితనం అనేది అనుభవించటం ఎంతో కష్టం, అది మాటల్లో చెప్పలేనిది. ఆ బాధ పడుతున్న వారికే అర్థమవుతుంది. అందుకనే కుటుంబాల యొక్క విలువలను, కుటుంబ సభ్యుల మధ్య ఉండేటువంటి అన్యోన్యతను అందరికీ తెలియచేసి చైతన్యం తీసుకురావడం కోసమే ప్రపంచవ్యాప్తంగా May 15 అంతర్జాతీయ కుటుంబ దినోత్సవంగా జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితి 1993 ప్రకటించింది. సో అప్పటి నుండి ప్రతి సంవత్సరం మే 15 ప్రపంచ కుటుంబ దినోత్సవంగా జరుపు

0: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश।
1: परीक्षा एक ऐसा अवसर है और परीक्षा के लिए हेल्दी कंपटीशन की भावना हमारी तैयारी को और बेहतरीन बनाती
0: है। NCPCR आयोजित कर रहा है परीक्षा पर्व, जिसके लाइव सेशन के दौरान आप परीक्षा से संबंधित प्रश्न एक्सपर्ट से पूछ सकते हैं, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे। अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉग इन करें।
2: చాయ్ తో హాయ్ కబుర్లు వింటున్నారు. నేను మీ ఆర్జీ నాగమణి. ఇది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఈ రోజు అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం సందర్భంగా మనం కుటుంబం యొక్క ప్రాముఖ్యత గురించి మాట్లాడుకుంటున్నాం. ఉమ్మడి కుటుంబాలనేవి చూద్దామన్నా లేవు కాబట్టి, కనీసం ఉన్న బంధుత్వాలనైనా కలుపుకుపోవడం, పిల్లలకి విలువలు నేర్పడం, పిల్లలతో దగ్గరగా గడపటం, వారానికి ఒక్కసారైనా సరే వాళ్ళని బయటికి తీసుకువెళ్ళటం, వాళ్ళ చిన్న చిన్న మనసుల్లో ఉన్నటువంటి భావాల్ని పంచుకోవటం లాంటి చిన్న చిన్న సంతోషాలని తల్లిదండ్రులుగా మనం వాళ్ళకి అందించగలగాలి. ఒక్క మాటలో చెప్పాలంటే, తల్లి ఇంట్లో ఉండి చూసుకునేటువంటి పిల్లలు శారీరకంగా మానసికంగా కూడా దృఢంగా పెరుగుతున్నారట. సో కుటుంబం యొక్క ప్రాముఖ్యతని తెలుసుకుని రాబోయే రోజుల్లోనైనా మళ్లీ ఉమ్మడి కుటుంబాలు, అలనాటి బంధాలు మళ్లీ బలపడతాయని ఆశిద్దాం.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. ఏదైనా చదివిన వెంటనే గుర్తుండిపోయినా, ఎక్కువగా తెలివితేటలున్నా, దేన్నైనా ఇట్టే పట్టేసి ఎంతటి కష్టమైన సమస్యనైనా సరే చిటికిలో సాల్వ్ చేసే వ్యక్తుల్ని చూసినప్పుడు వీడికి ఐక్యూ పవర్ చాలా ఎక్కువరా అంటారు. అసలు ఐక్యూ అంటే ఏంటి? ఎప్పుడైనా ఆలోచించారా? కొందరికి తెలుసుంటుంది, కొందరికి తెలుసుండకపోవచ్చు కదా. ఐక్యూ అంటే ఇంటెలిజెంట్ కోషియంట్. ఇలా ఐక్యూ ఎక్కువగా ఉన్న వ్యక్తులకి ఎవరైనా సలహాలు ఇచ్చినా నచ్చదు, త్వరగా కోపం తెచ్చుకుంటారు, నువ్వేంటి నాకు చెప్పేదని గర్వంగా కూడా ఉంటారు. ఇలాంటి వ్యక్తుల్ని మనం ఎక్కడో ఒకచోట నిత్యం చూస్తూనే ఉంటాం, తరచూ ఎదురుపడుతూనే ఉంటారు. ఇలాంటి స్వభావం ఉన్నవాళ్లతో తోటివారు కూడా అంటిముట్టినట్టుగా ఉంటారు. ముఖ్యంగా పనిచేసే ప్రదేశాలలో ఇలా ఉంటే మాత్రం చాలా కష్టం సుమి. ఐక్యూ ఉంటే సరిపోదు, ఈక్యూ కూడా అవసరమే అంటున్నారు నిపుణులు. ఐక్యూ తెలుసు కానీ ఈ ఈక్యూ ఏంటబ్బా అని మీరు ఆలోచిస్తూ ఉండండి. అదేంటో నేను మీకు చెప్పేస్తాను చాయ్తో హాయ్ కవర్లో.

0: మ్యూజిక్ అండ్ మస్తీ. ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంతా గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్. మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వీబీ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 సంప్రదించండి.
2: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. నేను మీ ఆర్జే నాగమణి. ఇంతకీ ఈక్యూ ఈక్యూ అంటే ఏంటో ఆలోచించరా? ఆలోచించాం కానీ ఎంత ఆలోచించినా ఈక్యూ అంటే ఏంటో బుర్రకి తట్టలేదు నాగమణి అంటారా? అయితే నేను చెప్పేస్తాను. ఈక్యూ అంటే ఎమోషనల్ కోషెంట్. ఒక వ్యక్తికి ఐక్యూ ఉండగానే సరిపోదట, ఈక్యూ కూడా చాలా అవసరమంటున్నారు నిపుణులు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒరే వీడందరికీ తల్లో నాలుకలా ఉంటాడురా అన్నట్టనమాట. దానికి కారణం ఆ వ్యక్తి ప్రవర్తన. పైవారితో వినయంగా, తోటివారితో స్నేహంగా, ఎప్పుడూ నవ్వుతూ, పైవాళ్లు వర్క్ విషయంలో ఏమన్నా అన్నా సరే ముఖంలో ఏ ఎక్స్ప్రెషన్ని కనపడనివ్వకుండా ఉండటం, ఏమి జరగనట్టుగా మామూలుగానే బిహేవ్ చేయటం, అలా భావోద్వేగాల్ని అదుపులో ఉంచుకోవటం వల్ల సర్దుబాటు తత్వం అనేది అలవడుతుందట. ఇంకా తోటివారిలో సానుభూతి, నమ్మకం కూడా ఆ వ్యక్తి మీద పెరుగుతాయి. నాయకత్వ స్థానానికి చేరుకోవాలన్నా, వ్యాపార సంబంధాలు పెంపొందించుకోవాలన్నా, అనుబంధాలు బలపరుచుకోవాలన్నా కూడా ఈక్యూ అవసరం. ఎంత ఐక్యూ ఉన్నా సరే ఈక్యూ తోడై ఉంటేనే మరింతగా రాణించగలరని నిపుణులు చెప్తున్నారు. సో ఐక్యూకి ఈక్యూకి తేడా తెలిసింది కదా? ఇంటా బయట అన్ని చోట్ల అన్ని వేళ్ల అందరితో సత్సంబంధాలను ఏర్పరచుకోవటం అన్ని రకాలుగా మంచిది. సో అదన్నమాట ఐక్యూ ఈక్యూ రెండింటి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. చికిరి చికిరి చికిరి చికిరి చికిరి పడతా వెనకే పడతా అంటూ విడుదలైన కొన్ని గంటల్లోనే మిలియన్స్ లో వ్యూస్ ని సొంతం చేసుకుంది ఈ చికిరి సాంగ్. ఇంతకీ ఇది ఏ సినిమానో నేను మీకు చెప్పక్కర్లేదనుకుంటాను. ఎస్, యు ఆర్ కరెక్ట్. గ్లోబల్ స్టార్, ఆస్కార్ అవార్డు విన్నర్, ట్రిపుల్ ఆర్ మూవీతో తన స్థాయిని ప్రపంచానికి చాటి చెప్పిన యంగ్స్టర్, కొండదెల నట వారసుడు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించినటువంటి పెద్ద సినిమా. సంక్రాంతి తర్వాత మరి అగ్రతారల సినిమాలు దాదాపు కూడా లేవనే చెప్పాలి. వేసవి సెలవులకి సంక్రాంతిలాగా కాస్తో కూస్తో అభిమాన తారల సినిమాలు వినోదాన్ని పంచుతూ ఉంటాయి. మరి సమ్మర్ హాలిడేస్ అయ్యేలోపే ఈ పెద్ద సినిమా మన ముందుకి వచ్చేస్తోంది. ఈ మూవీ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి నేను మీకోసం తీసుకొచ్చేసాను. అదేంటో చెప్పుకుందాం చాయ్తో హాయ్ కబుర్లో.

0: विधिक सेवा प्राधिकरण अधिनियम 1987 की धारा 12 के तहत पात्र नागरिक निशुल्क कानूनी सहायता न्याय बंधु मोबाइल ऐप और www.probono-toj.in से प्राप्त कर सकते हैं।
1: చాయ్ తో హాయ్ కబుర్లు వింటున్నారు. ఇది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఇంతకీ మరి పెద్ద సినిమా గురించి ఆ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే, మీ ఫేవరెట్ హీరో రామ్ చరణ్ పెద్ది ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని మీ ఎదురు చూపులకి ఇప్పుడు టైం వచ్చేసింది. అదే జూన్ 4th. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుని, డబ్బింగ్ కూడా పూర్తి చేసుకుని, ముగింపు పనుల్ని కూడా పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు చిత్ర యూనిట్. ఇంకొక పక్క 2 రోజుల్లో ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఈ నెల 18న ముంబైలో ట్రైలర్ ఆవిష్కరణ వేడుక జరగబోతుండగా, ఈ నెల 23న మాత్రం భోపాల్లో స్పెషల్ సాంగ్ ని ఆవిష్కరించనున్నారు. ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ గారితో సౌండ్ ఆఫ్ పెద్ది పేరుతో మ్యూజిక్ కన్సర్ట్ ని కూడా నిర్వహించనున్నారట. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై సానా బుచ్చిబాబు డైరెక్షన్ లో జాన్వీ కపూర్ హీరోయిన్ గా, జగపతి బాబు మాస్ లుక్ లో ఒక స్పెషల్ క్యారెక్టర్ లో, ఇంకా ఇందులో శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ మెయిన్ క్యారెక్టర్స్ లో నటించారు. మరి ఈ సినిమా కోసం అభిమానులైతే ఎప్పుడెప్పుడు అని చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ అభిమాన హీరో ఈ సినిమాలో ఒక ప్రత్యేకమైన లుక్ లో ఆకర్షించనున్నారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 6:50.
1: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 కు సంప్రదించండి.
0: నకాష్ అజీ శ్రేయ ఘోషల్ పాడిన పాట విందాం. శ్రీమణి గీతానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. చిత్రం తండేల్.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. హైదరాబాద్లోని ప్రభుత్వ వైద్యశాలల్లో మౌలిక వసతులు మెరుగుపరిచేందుకు నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి కోసం ఔటర్ రింగ్ రోడ్ ఇరుపక్కల ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి శ్రీధర్బాబు చెప్పారు. హైదరాబాద్ కేంద్రంగా ప్రతిపాదిత హైస్పీడ్ రైలు కారిడార్ ప్రాజెక్టులపై రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఈరోజు సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఢిల్లీలో జరగనున్న ఫామా మాక్టెక్ ల్యాబ్ నెక్స్ట్ ఎక్స్పో 2026 పురస్కరించుకుని ఈఈపీసీ భారత్ ఈరోజు హైదరాబాద్లో రోడ్ షో నిర్వహించింది. రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఈరోజు న్యూఢిల్లీ పర్యటనలో పలువురు కేంద్ర మంత్రులు కలిశారు. కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడలు, కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్యతో గవర్నర్ వేర్వేరుగా సమావేశమయ్యారు. హైదరాబాద్లోని ప్రభుత్వ వైద్యశాలల్లో మౌలిక వసతులు మెరుగుపరిచేందుకు నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇందులో భాగంగానే హైదరాబాద్లో అత్యాధునిక ఈఎస్ఐ మెడికల్ కాలేజ్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు చేశామన్నారు. అదేవిధంగా కేవలం 10 రూపాయల నామమాత్రపు ఛార్జీతో అన్ని రకాల చికిత్సలు అందించేలాగా సుమారు 1,300 కోట్ల రూపాయల వ్యయంతో ఎయిమ్స్ ఆసుపత్రిని నిర్మిస్తున్నామని, వచ్చే ఏడాది దీన్ని ప్రధానమంత్రి ప్రారంభిస్తారని చెప్పారు. హైదరాబాద్లో అనేక ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులు ఉన్నప్పటికీ అదే స్థాయిలో ప్రభుత్వ వైద్యశాలల అవసరం కూడా చాలా ఉందని కేంద్ర మంత్రి అన్నారు. ముఖ్యంగా బస్తీల్లో నివసించే పేద మధ్యతరగతి ప్రజలు ఇప్పటికీ చికిత్స కోసం పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆసుపత్రులపై ఆధారపడుతున్నారని, వారికి అవసరమైన వైద్య సేవలు, పరికరాలు, మందులు అందుబాటులో ఉండాలన్నారు. ఈరోజు హైదరాబాద్లోని పలు డివిజన్లలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను కిషన్ రెడ్డి సందర్శించారు. ఈ కేంద్రాల్లో మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో పలు రకాల వైద్య పరికరాలను అందజేశారు. రానున్న రోజుల్లో సంగారెడ్డి అంతర్జాతీయ పారిశ్రామిక కారిడార్గా రూపొందుతుందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు అన్నారు. సంగారెడ్డి జిల్లాలోని తోగర్పల్లిలో 650 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న కేజీఎస్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీకి మంత్రి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2047 నాటికి దేశం 3 ట్రిలియన్ల ఆర్థిక ప్రగతిలో భాగంగా తెలంగాణలో కూడా జాతీయ ఉత్పత్తిలో 10% సాధించే దిశగా పరిశ్రమల ప్రగతికి కృషి చేస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ కేంద్రంగా ప్రతిపాదిత హైస్పీడ్ రైల్ కారిడార్ ప్రాజెక్టులపై రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఈరోజు సచివాలయంలో సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో సమీక్షించారు. హైదరాబాద్ నుంచి ముంబై, చెన్నై, బెంగళూరు ప్రధాన నగరాలకు అనుసంధానించే హైస్పీడ్ రైల్ ప్రాజెక్టులతో తెలంగాణ రైజింగ్ 2047 ఎకనామిక్ గ్రోత్ కారిడార్గా అభివృద్ది చెందే అవకాశం ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రజల భవిష్యత్ అవసరాలకు, పారిశ్రామిక, ఐటీ, పర్యాటక రంగాల్లో అభివృద్దికి ఈ ప్రాజెక్టు ఉపకరిస్తుందన్నారు. మరోవైపు హైదరాబాద్ పూణే ముంబై హైస్పీడ్ రైలు మార్గానికి డీపీఆర్ సిద్దమైందని రైల్వే అధికారులు చెప్పారు. సుమారు 671 కిలోమీటర్ల మార్గానికి ప్రతిపాదన సిద్దం చేశామని, తెలంగాణ రాష్ట్రంలో 93 కిలోమీటర్ల మేరకు భూసేకరణ అవసరం ఉంటుందని వివరించారు. అదేవిధంగా హైదరాబాద్ బెంగళూరు కారిడార్, హైదరాబాద్ చెన్నై కారిడార్లో సుమారు 123 కిలో

0: కిలోమీటర్ల మేరకు భూసేకరణ అవసరమని అధికారులు పేర్కొన్నారు. భారత్ ఫార్మా రంగం గత కొన్నేళ్లుగా గణనీయమైన స్థాయిలో విస్తరిస్తోందని హైదరాబాద్ ప్రాంతీయ జాయింట్ డైరెక్టర్ జనరల్ ఫారెన్ ట్రేడ్ అక్షయ్ చెప్పారు. సెప్టెంబర్ 7 నుంచి 9 వరకు ఢిల్లీలోని భారత్ మండపంలో జరగనున్న ఫార్మా మాక్టెక్ ల్యాబ్ నెక్స్ట్ ఎక్స్పో 2026 రెండో విడతకు సన్నాహకంగా ఇంజనీరింగ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఈరోజు హైదరాబాద్ లో రోడ్ షో నిర్వహించింది. ఫార్మా యంత్రాలు, ల్యాబ్ పరికరాల రంగంలో భారతదేశాన్ని ఆవిష్కరణల కేంద్రంగా తీర్చిదిద్దడంపై ఈ కార్యక్రమంలో చర్చాగోష్ఠులు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అక్షయ్ మాట్లాడుతూ ఉత్పాదకులు ప్రపంచ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా మారవలసిన ఆవశ్యకత ఉందన్నారు. అలాగే ప్రత్యేక యంత్రాల దేశీయ ఉత్పత్తిని వేగవంతం చేయాలని ఆయన పరిశ్రమలను కోరారు. ఈపిసి భారత్ కార్యనిర్వాహక డైరెక్టర్ కార్యదర్శి అధీష్ మిత్రా మాట్లాడుతూ అమెరికాకు చేసే ఫార్మా ఎగుమతులను 2030 నాటికి 130 బిలియన్ డాలర్లకు పెంచాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. ఈ రోడ్ షోలో సిడిఎస్సిఓ డిప్యూటీ డ్రగ్స్ కంట్రోలర్ కె నరేంద్రన్, హైదరాబాద్ ఈసీజీసీ సీనియర్ మేనేజర్ సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఉమ్మడి రాష్ట్రంలో నమోదయ్యి ఆంధ్రప్రదేశ్ రాష్ట మానవ హక్కుల కమిషన్కు సంబంధించిన 9378 కేసులు ఇంకా తెలంగాణ మానవ హక్కుల కమిషన్ కార్యాలయంలోనే ఉన్నాయని, ఆ ఫైళ్లను ఏపీఎస్హెచ్ఆర్సీకి బదిలీ చేస్తూ కేసుల వివరాలను టీజీహెచ్ఆర్సీ వెబ్సైట్లో ఉంచామని కార్యాలయ అధికారులు చెప్పారు. సంబంధిత ఫిర్యాదుదారులు, ఇతర సంబంధిత పక్షాలు ఇకపై ఆయా కేసులకు సంబంధించిన సమాచారం, తదుపరి చర్యల కోసం ఏపీఎస్హెచ్ఆర్సీ కార్యాలయాన్ని సంప్రదించాలి. ఎస్ఐఆర్ను హడావిడిగా చేయవలసిన అవసరం లేదని, ఆ ప్రక్రియను ఏడాదిన్నరపాటు జాగ్రత్తగా చేయాలని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఎస్ఐఆర్ అంశంపై పీసీసీ బృందం ఈరోజు రాష్ట ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జనగణన ప్రక్రియ ఇప్పటికే జరుగుతోందని, జనగణనతో పాటే ఎస్ఐఆర్ నిర్వహిస్తే సిబ్బందిపై ఒత్తిడి పెరుగుతుందని మహేష్ గౌడ్ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో మొక్కజొన్న కొనుగోళ్లను వేగవంతం చేసినట్లు వ్యవసాయ శాఖ వెల్లడించింది. గురువారం వరకు 8,16,102 టన్నుల మొక్కలు కొనామని, 15 రోజుల్లోనే లక్ష్యం పూర్తి చేసేలాగా పనిచేస్తున్నామని తెలియజేసింది. ఇటీవల ముఖ్యమంత్రి జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఆదేశాలు ఇవ్వగా, దానికి అనుగుణంగా నిరంతరంగా కొనుగోలు చేస్తున్నామని అధికారులు చెప్పారు. సంగారెడ్డిలోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైనట్లు ప్రిన్సిపల్ డి తిరుపతి రెడ్డి తెలియజేశారు. ప్రభుత్వం యువతకు శిక్షణ ముగియగానే సత్వరమే ఉపాధి కల్పించేలాగా అడ్వాన్స్ టెక్నాలజీ కేంద్రాల్లో పలు కొత్త కోర్సులు అందిస్తోందని తిరుపతి రెడ్డి చెప్పారు.
1: ఎలక్ట్రికల్ వెహికల్ మెకానిక్ అని చెప్పేసి ఈ మీద కొత్తగా 6 కోర్సులు వచ్చినాయి. వీటితో పాటుగా మన పాత సాంప్రదాయ కోర్సులు కూడా ఉన్నాయి. మనకు ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, టర్నర్, మెషనిస్ట్, వెల్డర్, కార్ అండ్ మెకానిక్, డీజిల్ మెకానిక్, మోటార్ వెహికల్ అండ్ కంప్యూటర్లు, తర్వాత సివిల్, ఇవన్నీ కూడా మనకు పాతతరం కోర్సులు. ఇవన్నిటి ద్వారా మనకు పారిశ్రామిక శిక్షణ మెండుగా ఉపాధి ఉన్నాయి.
0: పేదల సొంతింటి కలను నిజం చేయడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ ఆదేశ శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్ధిదారులకు ప్రభుత్వం తరఫున నూతన వస్త్రాలు అందజేశారు. రుద్రంగిలో లబ్ధిదారు మంచి సునీత మాట్లాడుతూ సొంతింటి కల నెరవేరడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
2: ఇల్లు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. చాలా ఇయర్స్ నుంచి రెంట్కుండే వాళ్ళం. ఇప్పుడు నాకు ఇల్లు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మాకు అంతకు ముందు రేషన్ కార్డు ఒక్కదానికే వస్తుంది రేషన్. ఇప్పుడు మా సార్ పేరు కూడా వచ్చింది. కరెంటు బిల్లు కూడా 0 బిల్లు వస్తుంది.
0: మధ్యప్రదేశ్లోని భోజశాల ఆలయం కేసులో హిందువులకు పెద్ద విజయం లభించిందని గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ చారిత్రక ఆలయం విముక్తి కోసం హిందూ సమాజం గత 124 ఏళ్లుగా సుదీర్ఘ పోరాటం చేస్తోందని, కోర్టు వెలువరించిన తాజా నిర్ణయం సనాతన ధర్మానికి, సత్యానికి, న్యాయానికి దక్కిన గొప్ప విజయమని రాజాసింగ్ పేర్కొన్నారు. ప్రభుత్వ యంత్రాంగంపై ప్రజలకు విశ్వాసాన్ని కల్పిస్తూ పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించడమే సమాచార హక్కు చట్టం ముఖ్య ఉద్దేశమని రాష్ట సమాచార కమిషన్ చీఫ్ కమిషనర్ డాక్టర్ జి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ కలెక్టరేట్లో నిర్వహించిన అవగాహన సదస్సుకు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు, లోడింగ్ ప్రక్రియలో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఈరోజు జూలూరు గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఆదేశించారు. నాగర్ కర్నూలు జిల్లాలోని ఆదివాసీ గిరిజన అత్యంత పేద వెనుకబడిన వర్గాల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు రాష్ట ప్రభుత్వం అమలు చేస్తున్న

తెలంగాణ ఇన్క్లూజివ్ లైవ్లీహుడ్స్ ప్రోగ్రాంను సమర్థవంతంగా అమలు చేసి చెంచు గిరిజన కుటుంబాలను ఆర్థికంగా స్వావలంబన దిశగా తీసుకెళ్లాలని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అధికారులను ఆదేశించారు. విశేషాలు మరొకసారి. హైదరాబాద్లోని ప్రభుత్వ వైద్యశాలల్లో మౌలిక వసతులు మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాష్టంలో ఔటర్ రింగ్ రోడ్ ఇరుపక్కల ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. హైదరాబాద్ కేంద్రంగా హైస్పీడ్ రైల్ కారిడార్ ప్రాజెక్టు ప్రతిపాదనలపై రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈరోజు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 6:20:40. ఆల్ టైమ్ హిట్స్ మీరు ఇప్పుడు వింటారు. ముందుగా వినబోతున్నటువంటి పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర గానం చేశారు. వేటూరి గీతానికి ఎంఎం కిరువాణి సంగీతం. చిత్రం పెళ్లి సందడి.

ఎస్, యు ఆర్ మై డ్రీమ్ గర్ల్. నా కలల రాణి నా కళ్ళ ముందుంది. అద్భుతం, అవును అద్భుతం. మన కలయిక అద్భుతం. ఈ కలయిక ఇలాగే ఉండాలి, ప్రామిస్.

0: 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 కు సంప్రదించండి.
1: ఇది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. 6:26:20 స్టూడియో క్లాక్ లో సమయం. ఆల్ టైమ్ హిట్స్ వింటున్నారు. ఇప్పుడు వినబోతున్నటువంటి పాట ఘరానా మొగుడు చిత్రంలోనిది. నాగూర్ బాబు చిత్ర బృందం గానం చేశారు. ఎంఎం కీరవాణి సంగీతం.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: ఆల్ టైమ్ హిట్స్ లో ఇప్పుడు వినబోతున్నటువంటి పాట నువ్వు లేక నేను లేను చిత్రంలోనిది. ఆర్పి పట్నాయక్ కౌశల్య గానం చేశారు. కులశేఖర్ గీతానికి ఆర్పి పట్నాయక్ సంగీతం.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ఇది ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. ఆల్ టైమ్ హిట్స్ వింటున్నారు. ఇప్పుడు వినబోతున్న పాట గులాబీ చిత్రంలో సురేష్ పీటర్, సుచిత్ర కృష్ణమూర్తి గానం చేసిన పాట. సెడివినల గీతానికి శశిప్రీతం సంగీతం.

0: బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
2: ఆల్ టైమ్ హిట్స్ లో మరికొన్ని పాటల్ని 6:50 నుండి 7:05 వరకు వినవచ్చు. ఇప్పుడు ఆకాశవాణి స్టూడియో క్లాక్ లో సమయం 6:40 నిరాజనం శీర్షికన లంహే ప్రాయోజిత కార్యక్రమం మీరు ఇప్పుడు వింటారు.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూలు పిల్లలు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకుంటున్నారా? మీ స్కూల్ గురించి అందరికీ తెలపాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు కూడా బాలానందం, బాల

0: వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 9490463863 9490463863. ఈ కార్యక్రమం మీ పిల్లలకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం సరిగ్గా 6:50 ఆల్ టైమ్ హిట్స్ కార్యక్రమానికి పునఃస్వాగతం. ఇప్పుడు వినబోతున్నటువంటి పాట కొండపల్లి రాజా చిత్రంలోనిది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రగానం చేశారు. ఎంఎం కీరవాణి సంగీతం.

0: లవ్బర్డ్స్ చిత్రం నుండి మీరు హరిహరన్ చిత్ర పాడిన పాట విన్నారు. సిరివెన్నెల గీతానికి ఏఆర్ రెహమాన్ సంగీతం. ఇప్పుడు వినబోతున్న పాట మావి చిగురు చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర గానం చేశారు.
1: Hey, lovely girls, it's a beautiful day. Yeah.

మీరు ఇంతవరకు ఆల్ టైమ్ హిట్స్ విన్నారు. మరికొన్ని పాటలను 7:30 నుండి 8 గంటల వరకు వినవచ్చు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 7:05 కావస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.

0: వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. హోర్ముజ్ జలసంధి ద్వారా సురక్షితమైన రవాణా ప్రాంతీయ స్థిరత్వానికి, భౌగోళిక ఇంధన ఆహార భద్రత కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నాయకత్వంతో చర్చలు ముగించి ఆయన నెదర్లాండ్స్ బయటవేల్దరు వెళ్లారు. అత్యవసర పరిస్థితుల్లో రక్షణ సహాయానికి విదేశాలపైన ఆధారపడలేమని, జాతీయ భద్రత ఆత్మ నిర్భరతపైనే ఆధారపడి ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఇంధనం పొదుపు చర్యల్లో భాగంగా సుప్రీంకోర్టు వర్చువల్ విచారణలతో సహా అనేక చర్యలు ప్రకటించింది. బ్యాంకాక్లో జరుగుతున్న థాయిలాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ పోటీలో మన దేశానికి చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి డబుల్స్ సెమీఫైనల్స్కి చేరుకున్నారు. ప్రాంతీయ స్థిరత్వంతో పాటు ప్రపంచ ఇంధన ఆహార భద్రతకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి గుండా సురక్షితమైన, ఆటంకం లేని నౌకాయానానికి భారతదేశం మద్దతిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. అబుదాబిలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్తో ఈరోజు ఉన్నత స్థాయి చర్చల అనంతరం ఇటీవల యుఏఈపై జరిగిన దాడులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు.
1: स्वीकार करना ही इन कठिन परिस्थितियों में आपने जिस संयम करे और विजन का परिचय दिखाया है, यह बहुत ही सराहनीय है। राष्ट्रीय एकता, सुरक्षा और क्षेत्रीय अखंडता बनाए रखने आपके नेतृत्व में उठाए गए कदमों का हम अभिनंदन करते हैं.
0: తన 5 దేశాల పర్యటనలో భాగంగా మొదటి దేశంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సందర్శించిన ప్రధానమంత్రి ఎమిరేట్స్ నాయకత్వానికి, అక్కడి ప్రజలకు భారత్ సంఘీభావం తెలుపుతోందని పునరుద్ఘాటించారు. తనకు లభించిన ఘన స్వాగతానికి యుఏఈ నాయకత్వానికి మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఇంధనం, పెట్టుబడులు, సప్లై చైన్లతో సహా కీలక రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేసుకోవడానికి తాను ఎదురు చూస్తున్నట్లు ఆయన సోషల్ మీడియాలో పేర్కొన్నారు. అంతకుముందు ప్రెసిడెన్షియల్ ఎయిర్పోర్ట్కు చెందిన ప్రధానమంత్రికి అధికారికంగా ఘన స్వాగతం లభించింది. అధ్యక్షుడు అల్ నహ్యాన్ స్వయంగా ఆయనకు స్వాగతం పలికారు. ప్రోటోకాల్లో భాగంగా మోదీ విమానం ఎమిరేట్స్ గగనతలంలోకి ప్రవేశించినప్పుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి చెందిన F-16 యుద్ధ విమానాలు దానికి తోడుగా వచ్చాయి. యుఏఈ పర్యటన ముగించుకున్న ప్రధానమంత్రి తన పర్యటనలో 2 దశగా నెదర్లాండ్స్కు బయలుదేరి వెళ్లారు. యుఏఈ నాయకత్వంతో చర్చల ఫలితంగా విస్తృత స్థాయి ఒప్పందాలు కుదిరాయి. ఇంధన రంగంలో భారతదేశ వ్యూహాత్మక పెట్రోలియం నిల్వల్లో యుఏఈ భాగస్వామ్యాన్ని 3 కోట్ల బ్యారెల్స్కు పెంచేందుకు ఇండియా స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ లిమిటెడ్, అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ మధ్య వ్యూహాత్మక సహకార ఒప్పందం కుదిరింది. అలాగే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, అడ్నాక్ మధ్య దీర్ఘకాలిక ఎల్పిజి సరఫరా ఒప్పందం కూడా కుదిరింది. భారతదేశంలో 5 బిలియన్ అమెరికన్ డాలర్ల మేరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన బ్రిక్స్ ఇండియా 2026 విదేశాంగ మంత్రుల సమావేశం సందర్భంగా మలేషియా విదేశాంగ మంత్రి మొహమ్మద్ హసన్తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఈ ఏడాది ఆరంభంలో ప్రధానమంత్రి మలేషియా పర్యటన సందర్భంగా కుదిరిన ఒప్పందాల అమలుతో పాటు ఇరు దేశాల మధ్య ఉన్న సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం పురోగతిని సమీక్షించినట్లు డాక్టర్ జయశంకర్ సోషల్ మీడియాలో తెలియజేశారు. పశ్చిమాసియాలో శాంతి స్థాపన కోసం భారత్ మరింత గొప్ప పాత్ర పోషించగలదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీ అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇరాన్కు సంబంధించి ఏ సమస్యకైనా సైనిక పరిష్కారం అనేది లేదని స్పష్టం చేశారు. హోర్ముజ్ జలసంధి గుండా అన్ని నౌకలు ప్రయాణించడానికి సహాయం చేసేందుకు ఇరాన్ సిద్దంగా ఉందని ఆయన చెప్పారు.

ప్రస్తుతం హోర్మజ్ జలసంధిలో పరిస్థితి చాలా క్లిష్టంగా ఉందని, పశ్చిమాసియా సంక్షోభంపై చర్చల ద్వారా కుదిరే ఒప్పందం తప్ప మరో పరిష్కారం ఉండబోదని అరక్చి పేర్కొన్నారు. భారత్ పోషించే ఎటువంటి నిర్మాణాత్మకమైన పాత్రనైనా ఇరాన్ స్వాగతిస్తుందని ఇరాన్ విదేశాంగ మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడుతో కలిసి అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రోగ్రామ్ ఫెసిలిటీకి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి మాట్లాడుతూ రక్షణ మంత్రి, కొత్తగా ప్రారంభించిన ఈ రక్షణ ప్రాజెక్టులు జాతీయ భద్రతను బలోపేతం చేస్తాయని, పారిశ్రామిక వృద్ధిని వేగవంతం చేస్తాయని, యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తాయని పేర్కొన్నారు. క్లిష్టమైన భద్రతా పరిస్థితుల్లో భారత్ విదేశ

0: కొత్తగా ప్రారంభించిన ఈ రక్షణ ప్రాజెక్టులు జాతీయ భద్రతను బలోపేతం చేస్తాయని, పారిశ్రామిక వృద్ధిని వేగవంతం చేస్తాయని, యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తాయని పేర్కొన్నారు. క్లిష్టమైన భద్రతా పరిస్థితుల్లో భారత్ విదేశాలపై ఆధారపడలేదని, నిజమైన జాతీయ భద్రత స్వయం సమృద్ధిపైనే ఆధారపడి ఉండాలని రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు.
1: ఫ్యూజ్ జో హోతా హై వ కిసీ భీ గోలా బారూద్ కా సబ్సే యా ఇంపార్టెంట్ హిస్సా హోతా హై, చాహే ఆర్టరీ షెల్ హో, బాంబ్ హో, యా కోయి భీ యుద్ధ సామగ్రీ హో, బినా భరోసేమంద ఎలక్ట్రిక్ ఫ్యూజ్ కే సబ్ బేకార్ హై. యహాన్ బన్నే వాలే అత్యాధునిక్ ఫ్యూజ్ హమారీ సేనాఓ కో తాకత్ దేంగే ఔర్ యహ ప్రాజెక్ట్ హమారీ అమ్యూనిషన్ మ్యానుఫ్యాక్చరింగ్ మే సెల్ఫ్ రిలయన్స్ ఆత్మనిర్భర్తా కా ఏక్ నయా చాప్టర్ జోడేగా.
0: ఆత్మ నిర్భర్ భారత్ చొరవతో స్వదేశీ రక్షణ ఉత్పత్తులు తయారయ్యే బలమైన ఆత్మవిశ్వాసం కలిగిన భారతదేశానికి పునాది అని ఆయన అభివర్ణించారు. భారత్ రక్షణ రంగంలో జరుగుతున్న మార్పులను వివరిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం కింద దేశీయ రక్షణ ఉత్పత్తి 2014లో 46,000 కోట్ల రూపాయలు పనిచి ఇప్పుడు 154,000 కోట్ల రూపాయలకు పెరిగిందని రక్షణ మంత్రి చెప్పారు. రక్షణ ఎగుమతులు 2014లో 600 కోట్ల రూపాయల నుంచి దాదాపు 40,000 కోట్ల రూపాయలకు పెరిగాయని, ఇది భారత్ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ సామర్థ్యాలకు నిదర్శనమని రక్షణ మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు, రాష్ట మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. విద్యార్థుల ప్రయోజనాలే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని, వచ్చే నెల 21వ తేదీన నీట్ యూజీ రీఎగ్జామినేషన్ నిర్వహిస్తామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. అభ్యర్థులు వచ్చే నెల 14వ తేదీ నుంచి తమ అడ్మిట్ కార్డులు పొందవచ్చునని చెప్పారు. పరీక్షా విధానంలో పారదర్శకత కోసం వచ్చే ఏడాది నుంచి ఓఎంఆర్ స్థానంలో కంప్యూటర్ ఆధారిత పరీక్షా విధానాన్ని ప్రవేశపెడతామని ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు.
2: పరీక్షా మే థోడా హమ్కో జో ఉన్కీ ఫార్మాలిటీస్ హై, ఓఎంఆర్ షీట్ కో దస్తఖత్ కర్నా, ఆరంభ మే ఎక్ బార్ కర్నా, అంత మే భీ ఎక్ బార్ కర్నా, ఉస్మే హమారి విద్యార్థియో కోర్ టైమ్ మే కటౌతీ హుయీ థీ, జో 2 సే 5 ఎగ్జామినేషన్ టైమ్ థా, ఉస్కో ధ్యాన్ మే రఖతే ఎన్టీఏ నే తురింత ఎక్ నిష్పత్తి క్యా హై కి ఉస్కో ఔర్ 15 మినిట్ బఢాయే, 2 సే శురూ హోగా 5-15 తక్ యే పరీక్షా కి సమయ బఢాయా జాయేగా. అడ్మిట్ కార్డ్ ఇస్ బార్ కే అడ్మిట్ కార్డ్ 14 జూన్ తక్ సభీ కో పహుంచ్ జాయేగా.
0: పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభం నేపథ్యంలో ఇంధన వినియోగాన్ని తగ్గించాలన్న కేంద్ర ప్రభుత్వం పిలుపుకు అనుగుణంగా సుప్రీంకోర్టు ఈ రోజు పలు పొదుపు చర్యలు ప్రకటించింది. ఇందులో భాగంగా మిసిలినియస్ రోజుల్లో వర్చువల్ విచారణలు, న్యాయమూర్తుల కార్ పూలింగ్, రిజిస్టర్ సిబ్బందికి వర్క్ ఫ్రం హోం సదుపాయాలు కల్పించింది. సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ భారత్ పరాశర్ జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం సోమవారాలు, శుక్రవారాలు లేదా మిసిలినియస్ రోజులుగా ప్రకటించిన ఇతర రోజుల్లో లిస్టు చేయబడిన కేసులు, అలాగే పాక్షిక పని దినాల్లో చేపట్టే విచారణలు తదుపరి ఉత్తర్వులొచ్చే వరకు కేవలం వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే జరుగుతాయి. పశ్చిమ బెంగాల్లో ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ ఘటనకు సంబంధించి 3 ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కోల్కతా మాజీ పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్, మాజీ డిప్యూటీ కమిషనర్ ఇందిరా ముఖర్జీ, మాజీ డిప్యూటీ కమిషనర్ అభిషేక్ గుప్తాలను విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు, బాధితురాలి తల్లిదండ్రులకు డబ్బు ఆశ చూపినందుకు ప్రభుత్వం అనుమతి లేకుండా మీడియా సమావేశాలు నిర్వహించినందుకు గాను సస్పెండ్ చేశారు. 2024 ఆగస్టులో ఒక వైద్యురాలిపై అత్యాచారం, హత్య జరిగిన విషయం తెలిసిందే. నైరుతి రుతుపవనాలు ఈ నెల 26వ తేదీన కేరళను తాకే అవకాశం ఉందని, దీనికి 4 రోజులు అటు ఇటుగా మార్పు ఉండవచ్చునని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. సాధారణంగా కేరళలో నైరుతి రుతుపవనాల రాక 1 జూన్ ఉంటుంది. రాబోయే 24 గంటల్లో దక్షిణ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవుల్లోకి నైరుతి రుతుపవనాలు విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. థాయిలాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్లో మన దేశానికి చెందిన డబుల్స్ జంట సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి బ్యాంకాక్లో డబుల్స్ విభాగంలో సెమీఫైనల్స్కి చేరుకున్నారు. ఈ రోజు జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో వారు జపాన్కు చెందిన ప్రత్యర్థులను 21-12, 21-13 తేడాతో ఓడించారు. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్లో 2 సార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు జపాన్ ప్రత్యర్థి తీర్థులో ఓటమి పాలయ్యారు. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్లో లక్ష్యాసేన్ ఈ సాయంత్రం థాయిలాండ్కు చెందిన ప్రత్యర్థితో తలపడతారు. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నాయకత్వంతో చర్చలు ముగించి నెదర్లాండ్స్ బయలుదేరి వెళ్లారు. అత్యవసర పరిస్థితుల్లో రక్షణ సహాయానికి విదేశాలపై ఆధారపడలేమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఇంధనం పొదుపు చర్యల్లో భాగంగా సుప్రీంకోర్టు వర్చువల్ విచారణలతో సహా అనేక చర్యలను ప్రకటించింది. థాయిలాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ పోటీలో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి సెమీఫైనల్స్ చేరుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 7:15:46. కొద్ది క్షణాల్లో ఆరోగ్య జీవనం మూర్ఛ వ్యాధి నివారణ డాక్టర్ ఏ జగదీష్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీఎస్ రమేష్ సుంకసారి.
1: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
2: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
1: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
2: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.

0: శ్రోతలకు నమస్కారం.
1: డాక్టర్ కన్నపరెడ్డి జగదీష్ గారు మన స్టూడియోస్ కి వచ్చేసారు. నమస్కారం అండి డాక్టర్ గారు.
2: అందరికీ నమస్కారం.
1: ఈ మూర్ఛ వ్యాధి పట్ల ఏ రకమైన పరీక్షలు చేసి నిర్ధారించొచ్చంటారు?
2: ఈ ఎపిలెప్సీని ఎలా గుర్తించాలి, వీటి లక్షణాలు ఏంటి అంటే, చేతులు కాళ్ళు కొట్టుకోవడం, నాలుగు కొరుక్కోవడం, నోట్లోంచి నురగ రావడం, కొన్నిసార్లు బట్టల్లో మలమూత్రాలు విసర్జించడం, కళ్ళు పైకి తేలేయడం, ఇట్లాంటివి జరుగుతాయి అన్నమాట. ఇవి అత్యధికంగా కామన్ గా వచ్చే లక్షణాలు. వీటిని జనరలైజ్ టోనిక్ క్లోనిక్ సీజర్స్ అంటారు. ఇలా వస్తే అది మూర్ఛ అని చెప్పి సాధారణంగా ప్రజలందరూ ఈజీగా గుర్తించగలరు.
1: దీనికి కారణం ఏమై ఉంటుందండి?
2: మూర్ఛ ఎట్లా వస్తుందంటే, మన మెదడులో ఎప్పుడైనా సరే ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఒక భాగం నుంచి ఇంకో భాగానికి అంతరాయం లేకుండా అది ఏ భాగంలో వెళ్తుందో ఆ భాగాన్ని కంట్రోల్ చేసే మన అవయవాల్లో అది ఫిట్స్ లాగా వస్తుంది అనమాట. ఈ ఉదాహరణకి విజువల్ కార్టెక్స్ అంటే మన మెదడు వెనక భాగంలో ఉండేది, దాంట్లో ఫిట్స్ వచ్చినట్టయితే ఏమవుతుందంటే, ఫస్ట్ మొదలయ్యే ముందు ఆ పేషెంట్ మినుకు మినుకుమని మెరవడం గాని, లేకపోతే ఒక్కసారి చీకటి పడిపోవడం గాని, ఇట్లాంటివి కళ్ళ ముందుకు వస్తున్నట్టు కనిపించవచ్చు. తర్వాత చేతులు కాళ్ళు కొట్టుకోవడం లాంటివి జరగవచ్చు. ఇట్లా ఆక్సిపిటల్ కార్టెక్స్ ఆర్ విజువల్ కార్టెక్స్ కాకుండా కొన్నిసార్లు టెంపోరల్ కార్టెక్స్ నుంచి వస్తే కొన్ని రకాల శబ్దాలు వినిపించవచ్చు వాళ్ళకి మొదలయ్యేటప్పుడు. ఇంకొంతమందికి ఆల్ఫాక్టరీ ఆర్ లింబిక్ కార్టెక్స్ అంటారు అనమాట. అలాంటి వాటి నుంచి వస్తున్నప్పుడు ఏమవుతుందంటే తీవ్రమైన వాసనలు మొదలవ్వచ్చు, లేకపోతే ఒక సైడ్ చెయ్యి కాలు కొట్టుకోవడం ఏమంటారంటే ఫోకల్ సీజర్స్ అంటే అది మన మెదడ్ మొత్తానికి వ్యాపించలేదు, ఒక భాగంలో ఉంది అని దాని అర్థం. ఇంకొద్ది మందిలో ఏంటంటే టెంపోరల్ లోబ్ ఎపిలెప్సీ అంటారు. అలాంటి వాళ్ళలో ఏమవుతుందంటే ఫస్ట్ మొదలయ్యే ముందు భయం ఆందోళన లాంటివి మొదలైతే, ఆ తర్వాత వాళ్ళు ఒక్కసారి బ్లాంక్ అయిపోవడం, మూతిని చిమర్చడం, చేతిని ఆడించడం, అందరిలోనూ ఇట్లా చేతులు కాళ్ళు కొట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇవి కూడా మూర్ఛ వ్యాధి లక్షణాలే. ఎలా మొదలయ్యింది ఈ మూర్ఛ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఏ భాగంలో మొదలైందో తెలిస్తే మనం అవసరమైతే దాన్ని స్కాన్ చేసినప్పుడు అక్కడ మన మెదడులో ఏమైనా స్ట్రక్చరల్ కాజ్ ఏమైనా ఉందా, అంటే నిర్మాణ క్రమంలో కానీ లేకపోతే అక్కడ ఏమన్నా ఇబ్బంది ఏమన్నా ఉందా, కణితి కానీ లేకపోతే పురుగు కానీ లేకపోతే ఇంకేమైనా ఉందా అని మనం దాని మీద దృష్టి పెట్టవచ్చు. అట్లా ఉంటే దాన్ని తీసేయడం ద్వారా ఆ మూర్ఛని పూర్తిగా కంట్రోల్ చేయడానికి కూడా చాలా ఎక్కువ అవకాశం ఉంది.
1: వంశ పారంపర్యంగా అంటే కుటుంబంలో తాతల తండ్రుల్లో మూర్ఛ వ్యాధిగ్రస్తున్నట్టయితే వాళ్ళ పిల్లలకు వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా?
2: జన్యుపరమైన కారణాలు మూర్ఛకి కారణాలు ఉన్నాయి, కానీ అన్ని రకాల జన్యుపరమైన కారణాలు తాతల నుంచి తండ్రుల నుంచి పిల్లలకి రావు. ఈ వంశ పారంపర్యంగా ఉండే ఫిట్స్ ఏవైతే ఉన్నాయో 1% కంటే ఇంకా చాలా తక్కువే ఉంటాయి అని మనం గుర్తించాలి.
1: మీరు అన్నట్టు ఈ మూర్ఛ వ్యాధికి ప్రస్తుతం మనకు సమాజంలో ఉన్న ట్రీట్మెంట్ పద్ధతులు ఏమున్నాయి?
2: ట్రీట్మెంట్ పద్ధతులు అంటే ఫస్ట్ అంటే దేని వల్ల ఈ మూర్ఛ వ్యాధి వచ్చింది అన్నది ఒకటి గుర్తించాలన్నమాట. ఆ మూర్ఛ వ్యాధికి కారణాలు ఏంటి

0: అన్నది చూడాలి. ఒకటి, నేను ఇందాక చెప్పినట్టు మన మెదడులో స్ట్రక్చరల్ కాజెస్ ఏమైనా ఉన్నాయా, అంటే నిర్మాణ క్రమంలో ఏమన్నా మార్పులు లేదంటే ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయా. అలా ఉన్నప్పుడు కొన్ని రకాల వాటిల్లో శస్త్రచికిత్స చేసి చేయొచ్చు. అలా ఉండాల్సిన అవసరం అందరిలో లేదు. చాలా సార్లు ఏంటంటే కొన్ని జన్యుపరమైన కారణాలు ఉంటాయని చెప్పాను. కొన్ని ఈ జన్యుపరమైన కారణాలు ఉన్నప్పుడు వాటికి కానీ లేకపోతే కారణం లేకపోయినా సరే మందులతో మనం దాదాపు 90% మందిలో సరైన ఆహార నియమాలు, నిద్ర అలవాట్లు, ఆ తర్వాత మందులు తీసుకోవడం వల్ల ఈ మూర్ఛ వ్యాధిని మనం నియంత్రించడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంది.
1: ఆహార నియమాలు అన్నారు కాబట్టి ఈ మూర్ఛ వ్యాధి బారిన పడ్డ వాళ్ళు డాక్టర్ గారు ఇచ్చిన మందులు వేసుకుంటూ ఏ రకమైన ఆహార పద్ధతులు పాటించాలంటారు?
0: ఇప్పుడు స్పెసిఫిక్ గా మీరు ఆహార నియమాలు అన్నారు కాబట్టి నేను దీని గురించి చెప్తున్నాను. అక్రోసిస్టీ సర్కోసిస్ అనే ఒక పురుగు వల్ల కూడా మూర్ఛ వ్యాధి రావడానికి అవకాశం ఉందన్నమాట. మామూలుగా అయితే ఈ పురుగు మలమూత్రాల నుంచి నీళ్లలో కానీ లేకపోతే మట్టిలో కానీ కలిసినప్పుడు దాని ద్వారా, అంటే మనం తినే కాయగూరలు, ఆహార పదార్థాలు దాంతో కలుషితం అయినప్పుడు ఈ మలమూత్రాలు ఏదైతే విసర్జించారో ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళు వాటితో కలవడం వల్ల ఏమంటే అవి వాటిని మనం పరిశుభ్రంగా నీళ్లలో కడగకుండా వాటిని సరిగ్గా ఉడకబెట్టకుండా తినడం వల్ల అదేమవుతుందంటే మన పొట్టలో నుంచి అది రక్తంలోకి వెళ్ళి రక్తంలో నుంచి మెదడులోకి ఆ పురుగు వెళ్తుంది. అలా వెళ్లిన వాళ్ళలో ఫిట్స్ రావడానికి ఖచ్చితమైన అవకాశం ఉంది.
1: ఆహారం తినే కంటే ముందు పరిశుభ్రత ప్రాముఖ్యం అంటే
0: ఖచ్చితంగా. ఇదే కాకుండా ఈ ఫిట్స్ ఏవైతే ఉన్నాయో డ్రగ్ రెసిస్టెంట్ ఎపిలెప్సీ అంటారు. అంటే కొన్నిసార్లు మందులతో కంట్రోల్ కానప్పుడు కొన్ని ఆహార నియమాలు, కీటోజెనిక్ డైట్ అంటారనమాట, ఆ కీటోజెనిక్ డైట్ తో కూడా దాదాపు 60-70% మందిలో ఫిట్స్ కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంది. అది ఎలాంటి ఫిట్స్ కంట్రోల్ అవుతాయి ఏంటి అన్నది నిపుణులు అంటే
1: సంప్రదించి సరైన సలహా తీసుకోవాలి. డాక్టర్ గారు, మామూలుగా ఒక సగటు మనిషి ఫిట్స్ గురించి ఉండే అవగాహన ఏంటంటే ఆ ఫిట్స్ రాగానే మనిషి కింద పడి గిలగిల కొట్టుకుంటాడు, వెంటనే తాళాలు చేతిలో పెట్టండి, నోట్లో చెంచా పెట్టండి, బకెట్ లోంచి నీళ్ళు తెచ్చి మొహం మీద చల్లడం గాని ఇలాంటి పరిస్థితులు చేస్తారు, ఇవి ఎంతవరకు శాస్త్రీయం అంటారు?
0: మంచి ప్రశ్న అడిగారు. ఈ అవగాహన చాలా తక్కువగా ఉంది ప్రజల్లో. ఎప్పుడైనా ఎవరికైనా ఫిట్స్ వచ్చుంటే మనం ఒకవేళ వాళ్ళు రోడ్డు మీద కానీ ఎక్కడన్నా పడిపోతే మనము ముందు కంగారు పడకుండా కాలర్ది బటన్ ఏమన్నా పెట్టుంటే అది తీసి లూజ్ చేయడం వల్ల కొంచెం శ్వాస ఆడుతుంది. వెంటనే ఆయన్ని ఎడం పక్కకి పడుకోబెడితే ఏమవుతుందంటే వచ్చే సెక్రీషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మన ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి నెమ్ము కలగకుండా ఉంటాయి, ఆస్పిరేషన్ జరగకుండా. కరెక్ట్. ఇంకోటి ఏంటంటే ఈ ఇలా చేస్తున్న క్రమంలో ఈ పరిగెట్టుకుని వెళ్లి స్పూను లేకపోతే తాళం గుత్తో తెచ్చుకొని వచ్చే లోపల ఈ టైంలో వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళ పక్కన ఏమన్నా వస్తువులు ఏమన్నా ఉంటే షార్ప్స్ కానీ లేకపోతే అవి దూరంగా జరిపి ఆ తర్వాత ఇంకొక వ్యక్తి ఎవరన్నా ఉంటే వాళ్ళని వీడియో రికార్డింగ్ చేయమంటే అది ఏ రకమైన ఫిట్స్, ఫిట్స్ లో చాలా రకాలు ఉంటాయి. ఇందాక చెప్పిన ఇప్పుడు కాళ్ళు చేతులు కొట్టుకోవడం జనరలైజ్ సీజర్స్, ఒకవైపు వస్తే అవి ఫోకల్ సీజర్స్ అంటారు. ఇంకా వేరే యాబ్సెన్స్ అని రకరకాల ఫిట్స్ కూడా ఉన్నాయి. అవి ఏ రకమైన ఫిట్స్ అన్నది తెలియడానికి అవకాశం ఉంటుంది. సో ఈ తాళం గుత్తి పట్టుకోవడం వల్ల ఏమీ ఉపయోగం అయితే లేదు. దానివల్ల అంటే విలువైన టైం వేస్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఈ ఫిట్స్ ఉండే డ్యూరేషన్ యూజువల్గా 2 నిమిషాలే కాబట్టి ఆ టైంలో మనం ఒకవేళ డాక్టర్ ఇచ్చిన మందు ఏమైనా ఉంటే ముక్కుల్లో ఆ స్ప్రే కొడితే అప్పటికప్పుడు అది నియంత్రించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది.
1: డాక్టర్ గారు, పుట్టిన శిశువు నుంచి పూర్తి పండు ముసలి వాళ్ళ వరకు ఏ వయసులో ఎవరికైనా ఎప్పుడైనా ఈ ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది అని అన్నారు. చిన్నపిల్లలు స్కూల్లోకి వెళ్ళినప్పుడు ఫిట్స్ వచ్చినప్పుడు వాళ్ళ అభివృద్ధి పైన, వాళ్ళ ఎడ్యుకేషన్ పైన ఏ రకంగా ప్రభావం ఉంటుందంటారు? వాళ్ళని ఏ రకంగా ట్రీట్మెంట్ తీసుకోవాలంటారు?
0: పిల్లల్లో రకరకాల ఫిట్స్ రావచ్చు. ఒకటి అంటే వాళ్ళ వయసుని బట్టి 6 నెలల నుంచి 6 సంవత్సరాల వరకు జ్వరం వచ్చినప్పుడు ఫిట్స్ రావచ్చు. దాన్ని ఫెబ్రైల్ సీజర్స్ అంటారు. అవేంటంటే
1: హై ఫీవర్ వచ్చినప్పుడు
0: ఫిట్స్ వస్తుంది. అలాంటివి యూజువల్ గా టిపికల్ ఫెబ్రైల్ సీజర్స్ అంటే పీక్ ఆఫ్ ద ఫీవర్ ఉన్నప్పుడు ఫిట్స్ రావడం అన్నమాట. మనం జ్వరం రాకుండా తీసుకునే జాగ్రత్తలు, ఒకటి మందులు వేసుకోవడం, ఇంకోటి తడిగుడ్డ పెట్టడం, 3 రోజుల పాటు ఒక టాబ్లెట్ ఇలాంటి ఫెబ్రైల్ సీజర్స్ ఉన్న పిల్లల్లో వాడితే సరిపోతుంది.
1: మీరు ఇంతకుముందు అబ్సెంట్ సీజర్స్ అన్నారు, అది ఎలా ఉంటుందండి?
0: అబ్సెన్స్ అంటే దాన్ని గుర్తించడం కొద్దిగా కష్టం. ఇది 5 నుంచి 15 సంవత్సరాలు ఉండే పిల్లల్లో చాలా కామన్ గా చూస్తాం. కామన్ గా ఎట్లా ఐడెంటిఫై చేస్తారంటే యూజువల్ గా స్కూల్లో టీచర్ అంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ తగ్గిపోయినప్పుడు టీచర్ చెప్తారు ఏమనంటే ఈ బాబు గాని పాప గాని ఈ మధ్య చాలా అశ్రద్ధగా ఉంటున్నారు క్లాస్ లో అని చెప్తారు. ఆ వాటి లక్షణాలు ఎలా ఉంటుందంటే కూర్చున్నప్పుడు గాని నుంచున్నప్పుడు గాని వాళ్ళు అదే పొజిషన్ లో

0: బ్లాంక్ అయిపోతారు. అలా ఎంతసేపు ఉంటుంది, 30 సెకండ్ల నుంచి 1 నిమిషం లోపలే ఉంటుంది. ఏ పని చేస్తున్నా ఆ పని అక్కడ ఆపేస్తారు. కింద పడిపోవడం కానీ, లేకపోతే కాళ్ళు చేతులు ఆడించుకోవడం కానీ, లేకపోతే ఇందాక చెప్పిన లక్షణాలు ఏమీ ఉండవు. ఆ తర్వాత 30 సెకండ్లు 1 నిమిషం అయిన తర్వాత మళ్ళీ ఎక్కడైతే ఏ పని ఆపామో మళ్ళీ అక్కడి నుంచి మొదలు పెడతారు. సో ఈ లక్షణాల ద్వారా పేరెంట్స్ కంటే టీచర్సే ఎక్కువ ఐడెంటిఫై చేసి సరైన న్యూరాలజిస్ట్ దగ్గరికి తీసుకొని వెళ్తే వాళ్ళని ట్రీట్ చేయడం వల్ల దే విల్ బి బ్యాక్ టు నార్మల్.
1: అంటే వాళ్ళ దైనందిన జీవితము సజావుగా సాగడానికి ముందే గుర్తించి సరైన వైద్యుడి దగ్గర తీసుకెళ్లి సరైన చికిత్సా విధానం అవలంబించినట్లయితే వాళ్ళ తోటి పిల్లలతో సమానంగా పెరిగి వాళ్ళు కూడా జీవితంలో మంచి స్థాయికి ఎదగడానికి అవకాశం ఉంటుంది. సో కుటుంబ బాధ్యత ఈ రకమైన పేషెంట్స్ పట్ల ఎలా ఉండాలంటారు?
0: చాలా ముఖ్యమైనది. మనం ఎవరికన్నా ఫిట్స్ వచ్చినప్పుడు వాళ్ళని వెలివేసినట్టు కాకుండా వాళ్ళని కూడా మనతో పాటు కలుపుకొని వెళ్ళాలి. వాళ్ళని వివక్షతో చూడకూడదు, ఎందుకంటే వాళ్ళు మనతోటి వాళ్ళే, వాళ్ళ నుంచి మనకి వ్యాధి ఏమీ రాదు. కొన్నిసార్లు ఫిట్స్ వచ్చినప్పుడు ఏంటంటే స్కూల్లో టీచర్స్ కానీ లేదంటే ప్రిన్సిపల్ కానీ ఫిట్స్ వస్తున్నాయి తీసుకొని రావద్దు అని చెప్తారు. అది సరైనది కాదు. వాళ్ళు సరైన మందులు తీసుకొని ఫిట్స్ ని కంట్రోల్లో ఉంచుకొని వాళ్ళని కూడా మిగతా పిల్లలతో కానీ లేదంటే కొలీగ్స్ తో కానీ కలవనివ్వాలి. చెప్పిన మందులు ఏవైతే ఉన్నాయో ఆ టైంకి కరెక్ట్ గా ఒక్క మాత్ర కూడా మిస్ అవ్వకుండా వేసుకోవాలి. ఒక్క మాత్ర మిస్ అయినా సరే కొద్ది మందిలో తిరిగి రావడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంది.
1: డాక్టర్ గారు, మీరు ఒక మాట అన్నారు, మెదడు నుంచి ఈ ఫిట్స్ దాని ప్రభావం మొదలవుతుంది అన్నారు కదా. ప్రస్తుతం ఉండే బిజీ లైఫ్ షెడ్యూల్లో ప్రతి ఒక్కరు ఆల్మోస్ట్ యాంగ్జైటీకి, టెన్షన్కి, ప్రెషర్కి లోనవుతున్నారు. వర్క్ ప్రెషర్లో కూడా టార్గెట్స్ అని, ఛాలెంజెస్ అని ఇవన్నీ పెడుతున్నారు. మానసికంగా జరిగే ఒత్తిడికి ఈ ఫిట్స్కి సంబంధం ఉందంటారు?
0: మానసిక ఒత్తిడి వల్ల మన మెదడులో కెమికల్ చేంజెస్ అనేవి జరుగుతాయి, స్ట్రెస్ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. వాటి వల్ల డైరెక్ట్ గా ఫిట్స్ రాకపోవచ్చు, కానీ వేరే వాటి మీద ప్రభావం ఉండొచ్చు. వీటిని మానసిక ఒత్తిడి వల్ల కొంతమందికి ఫిట్స్ లాగా వచ్చినప్పుడు వాటిని ట్రూ సీజర్స్ అంటారు అన్నమాట, వాటిని సైకోజెనిక్ సీజర్స్ అంటారు. సో అలాంటి వాళ్ళని కూడా గుర్తించాలి, ఎందుకంటే అలాంటి వాళ్ళకి ఫిట్స్ మందుల కంటే వాళ్ళకి కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సరైన కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ స్ట్రెస్ ఏదైతే ఉందో దానికి తగ్గ చికిత్స అందిస్తే అప్పుడు వాళ్ళు కూడా మిగతా వాళ్ళతో పాటు సమానంగా
1: ఏ పరిస్థితులకి వాళ్ళు ఎక్స్పోజ్ అవుతే వాళ్ళకు ఆ ట్రిగర్ అయిపోయి వాళ్ళు యాంగ్జైటీ గానీ ప్రెషర్ గానీ, మీరు అన్నట్టు ఆ కెమికల్ ఇంబ్యాలెన్స్ జరిగి ఫిట్స్ రావడానికి అవకాశం ఉంటుందో ఆ పరిస్థితుల నుంచి దూరంగా పెట్టడము, లేదంటే అలాంటి పరిస్థితులకి రెసిస్టెంట్ గా వాళ్ళని కౌన్సిల్ చేసి వాళ్ళ పట్ల ఆ మనోధైర్యాన్ని నింపడం చాలా అవసరం అంటారు.
0: కరెక్ట్, మనోధైర్యాన్ని నింపి వాళ్ళు చెప్పాల్సిన అవసరం.
1: సో ఈ ఫిట్స్ న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళడము, అలాగే మీరు అన్నట్టుగా మానసికంగా కారణాలు ఉండి దానివల్ల మీరు అన్నట్టు సీజర్స్ రావడం జరిగితే, ఈ హోలిస్టిక్ అప్రోచ్ కింద ఒక న్యూరాలజిస్ట్, సైకియాట్రిస్ట్ ఇద్దరు కలిసి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుందా?
0: సైకోజెనిక్ సీజర్స్ లాంటివి ఉన్నప్పుడు పేషెంట్ పక్కన ఉన్నవారు వాళ్ళు ఇచ్చే లక్షణాలను బట్టి, హిస్టరీని బట్టి మనం దాన్ని తేలిగ్గా గుర్తించవచ్చు. దాన్ని గుర్తించడం ద్వారా దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ సైకియాట్రిస్ట్ సహాయంతో, న్యూరాలజిస్ట్ సహాయంతో ఇవ్వడం.
1: చాలా మంది మీరు ఇంతకుముందు అన్నట్టు జ్వరానికి ఒక కారణం అని చెప్పకుండా పలు రకాల కారణాలు ఉన్నట్టుగా దీనికి కూడా ఉన్నాయన్నారు. జ్వరానికి 4 రోజులు మందులు వేసుకున్న తర్వాత మామూలుగా జీవిస్తుంటారు, కానీ ఈ మూర్ఛ రోగానికి కూడా అలాగే నాకు బాగుంది కదా నాకెందుకు అనే నిర్లక్ష్యం గమనిస్తుంటాం. అలా చేయడం వల్ల ఏ రకమైన పరిణామాలు వస్తాయంటారు?
0: కొన్ని రకాల ఫిట్స్ కి కొంత, అంటే 3 నెలలు వాడితే మందులు సరిపోతుంది. ఇందాక నేను చెప్పిన ఫిబ్రైల్ సీజర్స్ కి అయితే 1-3 రోజుల పాటు వాడితే సరిపోతుంది. ఇప్పుడు కొన్ని రకాల ఫిట్స్ లో దీర్ఘకాలికంగా 2 సంవత్సరాల పాటు మందులు వాడాల్సి ఉంటుంది. ఆ మందుల్ని మనం అశ్రద్ధ చేయకుండా సరైన టైంకి తీసుకోవాలి. మందులు వాడుతున్నప్పుడు కొన్ని రకాల ఫిట్స్ మందుల వల్ల కొంచెం బరువు కూడా పెరగడానికి అవకాశం ఉంది. ఇంకా ఏ కారణం వల్ల బరువు పెరిగినా సరే మన బరువుకి తగ్గట్టుగా మనం ఆ మెడిసిన్ ని, ఆ డోస్ ఏదైతే ఉందో అడ్జస్ట్ చేసుకుని తీసుకోవాలి. మన బరువు పెరిగినప్పుడు దానికి తగ్గ డోస్ తీసుకోకపోతే కూడా మళ్ళీ ఫిట్స్ వచ్చే అవకాశం ఉంది.
1: ఏదైతే వైద్యుడు సూచించిన మందు అతని బరువును అనుసరించి ఉంటుంది అన్నమాట.
0: కరెక్ట్.
1: అతను మందుల కారణంగా కాకుండా తన నిత్య జీవన శైలిలో మార్పుల వల్ల కూడా ఒబీజ్ అయిపోయి విపరీతంగా బరువు పెరిగిపోతే దీని డోస్ కూడా పెంచాల్సి ఉంటుంది.
0: కరెక్ట్.
1: అంటే దీన్ని బట్టి ఖచ్చితంగా ఈ వ్యాధి బారిన పడ్డ వాళ్ళు పీరియాడికల్ గా నియమానుసారంగా వైద్యుడి సంప్రదింపులో వైద్యాన్ని కొనసాగించడం చాలా ఉత్తమం అంటారు.
0: ఇంకోటి నిద్ర కూడా చాలా ఇంపార్టెంట్. చాలా రకాల ఫిట్స్ నిద్ర తక్కువ అవ్వడం వల్ల అవి స్టిమ్యులేట్ అవుతాయి అన్నమాట, ట్రిగ్గర్ అవుతుంది. తక్కువసేపు నిద్రపోవడం, అసలు నిద్ర లేకపోవడం వల్ల నెక్స్ట్ డే మార్నింగ్ ఫిట్స్ రావడానికి అవకాశం ఉంది. ఇంకొన్ని రకాల ఫిట్స్ ఫ్లాషింగ్ లైట్స్ వల్ల కూడా రావడానికి అవకాశం ఉంది. సో అవి ఎవరిలో వస్తాయి అన్నది కరెక్ట్ గా గుర్తించి వాళ్ళని

0: వాటికి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉంటే మంచిది. ఆల్కహాల్ లాంటివి కూడా ఖచ్చితంగా అవాయిడ్ చేసి తీరాల్సింది.
1: మద్యాన్ని కూడా దూరంగా ఉంచడం మంచిది.
0: కరెక్ట్.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారండి మా స్టూడియోస్కి వచ్చేసి. ధన్యవాదాలండి డాక్టర్ గారు.
0: థ్యాంక్ యూ.

0: మీరింతవరకు ఆరోగ్య జీవనం మూర్ఛ వ్యాధి నివారణ డాక్టర్ ఏ జగదీష్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.
1: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश.
2: अल्टीमेट गोल एग्जाम के नंबर नहीं हो सकता है. अल्टीमेट गोल संपूर्ण जीवन के विकास का होना चाहिए.
1: NCPCR आयोजित कर रहा है परीक्षा पर्व, जिसके लाइव सेशन के दौरान आप परीक्षा से संबंधित प्रश्न एक्सपर्ट से पूछ सकते हैं, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे. अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:32. ఆల్ టైమ్ హిట్స్ కార్యక్రమానికి పునఃస్వాగతం. ఇప్పుడు వినబోతున్న పాట ముత్తు చిత్రంలోనిది. మనో సుజాత గానం చేశారు ఈ పాటని. భువనచంద్ర గీతానికి ఏఆర్ రెహమాన్ సంగీతం.

0: హరిహరన్ చిత్ర పాడిన పాట విన్నారు. సిరివెన్నెల గీతానికి సందీప్ చౌత సంగీతం. చిత్రం నిన్నే పెళ్ళాడత.
1: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
2: ఉదయతార.
1: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
2: ఈ అభ్యుదయతార.
1: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
2: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
3: మీట్ ద స్టార్
2: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
1: ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై.
3: మీట్ ద స్టార్.
0: ఇది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ లో సమయం 7:44. ఆల్ టైమ్ హిట్స్ వింటున్నారు. ఇప్పుడు వినబోతున్నటువంటి పాట ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర గానం చేసిన పాట సిరివెన్నెల గీతానికి ఎంఎం కీరవాణి సంగీతం. పవిత్ర బంధం.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: ఆల్ టైమ్ హిట్స్ లో ఇప్పుడు వినబోతున్నటువంటి పాట మెరుపు కలలు చిత్రం నుండి హరిహరన్ సాధనా సర్గం గానం చేశారు. వేటూరి గీతానికి ఏఆర్ రెహమాన్ సంగీతం.

0: మీరింతవరకు ఆల్ టైమ్ హిట్స్ విన్నారు.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత.

0: అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: వార్తా ముఖ్యాంశాలు వింటారు.
3: నమస్కారం, ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హోర్ముజ్ జలసంధి ద్వారా సురక్షితమైన రవాణా ప్రాంతీయ స్థిరత్వానికి, భౌగోళిక ఇంధన ఆహార భద్రత కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 5 దేశాల పర్యటన భాగంగా ఈరోజు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నాయకత్వంతో చర్చలు ముగించి ఆయన నెదర్లాండ్స్ బయలుదేరి వెళ్లారు. అత్యవసర పరిస్థితులు రక్షణ సహాయానికి విదేశాలపై ఆధారపడలేమని, జాతీయ భద్రత ఆత్మనిర్భర్తపై ఆధారపడిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఇంధనం పొదుపు చర్యల్లో భాగంగా సుప్రీంకోర్టు వర్చువల్ విచారణతో సహా పలు చర్యలు ప్రకటించింది. రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఈరోజు న్యూఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, మన్సుఖ్ మాండవ్యతో వేర్వేరుగా సమావేశమయ్యారు. హైదరాబాద్లోని ప్రభుత్వ వైద్యశాలల్లో మౌలిక వసతులు మెరుగుపరిచేందుకు నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాష్టంలో పారిశ్రామిక ప్రగతి కోసం ఔటర్ రింగ్ రోడ్ ఇరుపక్కల ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి శ్రీధర్బాబు చెప్పారు. ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల మంజూరు నిరంతరం కొనసాగించే ప్రక్రియగా చేపట్టిందని రెవెన్యూ గృహ నిర్మాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈరోజు ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాలకు చెందిన ఇన్ఛార్జ్ మంత్రులు, జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, హౌసింగ్, రెవెన్యూ, ఫారెస్ట్ హౌసింగ్ డిపార్ట్మెంట్ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. రాష్ట ప్రభుత్వ ఉద్యోగుల జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ ఈరోజు సచివాలయంలో రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధ్యక్షతన జరిగింది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన వివిధ సమస్యలను ఉద్యోగ సంఘాల నాయకులు ఈ సమావేశంలో ప్రస్తావించారు. కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఆశీష్ కుమార్ భూటానీ రాష్ట ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావుతో కలిసి సచివాలయంలో ఈరోజు రాష్ట సహకార అభివృద్ది కమిటీ సమావేశం నిర్వహించారు. భారత ఫార్మా రంగం గత కొన్నేళ్లుగా గణనీయ స్థాయిలో విస్తరిస్తోందని ఫారిన్ ట్రేడ్ హైదరాబాద్ ప్రాంతీయ జాయింట్ డైరెక్టర్ జనరల్ అక్షయ్ చెప్పనున్నారు. ఉమ్మడి రాష్టంలో నమోదై ఆంధ్రప్రదేశ్ రాష్ట మానవ హక్కుల కమిషన్కు సంబంధించిన 9378 కేసులను తెలంగాణ మానవ హక్కుల కమిషన్ కార్యాలయంలోనే ఇంకా ఉన్నాయని, ఆ ఫైళ్లను ఏపీఎస్హెచ్ఆర్సీకి బదిలీ చేస్తూ కేసుల వివరాలను టీజీహెచ్ఆర్సీ వెబ్సైట్లో ఉంచినట్లు కార్యాలయం అధికారులు తెలియజేశారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. రేపు 7:05 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 8:03.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
0: కొద్ది క్షణాల్లో మీట్ ద స్టార్. ఈనాటి మీట్ ద స్టార్ కార్యక్రమంలో సోషల్ సైంటిస్ట్ శ్రీ డబ్ల్యూజీ ప్రసన్న కుమార్ గారితో శ్రీ ఎస్ రమేష్ సుంకసారి సంభాషణ ప్రసారమవుతుంది.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: ఈనాటి మీట్ ద స్టార్ కార్యక్రమంలో ప్రముఖ పర్యావరణ శాస్త్రవేత్త, సోషల్ సైంటిస్ట్ ఉండవల్లి గాయత్రి ప్రసన్న కుమార్ గారు మన స్టూడియోస్కి రావడం జరిగింది. నమస్కారం అండి ప్రసన్న కుమార్ గారు.
2: నమస్కారం అండి.

0: మీరు చాలా కాలం ఈ ప్రకృతి పరిరక్షణ కోసం, నేచర్ పట్ల విధ్వంసం జరగకూడదని చాలా కాలం మీరు ప్రయత్నం చేశారు, చాలా విధాలుగా పోరాడారు, ఎన్నో సూచనలు సలహాలు కూడా ప్రభుత్వానికి కూడా ఇవ్వడం జరిగింది. ప్రకృతి పట్ల మీకు గల ప్రేమ, ఈ పర్యావరణ పరిరక్షణ పట్ల మీరు తీసుకున్న ఈ చర్యలకి ఏ కారణం చేత మీరు ఈ అంశం వైపు మీరు ఆకర్షితులయ్యారు? ఏదైనా ఇన్సిడెంట్ మిమ్మల్ని ఈ ప్రకృతి పర్యావరణ పరిరక్షణ కోసం ప్రేరేపించిందంటారు?
1: చిన్నప్పటి నుంచి నాకు చెట్లన్నా పిట్టలన్నా నీళ్ళన్నా చాలా ఇష్టం. చిన్నప్పుడు నేను మహబూబ్ నగర్లో నా చిన్నతనం, నా చదువు చిన్నప్పుడు పాఠశాలలో చదువు కూడా అక్కడ జరిగింది. అయితే సర్కస్ ఏనుగులు వచ్చేవి ఇంటి ముందుకి, అవి వచ్చినప్పుడు ఇంట్లో నానబెట్టిన శనగలు వాటికి ఇచ్చేవాళ్ళం, అవి చాలా ఇష్టంగా తినేవి. తర్వాత ఏనుగు తన మీద ఎక్కించుకుని ఆ చెరువు దగ్గరికి స్నానం చేయడానికి ఏనుగుల్ని తీసుకెళ్ళారు. ఆ ఏనుగు మావటితో పాటు నేను కూడా పైన కూర్చునేవాడిని చాలా చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడే, 8 ఏళ్ళ వయసులో. అప్పుడు ఏనుగు నీళ్లలోకి వెళ్ళి తొండంతో నీళ్లు తీసుకుని తన మీద నీళ్లు చల్లుకునేటట్టుగా ఆ ఏనుగు తొండం నీళ్ల స్నానాన్ని కూడా నేను చూశాను. అట్లా జంతువులు చెరువులు వీటి కనెక్ట్ ఏర్పడింది. దాంతోపాటు ఇంటి దగ్గర అద్దం కింద మా చిన్న నీళ్ల తొట్టి ఉండేది. ఆ నీళ్ల తొట్టిలోకి వెళ్ళి నీళ్ల తొట్టి పైన ఒకసారి స్నానం చేసినట్టు చేసి ఆ అద్దంలోకి మొహం చూసుకుంటూ అద్దంతో యుద్ధం చేసే పిట్టల్ని చూశాను. సో ఇట్లాంటివి చిన్న చిన్న ఇన్సిడెంట్సే కానీ నాకు చాలా ఇష్టంగా ఉండేది ఆ పిట్టల్ని అట్లా అబ్జర్వ్ చేయడం.
0: సో అలాంటి ఒకటి రెండు ఇన్సిడెంట్స్ వల్ల ఖచ్చితంగా మీకు ఇన్బిల్ట్ ప్రకృతి పట్ల ఆకర్షణ ఉండింది,
1: అవును,
0: ఆరాధన కూడా ఉండింది.
1: అవును, అట్లాగే ఇంటి దగ్గర ఒక మర్రి చెట్టు ఉండేది, ఆ మర్రి చెట్టు అంటే కూడా మాకు చాలా ఇష్టం. మర్రి చెట్టు చుట్టూ ముట్టించుకునే ఆట ఆడేవాళ్ళం. అట్లా ప్రకృతితోటి ఉండడం అనేది అలవాటు. ఇంకోటి సాయంత్రం పూట ఇంటి మీద ఎక్కినప్పుడు, మిద్దె మీద ఎక్కినప్పుడు ఆ కొంగలు బారులు బారులుగా వెళ్ళడం, అది కూడా చాలా ఇష్టంగా ఉంది. ఇప్పటికీ నాకు ఇష్టమే సాయంత్రం అయినప్పుడు పక్షుల్ని పైనుంచి అబ్జర్వ్ చేయడం, అవి ఇంటికి వెళ్తున్నాయి అనేది, బడిపిల్లలు ఇంటికి వెళ్తున్నట్టుగా అవి కూడా ఇంటికి వెళ్తాయి ప్రతిరోజు, అది చూడడం కూడా చాలా ఇష్టం.
0: మీ బాల్యంలో ఉన్న ఇన్సిడెంట్స్ చెప్పారు ప్రసన్న కుమార్ గారు, మీ బాల్యము విద్యాభ్యాసము ఎక్కడ జరిగింది?
1: నేను చిన్నప్పుడు 8వ తరగతి వరకు మహబూబ్ నగర్లో చదువుకున్నా. నాన్నగారు ఉండవల్లి రాధాకృష్ణన్ గారు, అక్కడ స్కూల్లో హెడ్ మాస్టర్గా ఉండేవారు, డిఫరెంట్ స్కూల్స్లో ఉండేవారు. అమ్మగారు ఉండవల్లి సుదక్షిణాదేవి, అమ్మ టీచర్గా ఉండేవారు. అయితే అమ్మ నాన్నగారు ఇద్దరికి కూడా ఆల్ ఇండియా రేడియోతోటి అనుబంధం ఉంది. అమ్మ హైదరాబాద్ ఆల్ ఇండియా రేడియోలో కూడా కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసేవారు. ఇద్దరు టీచర్స్ అవడంతో కొంచెం చిన్నప్పటి నుంచే ఆ టీచర్స్ అట్మాస్ఫియర్ ఇంట్లో ఉండేది. నేను కడుపులో ఉన్నప్పుడే అమ్మ బీఎడ్ చేసింది కాబట్టి టీచింగ్ కూడా కొంతవరకు నాకు అబ్బింది. నేను బీఎడ్ చేయకపోయినా నేను ఎడ్యుకేషన్లో పిహెచ్డి చేశాను. తర్వాత 9వ తరగతి నుంచి నేను హైదరాబాద్కి వచ్చేసాను. అయితే అక్కడ మహబూబ్ నగర్ చాలా అందరికీ ప్రసిద్ధి చెందిన ప్లేస్ ఏంటంటే మహబూబ్ నగర్లో పిల్లల మర్రి. ఆ మర్రి చెట్టు కింద ఆడుకోవడం, ఏదైనా పిక్నిక్ అంటే పిల్లల మర్రికి వెళ్ళడం, ఇప్పటికైనా ఒకసారి మహబూబ్ నగర్ వెళ్తే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి రావాలనిపిస్తుంది, వెళ్ళి వస్తూ ఉంటాం కూడా. అక్కడ కొత్త చెరువు అని చెరువు ఉండేది, ఆ చెరువులోంచి చెరువు కార్నర్ అంటే అంచులోంచి మట్టి తీసుకొచ్చి మేము వినాయక విగ్రహాలు తయారు చేసుకునేవాళ్ళం. అట్లాగే కలెక్టర్ ఆఫీస్ ప్రాంగణంలో రకరకాల పూల చెట్లు ఉండేవి, అక్కడి నుంచి పూలు కోసుకుని వచ్చి పండగలకి దేవుడికి పెట్టుకోవడం ఇవన్నీ చేసేవాళ్ళం. మా బామ్మ ఆవు పాట పాడేది, ఆ పాట వింటూ బామ్మ ఆవు పాట పాడు అని చెప్పి ఆవు పిల్లలు దూడతోటి వెళ్ళడం, ఆ పులి కథ అంతా ఒక ఆవు పాటగా మా బామ్మ వినిపించేవారు. అట్లా ఏ ఆవుని చూసినా నాకు మళ్ళీ మా బామ్మ పాట గుర్తుకొస్తుంది, మా ఆ ఆవు దూడ ఆ కథ అంతా గుర్తుకొస్తుంది.
0: ప్రసన్న కుమార్ గారు, హైదరాబాద్కి మీ ఎడ్యుకేషన్ షిఫ్ట్ అయిన తర్వాత పర్యావరణ పరిరక్షణ వైపు అడుగులు వేయడానికి ఏ రకంగా మీ విద్యాభ్యాసం మీకు సహకరించింది, ఉపకరించింది, ప్రేరణగా మారింది?
1: నాన్నగారికి మాత్రమే ట్రాన్స్ఫర్ అయ్యి నాన్నగారు వచ్చారు, అమ్మకి ట్రాన్స్ఫర్ కాలేదు. సో ఆదివారాలు నేను ఖాళీగా ఉండేవాడిని, సెకండ్ సాటర్డే ఆదివారాలు అంతా పండుగలు. అప్పుడు కూడా కొన్ని పండుగలు, చిన్న పండుగలకి సెలవు ఉన్నా కూడా ఇంట్లో ఎవరు ఉండేవారు కాదు. అట్లాంటి

సమయంలో నేను గండిపేటకు వెళ్ళేవాడిని. గండిపేటలో చెరువుకి ఇటువైపు కాకుండా కట్టకి అటువైపున ఎవరు లేని ప్రదేశంలాగా ఉండేది. అప్పుడు అక్కడ కూర్చుని ఆ నీళ్ళని చూడడం, అక్కడ ఉండే చిన్న చిన్న చేపలు వాటిని చూడడం, ఆ కొండలు, అక్కడ చిన్న రాళ్ళు ఉంటాయి బండరాళ్ళు, ఆ బండరాళ్ళు అది చూడడం, ఇది నాకు కొంచెం ఇష్టంగా ఉండేది. అంటే ఒంటరిగా అయినా సరే ప్రకృతితోటి సమయాన్ని గడపడం అనేది ఇష్టంగా ఉండేది. అయితే తర్వాత నేను బ్యాచిలర్ ఆఫ్ సోషల్ వర్క్లో బీఎస్డబ్ల్యూ

0: కాలుష్యం అనేది ఒకటి ఒక సబ్జెక్టు. దానివల్ల చాలా మంది జీవనోపాధి కోల్పోతున్నారు, జీవనాధారాలు కోల్పోతున్నారు. అది చుట్టూ ఉండే పశువులు పక్షులు వాటికి కూడా పెద్ద ముప్పుగా మారుతోంది. ఇవన్నీ 1982, 1983, 1984 ఆ రోజుల్లో మైండ్లో కొంతవరకు కూర్చున్నాయి. అయితే 87, 89 నేను యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో సోషియాలజీ చదివాను. అక్కడ మాకు ప్రొఫెసర్ అరోరా గారు అని ఉండేవారు. ప్రొఫెసర్ అరోరా గారు ఎకాలజీలో ఎక్స్పర్ట్. అట్లాగే సైన్స్ టెక్నాలజీ సొసైటీ అని ఒక కోర్సు ఉండేది. సో ఆ ఎకాలజీ సైన్స్ టెక్నాలజీ ఆ సబ్జెక్ట్ని చదువుతూ ఆ సబ్జెక్ట్ని ఆయన చదివే సబ్జెక్ట్గా కాకుండా చూపించే సబ్జెక్ట్గా, చుట్టూ ఉండే విషయాల నుంచి అనుకరించి అర్థం చేసుకునే సబ్జెక్ట్గా ఆయన మాకు చెప్పేవారు. అట్లా చెప్తున్నప్పుడే ఫ్యూచర్ షాక్, ఆల్విన్ టాఫ్లర్ది థర్డ్ వేవ్, అట్లాగే షూమాకర్ది స్మాల్ ఇస్ బ్యూటిఫుల్, ఇలాంటి పుస్తకాలు చదివాం. సో కొంచెం పర్యావరణ తత్వం అది అలవాటు పడింది. వన్ స్ట్రా రెవల్యూషన్ అనే పుస్తకం ఫుకువోకా అది చూసాం, చదివాం. అట్లాగే డిడిఎస్ వాళ్ళ జహీరాబాద్లో ఉండే సొసైటీకి ఫీల్డ్ ట్రిప్లో వెళ్ళాం. అప్పుడు పివి సతీష్ గారని ఆల్ ఇండియా రేడియోలో ఉండేవారు, వారు తర్వాత డిడిఎస్కి వెళ్ళారు. అట్లా వీళ్ళ పెద్దవాళ్ళు ఆ సబ్జెక్ట్లో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, వాళ్ళ మాటలు వినడం, ఫీల్డ్ ఎక్స్పీరియన్సెస్, ఇవి నా మీద ఇంప్రెషన్ ఫామ్ చేశాయి. తర్వాత నేను అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో ఒక ప్రాజెక్ట్లో పార్టిసిపేట్ చేశాను. ఆ ప్రాజెక్ట్లో టెక్నాలజీ మిషన్స్ ఇన్ గవర్నెన్స్ అనే ప్రాజెక్ట్, దాంట్లో నేను ప్రాజెక్ట్ అసోసియేట్గా ఉన్నాను. దాంట్లో భాగంగా వాటర్ కన్జర్వేషన్, వాటర్ నేషనల్ వాటర్ మిషన్ ఉండింది. ఆ నేషనల్ వాటర్ మిషన్ మీద కూడా స్టడీ చేశాం. అప్పుడే ఆయిల్ సీడ్స్ టెక్నాలజీ మిషన్, నేషనల్ వాటర్ మిషన్, లిటరసీ మిషన్, మిల్క్ వైట్ రెవల్యూషన్, ఫ్లడ్ ఆపరేషన్ 2, ఆపరేషన్ ఫ్లడ్ 2, దాని మీద టెలికమ్యూనికేషన్స్ మిషన్, ఇట్లా డిఫరెంట్ మిషన్స్ మీద స్టడీ చేశాం. దాంట్లో భాగంగా మనకి ఆయిల్ సీడ్స్ నూనె గింజల ఉత్పత్తి తక్కువ ఉండడం, మనం వేరే దేశాల మీద ఆధారపడడం, మన అగ్రికల్చర్ సిస్టమ్స్ మీద దాని ఇంపాక్ట్, అది కొంచెం స్టడీ చేశాం. అట్లా ఎక్స్పర్ట్స్ తోటి కలవడం, సో లీడర్స్, టెక్నాలజీ మిషన్ లీడర్స్ని కలవడం తోటి, ఒక మిషన్ ఓరియంటేషన్ తోటి పనిచేయడం, ప్రభుత్వంలో ఉండి ఎక్కువ మందిని కలుపుకొని పోవడం. ట్రెస్సీ మిషన్లో భాగంగా ఎంపీ పరమేశ్వరన్ గారిని ఇంట్రడ్యూస్ చేశాను నేను. అప్పుడు ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన ఎట్లా ఒక ఉద్యమంగా లిటరసీ అనే పని జరిగింది, ఎంత మందిని మనం కూడగట్టుకుని పోతే అంత గొప్పగా పని చేయగలుగుతాము అనే ఆ స్టోరీస్ అన్ని దాంట్లో తెలుసుకున్నాం. అట్లాగే ఆపరేషన్ ఫ్లడ్ నేను కురియన్ గారి సంస్థ అయిన నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకి వెళ్ళాను. అక్కడ అమృతా పటేల్ గారిని ఇంటర్వ్యూ చేశాను నేను. ఆవిడ ఇంటర్వ్యూ చేసినప్పుడు ఎంత స్ట్రగుల్ చేస్తే మిల్క్ రెవల్యూషన్, మనం వైట్ రెవల్యూషన్ ఎంత సక్సెస్ఫుల్ అవ్వగలిగాము, దానికి కోఆపరేటివ్ మూవ్మెంట్ ఎట్లా ఉపయోగపడింది, వీళ్ళందరినీ ఎట్లా కూడగట్టుకుని వెళ్ళగలిగాము, రూరల్ సెక్టర్లో ఎట్లా మనం పనిచేయచ్చు. నేను కాలేజీలో ఉన్నప్పుడే మంథన్ అనే సినిమా చూసాం, మా అందరికి చూపించారు, కోఆపరేటివ్ మూమెంట్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడేది. కురియన్ గారు చేసిన పని స్టోరీనే గుజరాత్లో ఆపరేషన్ ఫ్లడ్లో ఈ అమూల్, ఈ ఆనంద్ బేస్ తోటి జరిగిన వర్క్ అంతా కూడా. సో అట్లా ఆ ఫ్యాక్టరీని, అమూల్ ఫ్యాక్టరీని చూడడం, అక్కడ ఉండే ఈ కోఆపరేటివ్ మూమెంట్ ఎట్లా పనిచేస్తుందో దాన్ని స్టడీ చేయడం ఇది జరిగింది. దాంతోపాటు ఘోష్ గారిని కలిసి నేషనల్ వాటర్ మిషన్ మీద స్టడీ చేశాం, ఎట్లా గ్రౌండ్ వాటర్ని మనం హార్నెస్ చేస్తూ అందరికీ నీళ్లు అందేలా చేశాము అనేది. అలా ఇవన్నీ ప్రకృతికి కనెక్టెడే. ఒక్క టెక్నాలజీకి కనెక్టెడ్ ఒక్క ఆస్పెక్ట్ ఏంటంటే టెలికమ్యూనికేషన్స్. అప్పటికి మనకి ఫోన్లు ఉండేవి కాదు, ఇంటింటికి ఫోన్ రావడం టెక్నాలజీ మిషన్స్ అండ్ టెలికమ్యూనికేషన్ తోటి మనకి స్టార్ట్, ఈ చేంజ్, సమాచార విప్లవం అంతా చూసాం. సో ఇవన్నిట్లో కూడా నాకు పర్యావరణ తత్వము, పర్యావరణానికి మనం కనెక్ట్, డిస్కనెక్ట్ అయినప్పుడు న్యాచురల్ రిసోర్సెస్, ప్రకృతి వనరులలో లోపం, లేకపోతే ప్రకృతి వనరులను మనం సరిగ్గా వాడుకోలేకపోవడం, వాటిని పరిరక్షించుకోలేకపోవడం, ఈ అంశాలు ప్రతిసారి ముందుకొచ్చాయి.
1: ప్రసన్న కుమార్ గారు, ఇంతింతై వటుటింతై అన్న చందంగా బాల్యంలో ఆ ఏనుగు పైన ఎక్కి, అలాగే అమ్మమ్మతో పాటు ఆవుతో కలిసి తిరుగుతూ ఆ పాట విన్న భావన, ఆ ఆరాధనా భావం

0: మీ విద్యాభ్యాసంలో చూసిన గొప్ప గురువులు కానీ, లేదంటే కలిసిన పెద్ద పెద్ద మనుషుల్ని, వాళ్ళ భావనల్ని, చదివిన పుస్తకాలన్నీ కూడా మిమ్మల్ని ఈ ప్రకృతి ఆరాధనతో పాటు ప్రకృతి పరిరక్షణకి ప్రేరేపించాయంట?
1: అవునండి.
0: సమాజంలో విద్య అయిపోగానే ఉద్యోగం అనేది ఒక పారామీటర్గా చూస్తారు. సో ఆ తర్వాత మీరు ఏ రకమైన ఉద్యోగం చేయాల్సి వచ్చింది? ఆ ఉద్యోగ బాధ్యత చేస్తూ కూడా మీ పర్యావరణ పరిరక్షణ పట్ల మీ శ్రమ ఏంటో తెలుసుకునే ముందు మీకు ఇష్టమైన ఒక పాట.
1: పర్యావరణానికి లింక్ అయింది నాకు చాలా ఇష్టమైన పాట భక్త తుకారంలో భలే భలే అందాలు సృష్టించావు ఇలా మురిపించావు. దాంట్లో మొత్తం మనిషికిను ప్రకృతికి సంబంధాన్ని, అట్లాగే ప్రకృతి నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాల్ని చాలా బాగా చెప్పారనిపిస్తుంది.

0: నిలవాలి.
1: మీట్ ద స్టార్ కార్యక్రమంలో ప్రముఖ పర్యావరణ శాస్త్రవేత్త, సోషల్ సైంటిస్ట్ డబ్ల్యూజీ ప్రసన్న కుమార్ గారితో ముచ్చటిస్తున్నాం. ప్రసన్న కుమార్ గారు, మీరు విద్యాభ్యాసం అయిన తర్వాత ఉద్యోగ సముపార్జనలో మీరు ఏ ఉద్యోగాలు చేయాల్సి వచ్చింది, ఏ ఉద్యోగాలు చేశారు, ఆ ఉద్యోగాలు చేస్తున్నప్పుడు కూడా మీరు ఈ పర్యావరణ పరిరక్షణ పట్ల అంకితభావంతో ఏదైనా సేవా కార్యక్రమాలు చేశారా?
2: నేను మొట్టమొదటి ఉద్యోగం ప్రైవేట్ సెక్టర్లో వాక్యూమ్ క్లీనర్స్ సేల్ చేశాను, సేల్స్మెన్గా పనిచేశాను గవర్నమెంట్ సర్వీస్లోకి రాకముందు. అప్పుడు కూడా ఎన్వైరన్మెంట్కి లింక్

0: డే అది. డస్ట్ డస్ట్ పార్టికల్స్, డస్ట్ మైట్స్ ఎట్లా ఉంటాయి, ఆ ధూళి కణాలతోటి మనకి ఎట్లా ఆస్మా లేకపోతే శ్వాసకోశ సంబంధమైన వ్యాధులు వస్తాయి, అట్లాగే నీటి కాలుష్యం అవుతే నీటి కాలుష్యం నుంచి కాపాడుకోవడానికి వాటర్ ప్యూరిఫైయర్ని మనం ఎట్లా వాడాలి, ఎందుకు వాడాల్సి వస్తుంది, నీటి కాలుష్యం ఏ మేరకు ఉంటుంది, అవన్నీ నా మొదటి ఉద్యోగంలోనే ప్రపంచంతో కనెక్ట్ చేశాయి నన్ను. తర్వాత నేను ఈ టెక్నాలజీ మిషన్స్ మీద ఒక ప్రాజెక్ట్ చేశాను ఆస్కీలో. ఆ తర్వాత ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్గా చేరాను. జనరల్గా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్కి వచ్చేవాళ్ళు ఏదో ఆశతోటి ఎప్పటికైనా ఏదైనా మంచి ఉద్యోగం దొరుకుతుంది, ప్రభుత్వ ఉద్యోగం దొరుకుతుంది, ఇట్లాంటి ఆశలతోటి వస్తారు. నల్గొండ లాంటి డిస్ట్రిక్ట్లోనే 1 లక్ష కంటే ఎక్కువ లైవ్ రిజిస్టర్ అంటారు, అంటే ఎంప్లాయ్మెంట్ కోరుకునే వాళ్ళు ఉండే లిస్టు ఉండింది మా దగ్గర. 1 లక్ష మంది ఎంప్లాయ్మెంట్ కోరుకునేవాళ్ళు, 1 లక్ష మందికి ప్రభుత్వ ఎంప్లాయ్మెంట్ వచ్చే అవకాశం మన రాష్ట్రంలో నెక్స్ట్ 30 ఏళ్లలో కూడా ఆ విద్యార్థులకి అక్కడ చేరుకున్న వాళ్ళకి వచ్చే అవకాశం లేదు అనిపించేది. అయితే ఆ టైంలోనే నాకు ఈ వొకేషనల్ గైడెన్స్ అనేది ఎంప్లాయ్మెంట్ మార్కెట్ ఇంటెలిజెన్స్ ఈఎంఐ అని ఒకటి దీంట్లో ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ డ్యూటీస్లో అదొకటి అనమాట. ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ని ఈఎంఐ ఆఫీసర్ అంటారు, ఎంప్లాయ్మెంట్ మార్కెట్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అని. ఎంప్లాయ్మెంట్ మార్కెట్ ఇంటెలిజెన్స్లో భాగంగా నేను ఇన్స్పెక్షన్స్ చేయాల్సి ఉండేది ఫ్యాక్టరీస్ని, డిఫరెంట్ ఎస్టాబ్లిష్మెంట్స్ని, వాళ్ళ దగ్గర ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళకి ఎట్లాంటి టైప్స్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉన్నారు, ఎట్లాంటి టైప్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఫ్యూచర్లో వస్తాయి అనే సబ్జెక్ట్. సో ఆ సబ్జెక్ట్ మీద వాళ్ళని ఇంటర్వ్యూ చేయడం, వాళ్ళు ఇచ్చిన డేటాని రిపోర్ట్స్లో పెట్టడం, ఇది చేసేవాడిని. అయితే అవి చూసినప్పుడు ఏమనిపించేదంటే నల్గొండ జిల్లాలో ఉండే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, నల్గొండ జిల్లాలో చదువుకున్న పిల్లలు చదువుకున్న చదువులు, ఈ రెండింటికి కనెక్షన్ లేదు అనే విషయం చాలా చోట్ల అనిపించేది. ఏ ఫ్యాక్టరీకి వెళ్ళినా కూడా వీళ్ళకి కావాల్సింది ఇట్లాంటి వాళ్ళు, మరి ఇక్కడ చదువులో ఏ చదువులోనూ అట్లాంటి చదువు లేదే అనిపించేది. సో అది దృష్టిలో ఉంచుకుని పిల్లలకి వొకేషనల్ గైడెన్స్ కాలేజెస్కి వెళ్ళి నేను వొకేషనల్ గైడెన్స్ క్లాసెస్ తీసుకునేవాడిని. తీసుకుని పెద్ద ఎక్కువ క్లాసెస్ తీసుకోలేదు కానీ వెళ్ళి క్లాస్ తీసుకునేవాడిని. అట్లాగే నల్గొండలో అప్పుడు విద్యాసాగర్ గారు కలెక్టర్గా ఉండేవారు, నల్గొండ స్టడీ సర్కిల్ అని ఒకటి స్టార్ట్ చేసి పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో పెద్ద ఉద్యోగాలకి ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ స్పాన్సర్ చేయదు, చిన్న చిన్న ఉద్యోగాలు ఉంటాయి. మరి పిల్లల్లో ఆ చిన్న ఉద్యోగంలోనో చిన్న పనిలోనో మనం అది దొరకని పని కోసం మనం వెయిట్ చేసే విషయం కాకుండా పెద్ద పనులు ప్రభుత్వంలో కూడా పెద్ద ఉద్యోగాలకి వాళ్ళు ప్రయత్నం చేయొచ్చు నల్గొండ లాంటి ప్రదేశం నుంచి కూడా అనే ఒక భావన అప్పుడు కలెక్టర్ గారికి ఉండింది. వారితోటి కలిసి నల్గొండ స్టడీ సర్కిల్ అనే ఒక దాన్ని ప్రమోట్ చేశాం జిల్లా కలెక్టర్ గారి ప్రేరణతోటి. ఆ స్టడీ సర్కిల్లో స్టూడెంట్స్కి గైడెన్స్ ఇచ్చి సివిల్ సర్వీసెస్కి, పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ట్రైన్ వాళ్ళని ఓరియంట్ చేసే ఒక ప్రయత్నం కూడా చేశాం. సో అది అక్కడ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ద్వారా చేసిన పని. అయితే ఎప్పుడూ మనసులో ఒకటి కోరిక మాత్రం ఉండేది ఏంటంటే పర్యావరణ పనికి కావాల్సిన సామర్థ్యాలు ఉండే మనుషులు కావాలి, ఆ పనిని చేయించుకునే వ్యవస్థ కావాలి, ఆ వ్యవస్థ ఉంటే బాగుంటుంది అని ఎప్పుడు అనిపించేది. అయితే అది అట్లాంటి ఆపర్చునిటీ ఉంటుందని, ఆ ఆపర్చునిటీకి నేను వెళ్ళగలుగుతాను, నేను కాంట్రిబ్యూట్ చేయగలుగుతానని ఆ రోజుల్లో అనుకోలేదు. నేను ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్గానే హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చినప్పుడు నేను మరిచన్నారెడ్డి ఇన్స్టిట్యూట్లో డెప్యుటేషన్లో వెళ్ళాను. మరిచన్నారెడ్డి ఇన్స్టిట్యూట్లో డెప్యుటేషన్లో వెళ్ళినప్పుడు కాలుష్య నియంత్రణ మండలిలో ఈ సామాజిక శాస్త్రవేత్త పొజిషన్ కోసం ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. దానికి అప్లై చేసి దాంట్లో ఉద్యోగం రాగానే స్టేట్ గవర్నమెంట్ సర్వీస్కి క్విట్ చేసి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సర్వీస్లో చేరాను. అయితే పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో నేను చేస్తున్న ఉద్యోగం లాంటి ఉద్యోగం చేసేవాళ్ళు దేశంలో ఆ రోజు 27 ఏళ్ల క్రితం లేరు, ఈరోజు లేరు. సో ఒకటే ఒక ప్రభుత్వం దేశం వ్యాప్తంగా ఒకటే ఒక పోస్ట్ సీనియర్ సోషల్ సైంటిస్ట్ అనే పోస్ట్ నాదొకటే ఉండింది, ఇప్పుడు కూడా ఉంది నాదొకటే పోస్ట్. అప్పుడు ఆలోచించిన అధికారులు వాళ్ల విజ్ఞతతోటి రంగాచారి గారు, ఐఏఎస్ రంగాచారి గారు, జవహర్ గారు, విపి జవహరి గారు, తిష్యా రక్షిత్ చటర్జీ గారు, వీళ్ళ ఆలోచనలోంచి ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్ పోస్ట్లో భాగంగా సోషల్ సైంటిస్ట్ అనే పోస్ట్ని క్రియేట్ చేశారు. చటర్జీ గారు దగ్గర నేను ఫస్ట్ ఎంప్లాయీగా జాయిన్ అయ్యాను, వారు మెంబర్ సెక్రటరీగా ఉన్నారు. నా అదృష్టం ఏంటంటే నా జాబ్ డిస్క్రిప్షన్ నేనే రాసుకున్నాను.
1: అంటే వెతకపోయిన తీగ కాలుకు తగిలినట్టుగా మీ చిన్నప్పటి నుంచి మీ పర్సనాలిటీలో ఎవాల్వ్ అవుతున్న ఆలోచనకి సరైన ప్లాట్ఫామ్ దొరికిందంటారు.
0: కరెక్ట్, నేను వెతికింది కాదు, మీరు అన్నది కరెక్ట్, వెతకపోయిన తీగ దొరికింది.

0: అండ్ నేను నిజంగా లక్కీ, ఎందుకంటే నాకు సహచరులు ఎప్పుడు మంచి కోఆపరేషన్ ఇచ్చారు. నేను ఏం చేసినా కూడా ఆ ప్రయత్నంలో నేను ఫెయిల్ అయ్యే అవకాశం ఉందన్నా కూడా ఎప్పుడు మా మా బాస్ కానీ మా సహచరులు కానీ ఎప్పుడు నన్ను నిరాశ లేకపోతే నిస్పృహలోకి నెట్టలేదు. పర్వాలేదు, ముందుకు పోవచ్చు అనే భావన కలిగజేశారు. అయితే నేను మొట్టమొదటి సంవత్సరం జాయిన్ అయిన మొదటి సంవత్సరమే ఆస్ట్రేలియాకి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్కి వెళ్ళాను. అక్కడ న్యూ సౌత్ వేల్స్ సిడ్నీలో వాళ్ళు పర్యావరణ విద్యని, పర్యావరణ ఈ మేనేజ్మెంట్ నిర్వహణని రెండింటిని కలిపి వాళ్ళు నిర్వహిస్తున్నారు. దాంతోపాటు రెగ్యులేటరీ ఆర్గనైజేషన్ అంటే నియంత్రణ చేసే పనిలో విద్యని మమేకం చేసి చేయడం అనేది మన దేశంలో ఎక్కడా లేదు. ఆ ఎగ్జాంపుల్ నేను సిడ్నీలో చూశాను, న్యూ సౌత్ వేల్స్ లో చూశాను. స్కూల్ నుంచి హై స్కూల్ నుంచి కాలేజెస్ దాకా ప్రతి స్థాయిలోనూ టెక్నికల్ ఎడ్యుకేషన్లో కూడా పర్యావరణ అంశాలని జోడించడము విద్యలో భాగంగా అనేది అది నేను చూశాను అక్కడ.
1: మీ ఉద్యోగం చేస్తూ కూడా ప్రవృత్తిగా ఏదైనా యువతను కానీ ఇన్స్పైర్ చేసి ఏదైనా కార్యక్రమాల్లో పాల్గొన్నారా?
0: అంటే నేను సోషల్ వర్క్ చదువుతున్నప్పుడే సైదాపూర్ అని ఒక విలేజ్ యాదగిరిగుట్టకి దగ్గరలో, యాదగిరిగుట్టకి 3 కిలోమీటర్ల దూరంలో ఉండేది. ప్రతి శనివారం ఆదివారం అక్కడికి వెళ్ళేవాళ్ళం. భగత్ యువ కృషి అని ఒక సంస్థని, సంఘాన్ని అక్కడి గ్రామస్తులతోటే ఏర్పాటు చేయించాం. అలాగే నాకు నా సోషల్ వర్క్ చదువులో భాగంగానే ఒక పని అప్పగించారు, ఏంటంటే ఓల్డ్ ఏజ్ పీపుల్ తోటి వర్క్ చేయడం గురించి. ఆ ఓల్డ్ ఏజ్ పెన్షన్స్, అప్పట్లో పెన్షన్ పేపర్ ఉండేది ఒకటి, ఆ పేపర్ని రెన్యూ చేసుకోవాల్సి ఉండేది. వీళ్ళు ఆ రెన్యువల్ చేసుకోలేదు కాబట్టి పెన్షన్ ఆగిపోయింది. 70 రూపాయలు ఎంతో పెన్షన్ వచ్చేది నెలకి. ఆ పేపర్స్ తీసుకువెళ్ళి ఓల్డ్ ఏజ్ పెన్షన్ని రివైవ్ చేయడానికి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి దాన్ని రివైవ్ చేయించినప్పుడు, అది వాళ్ళకి తీసుకెళ్ళి ఇచ్చినప్పుడు వాళ్ళు పడ్డ సంతోషం, అవి నాకు ఇప్పటికీ బాగా గుర్తుంటాయి.
1: అప్పటి ఆశీర్వాద బలం కూడా ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది.
0: ఆ సబ్జెక్ట్ మీద కూడా ఇప్పుడు కూడా నేను పని చేస్తున్నాను.
1: మీకు అత్యంత ఇష్టమైన డిపార్ట్మెంట్లో పర్యావరణం పట్ల కృషి చేయడానికి అవకాశం ఇచ్చిన పీసీబీలో వచ్చిన తర్వాత మీరు సాధించిన విజయాలు, అచీవ్మెంట్స్ గురించి తెలియజేయండి.
0: పని చేయడం, చేస్తూ నేర్చుకోవడం అనే ఆలోచనతో హైదరాబాద్ చిల్డ్రన్స్ ఎన్వైరాన్మెంటల్ సైన్స్ అండ్ యాక్షన్ కాంగ్రెస్ అని స్టార్ట్ చేసి పిల్లలతో చిన్న చిన్న పనులు చేయడం, దాన్ని డాక్యుమెంట్ చేయించడం, ఆ డాక్యుమెంట్ చేసింది ప్రజెంట్ చేయించడం అనేది స్టార్ట్ చేసి, హైదరాబాద్కే ఎందుకు దీన్ని మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొత్తం దాన్ని తీసుకెళ్దామని డైట్స్ డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ వాళ్ళని అందరినీ కలుపుకుని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఉండే డైట్ తోటి కనెక్ట్ అయ్యి ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమాలు చేసి, ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమాలకి కలెక్టర్ గారిని ప్రతి జిల్లాలోనూ పిలిచాను. పిలిచి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కలెక్టర్ గారు ముందు మాటలతోటి వర్క్షాప్స్ ప్రతి డిస్టిక్ట్లోనూ కండక్ట్ చేశాం. దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అప్పుడు ప్రభుత్వం కూడా, రాజకీయంగా మన ప్రభుత్వ అధినేతలు కూడా సపోర్ట్ చేశారు. జిల్లా యంత్రాంగం సపోర్ట్ చేయడము, టీచర్స్ సపోర్ట్ చేయడము, పిల్లలు సపోర్ట్ చేయడం తోటి అది ఓన్లీ సైన్స్గా కాకుండా యాక్షన్ కాంగ్రెస్ కూడా, అంటే పని కూడా చేయాలి. ఏదో చేసిన దానికి మనం తెలుసుకోవడమే కాకుండా చేయాలి, చేసిన దాన్ని మనం డాక్యుమెంట్ చేసి చెప్పగలగాలి. డాక్యుమెంట్ చేసి చేసిన దాన్ని చెప్పినప్పుడే అవేర్నెస్ క్రియేట్ చేయవచ్చు. పర్యావరణ స్పృహ అనేది, అయ్యో పర్యావరణం అన్యాయం అయిపోతుందో లేకపోతే నాశనం అయిపోతుందో అనే భావన కంటే పర్యావరణంలో పని జరుగుతోంది, ఆ జరిగిన పని మనకి ప్రేరణగా మారింది అనే భావనతో జరగాలనే అది నాకు మొదటి నుంచి ఉండేది. దానికి కార్యరూపం తెచ్చాం. అయితే దీన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఫర్ ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్ అప్పుడు టిఆర్ బాలు గారు హైదరాబాద్కి వచ్చారు. ఇక్కడ జరుగుతున్న పనిని ఆయనకి నేను చూపించాను, చెప్పాను, పిల్లలు చేస్తే డాక్యుమెంటేషన్ అంతా చూపించాను. చూపించిన తర్వాత వారు ఢిల్లీకి వెళ్ళి దీన్ని ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని ఒక ప్రోగ్రామ్గా డిజైన్ చేసింది, నేషనల్ గ్రీన్ కోర్ అని. ఆ నేషనల్ గ్రీన్ కోర్ ప్రోగ్రామ్ 2001 నుంచి నేను 2014 దాకా 14 ఏళ్ళు దాన్ని, ఆ ప్రోగ్రామ్ని నడిపించాను. మొదట్లో నోడల్ ఆఫీసర్గా, తర్వాత డైరెక్టర్గా నడిపించాను. ఆ సందర్భంగా రాష్ట్రంలో ఉండే మారుమూల ప్రాంతాలకు కూడా తిరిగాను. పిల్లలు ఎన్ని విషయాలు నేర్పించారు, పేరెంట్స్ ఎన్ని విషయాలు నేర్పించారు, నేను నేర్చుకున్నాను. అక్కడ చేసిన పని కంటే నేను నేర్చుకోవడం అనే పని ఎక్కువ చేశాననిపించింది. టీచర్స్ అద్భుతమైన ఇంట్రెస్ట్ ఉండి పనిచేయగలిగిన శక్తి ఉండి మోటివేట్

0: ఆ పనిని డాక్యుమెంట్ చేయగలుగుతారు. ప్రేరణకి మారుపేరే టీచర్స్, అదంతా నేను ఎక్స్పీరియన్స్ చేశాను. అట్లాగే పిల్లల్ని కృష్ణ గోదావరి పుష్కరాల్లో వాలంటీర్స్గా తీసుకువెళ్ళడం, ఆ పిల్లలు ఆ నీటి ఒడ్డున ఆ పనులన్నింటిలో ఇన్వాల్వ్ కావడం, నీళ్లను శుభ్రంగా ఉంచుకోవడం అనే ప్రయత్నంలో భాగంగా భక్తితోటి కనెక్ట్ అయిన సమాజం మొత్తాన్ని కూడా మనం కలుపుకుని పని చేయొచ్చు అనేది, అది కూడా నాకు అక్కడ పెద్ద ఎక్స్పీరియన్స్ అయింది.
1: ప్రసన్న కుమార్ గారు, మీరు మాట్లాడుతుంటే మన పూర్వ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు అన్న ఒక మాట గుర్తొస్తుంది. ఒకనొక సందర్భంలో ఆయనని కరప్షన్ను ఈ దేశంలోంచి తీసివేయాలంటే ఏం చేయాలి అని అడిగినప్పుడు ఆయన ఒక మాట అన్నారు, ఈ దేశంలో కరప్షనే కాదు, ఏ మార్పు చేయాలన్నా కానీ కేవలం ముగ్గురికే సాధ్యమవుతుంది, తల్లి తండ్రి గురువు. ఈ ముగ్గురు తలుచుకుంటే వచ్చే జనరేషన్లో మీరు అనుకున్న ఈ ఇబ్బందులు ఏవి కనబడకుండా పోయే అవకాశం ఉంది అని అన్నారు. ఆ నేపథ్యంలో మీరు ఇప్పుడు చెప్పిన అంశాలన్నీ అటు టీచర్లను కానీ తల్లిదండ్రులను కానీ పిల్లలను కానీ వాళ్ళు బాల్యదశలో ఉన్నప్పుడే ఈ పర్యావరణం పట్ల ప్రకృతి పట్ల ఆరాధనాభావము అభిమానము వాటి పట్ల మక్కువ కలగజేసే ప్రయత్నం చేశారన్నారు ఈ గ్రీన్ కోర్ దాని విషయంలో. అది ఖచ్చితంగా దాని ఫలితాన్ని తర్వాత జనరేషన్కి ఇవ్వడం జరుగుతుంది. మిగతా విషయాలు మాట్లాడే ముందు మీకు నచ్చిన ఒక మంచి పాట.
0: దేవుడమ్మ సినిమాలో ఎక్కడో దూరాన కూర్చున్నావు, ఇక్కడి మా తలరాతలు రాస్తున్నావు, నిక్కమైన గారడీ చేస్తున్నావు, ఆ పాట నాకు చాలా ఇష్టం. ఒంటరిగా ఉన్నప్పుడైనా నలుగురితో ఉన్నప్పుడైనా ఆ పాట వినడం ఇష్టపడతాను. ఏదైనా బాధ అనిపించినా ఏదైనా సాధించాలనిపించినా కూడా ఆ పాట వినాలనుకుంటాను.

0: మీట్ ద స్టార్ కార్యక్రమంలో ప్రముఖ సోషల్ సైంటిస్ట్, పర్యావరణ పరిరక్షణ కోసం విశేష కృషి చేసిన డబ్ల్యూజీ ప్రసన్న కుమార్ గారితో మనం ముచ్చటిస్తున్నాం. ప్రసన్న కుమార్ గారు, సమాజంలో ఒక మాట అంటుంటారు, ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. ఈ మీ ఈ ప్రయత్నంలో మీ ఇంట్లో వాళ్ళ సహకారం ఏ రకంగా ఉండింది?
1: అంటే చిన్నప్పటి నుంచి నాకు అమ్మ పెద్ద ప్రేరణ. పొట్లాల దారం అని వచ్చేది అప్పుడు, పొట్లం కట్టినప్పుడు దారం చుట్టేవారు. ఆ దారాన్ని కూడా ఉండగా చుట్టేది అమ్మ. అట్లాగే మిల్క్ ప్యాకెట్లను కడిగి దాన్ని గుత్తిగా పెట్టేది. ఉత్తరాలు వస్తే ఆ ఉత్తరాలన్నింటినీ గుత్తిగా పెట్టేది. ఏ చెత్త పేపర్ వచ్చినా దాన్ని నీట్గా తుడిచి పెట్టేది. మా అమ్మ చేసే ప్రతి పని నేను అనుకరించేవాడిని. ఇంట్లో అయినా ఏ వస్తువు వృధా కాకుండా వాడడం, వేడివేడిగా ఉన్నప్పుడే వేరే వాళ్ళకి ఎవరికన్నా ఇవ్వడం, ఇవ్వాలనుకున్న దానం కూడా మంచి, మనం వాడేదే మనం దానం ఇవ్వాలి, అంతేగాని వాడేసినదో

0: పాడైపోయిందో ఇవ్వకూడదు, ఇట్లాంటివన్నీ అమ్మ దగ్గర నేర్చుకున్నాను. అంటే ప్రతి వస్తువుకి విలువ ఉంటుంది, ఆ విలువని మనం అంత విలువతోటి ఇవ్వాలి అవతల వాళ్ళకి అనేది అమ్మ దగ్గర నేర్చుకున్నాను. అమ్మ నాకు మంచి సపోర్ట్ చేసింది ఏ పని చేసినా కూడా. అట్లాగే నాన్నగారు సమాజంలో నలుగురితోటి మెలిగేటప్పుడు తగ్గితే నష్టమేం లేదు అనే భావన. ఇంకోటి అగ్రీ విత్ ఎవ్రీబడి ఆన్ ఎవ్రీ కన్సీవబుల్ పాయింట్ అనేవారు. ఊరికే నీకు ఎందుకు వాళ్లతోటి నువ్వు ఘర్షణ పడాల్సిన అవసరం ఉందా? అంటే చెట్టుని ఒక ఎగ్జాంపుల్గా అనమాట, తను ఎటువైపు నీళ్లు ఉంటే అటువైపు పెరుగుతుంది, ఎటువైపు ఎండ ఉంటే అటువైపు పెరుగుతుంది, వంగి కూడా పక్కకు జరిగి కూడా తగ్గి కూడా మళ్ళీ ముందుకెళ్తుంది. ఇవి నాన్నగారి దగ్గర నేను నేర్చుకున్నాను. అయితే నా లైఫ్ పార్ట్నర్ డాక్టర్ సుమాలిని, నా భార్య నేను చేసే ప్రతి పనికి చాలా సపోర్ట్గా ఉండింది. ఇల్లు అనే ఫోకస్ కంటే నాకు ఈవెన్ కలలో కూడా నా ఉద్యోగమే వచ్చేది. ఆల్మోస్ట్ 30 ఏళ్ల ఉద్యోగం చరిత్రలో ఎప్పుడు రేపేం పని చేయాలి, ఆ పనిని ఇంకా బాగా ఎట్లా చేయాలి, నలుగురికి పనికొచ్చేలాగా ఎట్లా చేయాలనేది నన్ను నాకు అదే పనే ప్రేరణ. నేను ఇంకా అనుకుంటాను నా ఉనికికి కారణం నా పని అని. అయితే ఈ ప్రతిదానికి నా భార్య నాతో పాటు సహకరించేది. తను ఏదైనా క్యాంపులకు వెళ్ళినప్పుడు, నేను హాలిడేస్లో కూడా పనిచేసినప్పుడు తను కూడా నాతో పాటు వచ్చేది. నా భార్య కాదు, మా అమ్మాయి కూడా. మా అమ్మాయి పేరు గౌతమ్య స్థితి. మా అమ్మాయి నేను ఏ పని చేయాలన్నా కూడా ముందు ఇంట్లో నేను చేయగలుగుతానా లేదా, నా భార్య నా కూతురు ఇద్దరు దాంట్లో పార్టిసిపేట్ అవుతారు లేదా అనేది చూసేవాడిని. ఒక డ్రిల్ సిస్టమ్ ఎన్సీసీ లాగా నేషనల్ గ్రీన్ కోర్లు ఇంట్రడ్యూస్ చేయాలంటే ఆ కఠినమైన శిక్షణని తీసుకోగలుగుతారా, ఆ పని చేయగలుగుతారా పిల్లలు అన్నప్పుడు ముందు నా కూతురుని కూడా నేను దాంట్లో పెట్టాను. పరేడ్ గ్రౌండ్స్లో పరేడ్ చేయడము, దానికోసం శ్రమ, డే అండ్ నైట్ పొద్దున సాయంత్రం కష్టపడడం, అంటే అది చదువుకి డిస్టర్బ్ కాకుండా చదువుతో పాటు చేయగలగడం, స్టేట్ లెవెల్లో ప్రైజ్ పరేడ్ గ్రౌండ్స్లో తీసుకోవడం, అవన్నీ నేను తను నాకు అంటే ఎంత నేను ఏ కష్టపడాలనుకున్నా కూడా ఆ కష్టం నేను ఎక్స్పెరిమెంట్ చేసేవాడిని ఇంట్లో.
1: ఇంట్లో కుటుంబ సభ్యులతోనే నెట్ ప్రాక్టీస్ చేసి తర్వాత గ్రౌండ్ లోకి
0: అవును. అండ్ వాళ్ళు నెట్ ప్రాక్టీస్ అప్పుడు పూర్తిగా సపోర్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అంటే కొన్నిసార్లు సోమవారం ఉండేవి, కొన్నిసార్లు ఆదివారం, శనివారం, సెకండ్ సాటర్డే, సండే కూడా జరిపేవాళ్ళం. అప్పుడు చిన్న పల్లె అయినా కూడా మా అమ్మాయి సహకరించేది. కొన్నిసార్లు నాతో పాటు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్కి మా అమ్మాయి కూడా వచ్చింది. వీళ్ళిద్దరు పొద్దునుంచి సాయంత్రం దాకా ట్రైనింగ్ ప్రోగ్రామ్లో కూడా కూర్చునేవాళ్ళు, పార్టిసిపెంట్స్గా కూర్చునేవాళ్ళు. ఇప్పుడు తను సూపర్ స్పెషాలిటీస్ చేస్తుంది మెడిసిన్లో, వాస్క్యులర్ సర్జరీలో. కానీ నేను ఈ టెంపుల్స్లో ఉండే వాటర్ని అట్లాగే వాడే పదార్థాలని ఎలా దాన్ని ట్రీట్ చేస్తున్నారు, అవి ఎక్కడికి వెళ్తున్నాయి అనే దాని మీద ఒక స్టడీ చేయాలనుకుంటే అప్పుడు నా కూతురు నాకు సపోర్ట్ చేసింది. గుడిలో శని అభిషేకం చేసినప్పుడు నూనెతో అభిషేకం చేస్తాం కదా, ఆ నూనె ఎక్కడికి వెళ్తుంది అని. శని అభిషేకం పెద్ద ఎత్తున జరిగే గుడి ఏది అని చూసినప్పుడు శని సింగనాపూర్లో టన్నుల కొద్ది నూనెతోటి అభిషేకం చేస్తారనేది. అప్పుడు మా అమ్మాయి నేను దీని మీద ప్రాజెక్ట్ చేస్తాను నాన్న అంటే సరే, నేను ఆమె ఇద్దరం కలిసి శని సింగనాపూర్కి వెళ్ళాం. శని సింగనాపూర్లో నూనె అభిషేకం చేసిన నూనె మొత్తాన్ని కలెక్ట్ చేసి ఆ కలెక్ట్ చేసిన నూనెని సబ్బుల ఫ్యాక్టరీకి అమ్మి ఆ సబ్బుల ఫ్యాక్టరీ వాళ్ళు ఇచ్చే అప్పట్లో 30 కోట్ల డబ్బు వచ్చేది. ఆ డబ్బుతోటి వాళ్ళు అన్నదానం స్కీమ్ని ఏడాది పాటు రన్ చేసేవాడు. దీని మీద తను ప్రాజెక్టు తయారు చేసి ప్రాజెక్టు ప్రజెంట్ చేసింది ఎన్సీఆర్టీలో. ఆ ప్రాజెక్టులో తను సెలెక్ట్ అయ్యి బ్రెజిల్కి వెళ్ళొచ్చింది ఇంటర్నేషనల్ ప్రాజెక్టులో. అంటే నేను ఏం చేయాలనుకున్నా దాంతోపాటు వాళ్ళిద్దరు కూడా ఉండేవాళ్ళు ఉన్నారు ఇప్పటిదాకా.
1: వాస్తవానికి మీరు చెప్పిన దాన్ని చూస్తే కుటుంబంలో ఈ రకమైన సహకారం లభిస్తే మీరు అనుకున్న పనికి 1000 ఏనుగుల బలం లభిస్తుందండి.
0: కరెక్ట్. ఎప్పుడైనా సరే అంటే వాళ్ళని మనం పనిని వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ మనం షేర్ చేసుకుంటే ఇంట్లో మన పనిని వాళ్ళు మనకి ప్రేరణ ఇస్తారు, ఇవ్వగలుగుతారు. అండ్ ఆ ప్రేరణ చాలా అద్భుతంగా పనిచేస్తుంది కూడా. ఎంప్లాయ్మెంట్లో మా ఆఫీస్ మొత్తానికి నేను ఒక్కడే సోషల్ సైంటిస్ట్, అప్పుడు మరి నేను ఒక్కడే అయినట్టే కదా. అట్లాగే దేశంలో నాకు ఎగ్జాంపుల్ లేదు ఇట్లా చేయొచ్చు అని, వేరే స్టేట్లో ఇట్లా చేస్తున్నారు అని. అప్పట్లో నేను చేసే పనిని చూడడానికి మహారాష్ట్ర నుంచి పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చైర్మన్, మెంబర్ సెక్రటరీ వచ్చారు. అట్లాగే వెస్ట్ బెంగాల్ నుంచి మెంబర్ సెక్రటరీ, చైర్మన్ వచ్చారు. వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్టులో ఇది చాలా బాగా జరుగుతుంది ఇక్కడ.

0: అవేర్నెస్ ప్రోగ్రామ్ అని చెప్పి వరల్డ్ బ్యాంక్ వాళ్ళు దాన్ని ఫ్లాగ్ చేశారు. అట్లాగే మేము ఇక్కడ హజార్డస్ వేస్ట్ మేనేజ్మెంట్ కోసం అని కన్సల్టేషన్ పబ్లిక్ కన్సల్టేషన్ చేసిన పద్ధతి చూసి ప్రొఫెసర్ ఎంజికే మీనన్ కమిటీ వాళ్ళు దీన్ని ప్రస్తుతించి చాలా గొప్పగా జరుగుతోంది అని చెప్పారు. ఇది ఒక ఎక్స్ట్రాడినరీ స్టెప్. అట్లాగే దేశంలో ఫస్ట్ వేస్ట్ మేనేజ్మెంట్ ఫెసిలిటీ, హజార్డస్ వేస్ట్ మేనేజ్మెంట్ ఫెసిలిటీకి ఈ కన్సల్టేషన్ మెకానిజము, ఈ కమ్యూనికేషన్ మెకానిజం చాలా బాగా పనిచేసింది. ఇక్కడ జరిగిన దాన్ని ఒక ఎగ్జాంపుల్గా మిగతా స్టేట్స్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు అందించారు. అట్లాగే స్టేట్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ రిపోర్ట్ ఒకటి తయారు చేశాం అప్పుడు ఉండే ఆంధ్రప్రదేశ్లో. ఆ స్టేట్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ రిపోర్ట్ చూసిన తర్వాత ప్లానింగ్ కమిషన్ వాళ్ళు ఇట్లాంటి స్టేట్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ రిపోర్ట్ మీరు కూడా చేయండి అని చెప్పి దాన్ని ఒక ప్రాజెక్ట్గా ఎన్వైరన్మెంట్ మినిస్ట్రీ వాళ్ళు దాన్ని ఇన్కార్పొరేట్ చేశారు, దేశవ్యాప్తంగా అందరూ చేశారు. అట్లాగే మేము ఈ మొబైల్ ఎగ్జిబిషన్ అనేది ఒకటి క్రియేట్ చేశాం. అది రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో మారుమూల ప్రాంతాలకు కూడా స్కూల్స్కి వెళ్ళి ఎగ్జిబిషన్ చేసేది. ఆ డాక్యుమెంటేషన్ చూసిన తర్వాత వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఇంకా ఏమైనా మీరు చేయాలనుకుంటున్నారా అంటే ఇలాంటి మొబైల్ ఎగ్జిబిషన్ని ఇండస్ట్రియల్ ఏరియాస్లో చేయడానికి ఒక మొబైల్ ఎగ్జిబిషన్, అట్లాగే అర్బన్ ఏరియాస్లో చేయడానికి ఇంకో మొబైల్ ఎగ్జిబిషన్ చేయాలనుకుంటున్నానంటే వాళ్ళు రాత్రి రాత్రి మాట్లాడిందని నెక్స్ట్ డే మార్నింగ్ మీరు ప్రాజెక్ట్ ప్రపోజల్ తయారు చేయమన్నారు. నెక్స్ట్ డే మార్నింగ్కే నేను ప్రాజెక్ట్ ప్రపోజల్స్ డ్రాఫ్ట్ ప్రపోజల్ తయారు చేసి వాళ్ళ ముందు పెట్టా. వాళ్ళు ఓకే దీన్ని అప్రూవ్డ్ అన్నారు. ఒక రాత్రిలో ప్రపోజల్ తయారు చేయడము, నెక్స్ట్ డే మార్నింగ్ దాన్ని అప్రూవల్ చేయడము, అది ఒక గొప్ప విజయంగా అనిపించింది. తర్వాత రెండు నాగరిక అని అర్బన్ ఏరియాస్కి, శ్రామిక అని చెప్పి ఇండస్ట్రియల్ ఏరియాస్కి మొబైల్ ఎగ్జిబిషన్స్గా తయారు చేసి రాష్ట్ర వ్యాప్తంగా వాటిని ఇండస్ట్రియల్ అండ్ అర్బన్ ఏరియాస్లో తిప్పాం. సో అట్లా కాలుష్య నియంత్రణ కార్యక్రమాన్ని ఒక విద్యా కార్యక్రమంగా జరపచ్చు అనే ఒక ఎగ్జాంపుల్ని క్రియేట్ చేయడానికి నేను చేసిన పని కానీ నా పని కానీ ఉపయోగపడిందని నాకు అనిపిస్తుంటుంది.
1: చాలా గొప్ప పని సార్. అయితే ప్రసన్న కుమార్ గారు, మీరు దేశ విదేశాల్లో మీరు చేసిన కృషి, మీరు అందించిన సేవలు గుర్తింపబడి ఎంతో మందికి ప్రేరణగా మిగిలారు. ప్రస్తుతమున్న యువతకు మీరిచ్చే సందేశం?
0: ఏ పని చేయాలని నలుగురిని కూడగట్టుకోవాలి. మనం ఒక్కళ్ళుగా చేయలేము. పని స్టార్ట్ చేసినప్పుడు మనం ఒక్కళ్ళుగానే ఉంటాము. సో నలుగురిని కూడగట్టుకోవాలి అంటే వాళ్ళ మాటలు వినాలి, వాళ్ళు ఏం చెప్తున్నారో అది కూడా వినాలి. మనం చెప్పడం కంటే వినడంలో మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. ఎవరు వింటుంటారో వాళ్ళ మాట మిగతా వాళ్ళు కూడా వింటూ ఉంటారు. కాబట్టి పర్యావరణ కార్యక్రమం అనేది ఏ యువత తప్పించుకోకూడని కార్యక్రమం. ప్రతి వాళ్ళు దాంట్లో పార్టిసిపేట్ చేయాల్సిందే. పర్యావరణ వనరులన్నీ పరిరక్షణలో కానీ లేకపోతే ప్రకృతి వనరుల ప్రేమగా వాటిని ఆదరంతో చూడడం కానీ, ప్రకృతితోటి కలిసి ఉండడం, ప్రకృతికి దూరం జరగకుండా ఉండడం అనేది మాటగానే కాకుండా ఒక పనిగా ఏర్పరచుకోవాలని. ఇంకోటి ఎన్వైరన్మెంట్ యాక్టివిటీ, ఎంప్లాయ్మెంట్ యాక్టివిటీ కనెక్టెడ్. ఎంప్లాయ్మెంట్లో ఏ పని, ఏ ఉద్యోగంలో ఉన్నా, ఏ పని చేస్తున్నా, దాంట్లో పర్యావరణ స్పృహతోటి పనిచేయడం అనేది లీడర్స్గా యూత్ ఆ లీడర్షిప్లో చేయాలి. అంటే వేస్ట్ మినిమైజేషన్, క్లీన్ యాక్టివిటీ, ఏ యాక్టివిటీ చేసినా దాన్ని క్లీన్గా చేయడం, అక్కడ ఎలాంటి వ్యర్థాలు అక్కడ వృధా కాకుండా చూసుకోవడం, నీళ్ళైనా లేకపోతే కరెంట్ అయినా లేకపోతే ఏ వనరైనా, పేపర్ అయినా, వాడే ఏ వస్తువు అయినా సరే, ఆహారమైనా, ఎక్కడ కూడా మనం వ్యర్థాలను పుట్టించకుండా ఉండే లాగా పనిచేయాలి. అంటే ఒక ఎగ్జాంపుల్ అవ్వాలి. ఎందుకంటే ఇంతకుముందు జనరేషన్స్కి ఉన్నంత వనరులు ఇప్పుడుండే జనరేషన్కి అంత ఆ లగ్జరీ లేదు. కానీ ఇంతకుముందు జనరేషన్కి లేని టెక్నాలజీ ఇప్పుడుండే జనరేషన్కి, యూత్కి ఉంది. ఈ టెక్నాలజీని దృష్టిలో పెట్టుకుని, ఉన్న టెక్నాలజీని యూజ్ చేసుకుని, లేని వనరులని కూడా దృష్టిలో పెట్టుకుని, తగ్గిపోతున్న వనరులు కూడా దృష్టిలో పెట్టుకుని వాళ్ళు గ్రూప్గా, టీమ్స్గా పనిచేయాలి. ఆఫీస్ని ఒక టీం గాను, ఇంటిని ఒక టీం గాను, సమాజాన్ని, వాళ్ళు ఉండే సమాజాన్ని ఒక టీం గాను, నివసిస్తున్న కాలనీ కానీ లేకపోతే ఊరు కానీ, గ్రామం కానీ, పట్టణం కానీ, దాన్ని ఒక టీం గాను, ఆ టీంగా మార్చుకోకపోతే మాత్రం ఆలోచనలు ఆలోచనలుగా మిగిలిపోతాయి, ఆచరణలోకి రాలేవు. ఏ ఆలోచన అయినా ఆచరణలోకి రావాలంటే ఖచ్చితంగా నలుగురి సపోర్ట్ అవసరం. నలుగురి సపోర్ట్ని కూడగట్టుకోవడం అనేది ప్రతి యువత నేర్చుకోవాల్సిందే, చేయాల్సిందే.
1: ప్రస్తుతం భారత ప్రభుత్వం చేస్తున్న స్వచ్ఛతా హీ సేవ, ఈ కార్యక్రమం పట్ల మీ అభిప్రాయం?
0: స్వచ్ఛతా హీ సేవ చాలా గొప్ప కార్యక్రమం అండి. అన్ని ప్రాంతాలు

0: ప్రాంతాల్లో అందరూ వ్యవస్థల్లో ఉన్న వాళ్ళందరూ కూడా చేయగలిగిన పని, చేసే పని, చేస్తున్న పని. ఇది మొదట్లో నినాదంగా ఉండింది, కానీ ఇప్పుడు ఇది ఆచరణాత్మకమైన కార్యక్రమంగా మారి ఆచరిస్తున్నారు. దాని బెనిఫిట్స్ కూడా మనం చూస్తున్నాం. ఆఫీస్ని శుభ్రం చేసుకోవడం అంటే శుభ్రమైన ప్రదేశంలో మనం నివసించడానికి ప్రయత్నం చేయడం అన్నమాట. అంతేగాని శుభ్రం చేయడం పని కాదు. శుభ్రమైన ప్రదేశంలో మనం నివసించాలంటే నిరంతరం దాని శుభ్రత కోసం మనం ప్రయత్నం చేయాల్సిందే. నిరంతరం అట్లా శుభ్రత కోసం ప్రయత్నం చేసే దాన్ని, దానికి ఒక మూవ్మెంట్, ఒక ఉద్యమ రూపం తీసుకొచ్చింది ఈ స్వచ్ఛతా హీ సేవ అనే కార్యక్రమం. అంటే ప్రధానమంత్రి స్థాయిలో, మంత్రుల స్థాయిలో, కేంద్ర మంత్రుల స్థాయిలో, కేంద్ర అధికారులు, మినిస్ట్రీస్లో ఉండే సెక్రటరీస్ స్థాయిలో చేస్తున్న పని అన్నప్పుడు దానికి ఆ వాల్యూ క్రియేట్ అయింది. ఆ వాల్యూ ఇప్పుడు ప్రతి ఆఫీస్లోనూ మనం చూస్తున్నాం, ప్రతి స్కూల్లోనూ, ప్రతి కాలేజీలోనూ చూస్తున్నాం. అంటే ఏ పని చేసినా దానికి ఇండికేటర్స్ ఉండాలి. ఆ ఇండికేటర్స్ తోటి పని చేస్తే ఆ పనిని చాలా బాగా చేయగలుగుతాం. ఆ ఇండికేటర్స్ మనకి దీంట్లో కనిపిస్తాయి. శుభ్రత అంటే ఏంటి, రిడ్యూస్, రీయూజ్, రీసైకిల్, ఈ చెత్తని మనం ఎక్కడికి తీసుకువెళ్తాం. దాన్ని మొదట్లో చెత్తను నిర్మూలించే కార్యక్రమంగానే స్టార్ట్ అయింది, కానీ తర్వాత ఆ కార్యక్రమంలో వేస్ట్ మేనేజ్మెంట్, చెత్తని నిర్వహణ అనే కార్యక్రమం కూడా ఇన్వాల్వ్ అయింది. దాంట్లో కాంపోస్టింగ్, లేకపోతే రీసైక్లింగ్, ఇప్పుడు రీసెంట్గా లాస్ట్ 2-3 మంత్స్ నుంచి సర్క్యులర్ ఎకానమీ అనే ఆస్పెక్ట్లో మనం వర్క్ చేయాలండి. అంటే ఏ వస్తువు కూడా పనికిరాంది కాదు, వేరే పనికి పనికొచ్చే వస్తువు, ఏ వస్తువు అయినా వేరే పనికి పనికొస్తుంది కాబట్టి దాన్ని పడేయాల్సిన అవసరం లేదు. దాన్ని ఎవరు దాన్ని ఉపయోగించుకుంటారో వాళ్ళ దగ్గరికి దాన్ని చేర్చాలి అనే ఆస్పెక్ట్ తోటి ఇప్పుడు స్వచ్ఛతా హీ సేవ అనేది ముందుకు వెళ్తుందండి. ఇట్స్ ఏ గ్రేట్ ఆపర్చునిటీ. యంగ్ పీపుల్ కానీ, ఓల్డ్ పీపుల్ కానీ, మనం మనిషిగా పుట్టినందుకు ఒక కాంట్రిబ్యూషన్ చేసే ఒక గొప్ప అవకాశం. అందులో వ్యవస్థల్లో ఉంటే, ప్రభుత్వ వ్యవస్థ అయినా ప్రైవేట్ వ్యవస్థ అయినా, మనకి పవర్ ఇంకా ఎక్కువ ఉంటుంది, బలం ఎక్కువ ఉంటుంది, చాలా ఎక్కువ ప్రదేశానికి రీచ్ అవ్వగలుగుతుంది. వ్యవస్థకి కొన్ని వనరులు ఉంటాయి, పనిచేయగలిగిన శక్తి కూడా ఉంటుంది. సో వ్యవస్థీకృతంగా పనిచేయగలిగిన శక్తి ఉండే వ్యవస్థలకి స్వచ్ఛతా హీ సేవ అనే కార్యక్రమాన్ని జోడించినప్పుడు ఇది పర్మనెంట్గా దేశంలో దాని ఇంపాక్ట్ కనిపిస్తుందండి.
1: ప్రసన్న కుమార్ గారు, మీరు చేసిన సేవ, మీరు అందించిన ఆలోచనలు, మీరు సలిపిన కృషి, ఇవన్నీ కూడా ప్రస్తుత యువత అంటిపుచ్చుకొని భవిష్యత్ తరానికి ఆదర్శంగా నిలబడాలని కోరుకుంటున్నామండి. మా ఆకాశవాణి స్టూడియోస్కి వచ్చేసి మాతో అమూల్యమైన ఆలోచనలను, మీ కార్యక్రమాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలండి. నమస్కారం.
0: ధన్యవాదాలండి. నమస్కారం.
2: మీరు ఇంతవరకు మీట్ ద స్టార్ కార్యక్రమంలో సోషల్ సైంటిస్ట్ డబ్ల్యూజీ ప్రసన్న కుమార్ గారితో శ్రీ ఎస్ రమేష్ సుంకసారి జరిపిన సంభాషణ విన్నారు.

0: ఉన్నది.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం సరిగ్గా 8:50. ఇప్పుడు కొన్ని సినీ గీతాలు విందాం. ముందుగా వినబోతున్నటువంటి పాట అష్టచమ్మ చిత్రంలో ఉన్నది. శ్రీకృష్ణ గానం చేశారు ఈ పాటని. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం.

0: सामाजिक सेवा प्राधिकरण अधिनियम 1987 की धारा 12 के तहत पात्र नागरिक निशुल्क कानूनी सहायता न्याय बंधु मोबाइल ऐप और www.probono-toj.in से प्राप्त कर सकते हैं।
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9670494944 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
2: సినీ గీతాలు వింటున్నారు. ఇప్పుడు వినపెట్టినటువంటి పాట కలుసుకోవాలనే చిత్రం ఉన్నది. సుమంగళి సత్య గానం చేశారు ఈ పాటని. దేవశ్రీ ప్రసాద్ గీతం సంగీతం.

ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1445 ద్వారా పొందవచ్చు.

మీరు విన్న ఆ పాట గంగోత్రి చిత్రంలోనిది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మాళవిక గానం చేశారు. చంద్రబోస్ గీతానికి ఎంఎం కీరవాణి సంగీతం.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: వినబోతున్న పాట సమరసింహారెడ్డి చిత్రంలోనిది. ఉదిత్ నారాయణ్, సుజాత గానం చేశారు. సిరివెన్నెల గీతానికి మణిశర్మ సంగీతం.

0: విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: కార్యక్రమంలో చివరిగా వినబడుతున్నటువంటి పాట ఖడ్గం చిత్రంలోనిది. శ్రీ గానం చేశారు విజయ్ కుమార్, గీతానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 10:20 నాటి మేటి సినీ గీతమాలిక మధురమ వింటారు కొద్ది క్షణాల్లో.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాల గని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9:00 నుండి 10:00 వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ మనోఫలకంపై ముద్రించుకుపోయిన మధురమైన జ్ఞాపకాల దొంతరలను మైమరిపించే సుమధుర గీతాలతో స్పృశించి మరో భావనా ప్రపంచంలో విహరింపజేసే తన్మయత్వపు ఆనందడోలిక మధురిమ. నాటి మేటి సినీ గీతమాలిక మధురిమకు స్వాగతం. నరసంచారం లేని నట్టడివికి వచ్చే నరుల వాసన పసిగట్టి వారిని మాయచేసి బంధించమని ఓ అసురుడు తన చెల్లెలిని పంపిస్తాడు. తన సోదరుడి మాటకోసం అక్కడికి వెళ్లి కాపుకాస్తుంది ఆ రాక్షసుడి చెల్లి హిడింబి. వనవాసంలో భాగంగా అక్కడికి వచ్చిన భీముడిని మెచ్చి మనసిచ్చి ఆయనకు నచ్చేలా సొగసు ఆరబోస్తూ నయన మనోహరంగా నాట్యమాడుతుంది. కైపెక్కే చూపులతో వలవిసిరి కళ్లలో అతగాడిని బంధించాలని చూస్తుంది. రాజహంసలాంటి నడకలతో మురిపిస్తూ మత్తెక్కే గానంతో మైమరపిస్తూ ఇలా మధురగీతం పాడుతోంది. శ్రీకృష్ణ పాండవీయం చిత్రం కోసం జిక్కి ఆలపించిన గీతం, రచన సి. నారాయణరెడ్డి, సంగీతం టివి రాజు.

అన్నయ్య కోసం నగరానికి వచ్చిన ఓ పల్లెటూరి అమ్మాయిని కొంతమంది ఆకతాయిలు అల్లరిపెడతారు. అటుగా వెళ్తున్న రాజా అనే ఓ కుర్రాడు ఆ అల్లరిమూకను తరిమికొట్టి ఆమెను కాపాడతాడు. తాను ఏ కారణంచేత ఇక్కడికి వచ్చిందో తెలుసుకుని వాళ్లన్నయ్యని వెతికేందుకు అతను కూడా సహాయపడతాడు. కాని ఎంతకూ ఆచూకీ దొరకకపోవడంతో ఇద్దరూ ఒక ఆశ్రమంలోకి వెళ్లి కలసి ఆ దేవుడి దర్శనం చేసుకుంటారు. అక్కడి పురోహితుడు వారిని చూసి నవదంపతుల్లా భావించి ఆశీర్వదిస్తాడు. ఆ సందర్భంలో వాళ్ళిద్దరిలో ప్రేమ చిగురించి ఇలా యుగలగీతం పాడుకుంటున్నారు. 1970లో విడుదలైన మారిన మనిషి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన గీతం. రచన దాశరథి, సంగీతం టివి రాజు.

అన్నం పరబ్రహ్మస్వరూపం. అటువంటి అన్నాన్ని పండించే అన్నదాత ఆరుగాలం కష్టపడితేనేగాని మన ఐదు వేళ్లు నోట్లోకి వెళ్లవు. ప్రతిరోజు భోజనానికి ముందు ఆ అన్నదాతను ఒక్కసారి మనసులో స్మరించుకున్నాక భోజనానికి ఉపక్రమించడం మన ధర్మం. అందుకే రైతన్నల గొప్పదనాన్ని తెలియజేస్తూ, పొలాలన్నీ హలాలదున్ని ఇలాతలంలో హేమం పిండగా ధరిత్రికంతా సౌఖ్యం నిండగా అన్నారు మహాకవి శ్రీశ్రీ. అటువంటి హాలికుడు తోటి రైతు సోదరులతో కలిసి ఉత్సాహంగా పాడుతున్న పాట ఇది. చిట్టిచెల్లెలు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన గీతం. రచన ఆత్రేయ, సంగీతం సాలూరి రాజేశ్వరరావు.

అటువంటి హాలికుడు తోటి రైతు సోదరులతో కలిసి ఉత్సాహంగా పాడుతున్న పాట ఇది. చిట్టిచెల్లెలు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన గీతం. రచన ఆత్రేయ, సంగీతం సాలూరి రాజేశ్వరరావు.

0: పెట్టు. మనిద్దరమూ అనుకుంటే సరిపోతుందా? మన పెళ్లిని ఒప్పుకోవాల్సిన వాళ్లు చాలామందే ఉన్నారు అని ఆమె అంటోంది. అప్పుచేసి పప్పుకోడు చిత్రం కోసం పీలురాగం ఆధారంగా సాలూరి రాజేశ్వరరావు స్వరపరిచిన ఈ పాటను ఘంటసాల స్వర్ణలత పాడగా రేలంగి గిరిజ అభినయించారు. రచన పింగళి నాగేంద్రరావు.
1: ఓ మరదలా నా మదిలో.

అలకబూనిన తన మరదల్ని బుజ్జగిస్తూ బావపాడుతున్న పాట ఇది. ఆ అలకమాణి తనతో మాట్లాడమని, మనిద్దరినీ విడదీసేవాళ్లు ఈ లోకంలో ఎవరూ లేరని అతడు అంటే, కాస్త నీ ఆటలు కట్టి

0: బావగారు,
1: హాయ్.
0: ఓ కొంటె బావగారు మనకెందుకు ఇంక పోరు, ఓ కొంటె బావగారు మనకెందుకు ఇంక

0: తిలక.
1: పరిణయమాడబోతున్న ఓ జంటను తన నృత్యంతో కనువిందు చేస్తోంది ఓ ప్రియ నర్తకి. ఎదురుగా ఉన్నవారిని మనసు దోచుకున్న వెన్నదొంగలా భావిస్తూ తాను రాధలా అనురాగాణ్ణి కురిపిస్తానంటోంది. రుక్మిణితో వంతలు కోరను, సత్యభామతో సామంతములాడను, నీ కాలిమువ్వల్లు ఒక మువ్వగా నీ చరణ కమలాలచెంత నిలచి తరించిపోయే భాగ్యము ప్రసాదించమని అర్థిస్తోంది. చరణదాసి చిత్రం కోసం పి లీల పాడిన సముద్రాల గీతం, సంగీతం సాలూరి రాజేశ్వరరావు.

ఓ పల్లెటూరిలో పద్ధతిగా నృత్యం నేర్చుకున్న గిరిజ పై చదువుల కోసం పట్నం వెళుతుంది. అక్కడ మిస్టర్ రావు అనే అబ్బాయితో ఆమెకు పరిచయం ఏర్పడుతుంది. అన్నింటికీ నేనున్నానని సహాయం చేస్తున్న మిస్టర్ రావుకు కృతజ్ఞత ఎలా తెలుపుకోవాలో తెలియక సతమతమవుతుంది. అనుకోకుండా అతనితో ప్రేమలో కూడా పడుతుంది. ఆ ప్రేమ పెళ్లిపీటలెక్కడానికి ముందు జరిగిన విందులో నృత్యం చేస్తూ ఇలా పాట పాడుతోంది. వేదాంతం రాఘవయ్య దర్శకత్వంలో 1957లో విడుదలైన భలే అమ్మాయిలు చిత్రం కోసం సాలూరి రాజేశ్వరరావు, సాలూరి హనుమంతరావు స్వరపరిచిన గీతం. రచన సదాశివ బ్రహ్మం, గానం పి. సుశీల బృందం.

మనసు వసంతవనమైతి మమతీ పరిమళాలు విదజల్లుతుంది. ఉప్పొంగి అలలాంటిది తనువైతే తెల్లటి నురగలోని జిలుగి ఆలోచన అవుతుంది. యౌవనం మురళి అయితే వినిపించే మోహన స్వరాలు హొయలని ఓ జంట ప్రణయ భావలహరులలో విహరిస్తూ పాడుకుంటున్న గీతమిది. శభాష్ పాపన్న చిత్రం కోసం ఘంటసాల పీసుశీలా పాడిన గీతం. రచన ఆరుద్ర, సంగీతం ఎస్పి కోదండపాణి.

సూటుబూటు వేసుకుని చేతిలో గాలం పట్టుకుని చెరువులో చేపలు పట్టడానికి వెళ్లాడు ఓ కుర్రాడు. ఎరవేసి నీటిలోకి గాలం వదిలాడు. చేప చిక్కిందనుకుని గాలాన్ని బలంగా పైకి లాగాడు. అది అటుగా వెళ్తున్న ఓ అమ్మాయి చీరకొంగుకు చిక్కుకుంది. రుసరుసలాడుతూ దగ్గరికి వచ్చిన ఆ అమ్మాయి మాటలతోని గట్టిగా వాయించింది. కోపంలో కూడా అందంగా ఉన్న ఆ అమ్మాయిని చూసి కొంటెగా ఈ పాట పాడుతున్నాడు ఆ అబ్బాయి. లక్షాధికారి చిత్రం కోసం గిరిజ రేలంగి తెరపై అభినయించగా మాధవపెద్ది సత్యం పాడిన గీతం, రచన కొసరాజు, సంగీతం టి. చలపతిరావు.

0: నీ వెంట పడి వస్తా, కాదంటే పడి సత్తా. ఇంకేల కోపము ఇటు చూడు ఒక్కసారి, హారిల్లో రంగ హారి, హలో మై డార్లింగ్ ఐ లవ్ యు.
1: వీరచంద్రుడి గొప్పదనం గురించి రాక్షసమంత్రి కూతురు ఆశ చెవినపడింది. అందుకే కేవలం అతని ఆలోచనలతోనే ఆమె మదిమొత్తం నిండింది. అందమైన వనంలోకి అనుకోకుండానే అడుగులు పరుగిడినవి. పూగుత్తుల పరిమళాల

వెల్లువతో తనువు పులకించిపోయి పరవశిస్తూ ఇలా గానం చేస్తోంది. చాణక్య చంద్రగుప్త చిత్రం కోసం పి సుశీల పాడిన పాట, రచన సి నారాయణరెడ్డి, సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు. Thank you.

0: అద్దెకు దిగుదామని ఓ పెద్దింటికి వెళ్లిన అబ్బాయికి ఆ ఇంటి అమ్మాయి పెట్టిన షరతులు విచిత్రంగా తోస్తాయి. కాని ఆ అమ్మాయి వాళ్ల నాన్న సహాయంతో ఆ అబ్బాయి ఎలాగోలా ఇంట్లో అద్దెకైతే దిగుతాడు. ఒకానొకరోజు ఆమె పెట్టిన నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన ఆ అబ్బాయిని చూసి ఆ అమ్మాయికి అనుమానమొస్తుంది. ఇంట్లో నుండి బయటకు వెళ్లమని అతని వస్తువులను బయటపడేస్తుంది. ఆ అమ్మాయికి వస్తాదులంటే భయమని, అలా నటించమని ఆ అమ్మాయి నాన్న చెప్పిన మాటలు అతనికి అప్పుడే గుర్తుకు వస్తాయి. ఆ సందర్భంలో వచ్చే ఈ పాట అదృష్టజాతకుడు చిత్రంలోనిది. టి. చలపతిరావు స్వరపరిచిన ఈ గీత రచన కొసరాజు, గానం ఘంటసాల.
1: ఎవరనుకున్నావు నన్నే మన్నుకున్నావు, నా దెబ్బంటే గోళ్ళకు.

ప్రేమించినవాడు దూరమైన ఓ అమ్మాయికి మేకవన్య పులిలా నటించిన ఒక వ్యక్తితో తప్పని పరిస్థితుల్లో వివాహం జరగడంతో ఒక బాబుకు జన్మనిస్తుంది. వికృత చేష్టల కర్కశ హృదయం కలిగిన తన భర్తకు దూరమై భార్యను పోగొట్టుకున్న మరో మంచి హృదయం కలిగిన వ్యక్తికి దగ్గరవుతుంది. అక్కడ అనుకోకుండా తాను మునుపు ప్రేమించిన వ్యక్తి తారసపడతాడు. గత జ్ఞాపకాలు వెల్లువలా వారిని తరిమినా వేసుకున్న బంధాలు కళ్లముందు కదలాడతాయి. ఏడుస్తున్న తన బిడ్డకు తన జీవితాన్నే పాటలా మార్చి ఆ దురదృష్టవంతురాలైన తల్లి ఇలా జోలపాట పాడుతోంది. ఇది కథ కాదు. చిత్రం కోసం పీసుశీల పాడిన గీతం, రచన ఆత్రేయ, సంగీతం ఎంఎస్ విశ్వనాథన్.

ప్రేమంటే ఇష్టం లేదని, పెద్దలు కుదిర్చిన వివాహమే చేసుకుంటానని ఓ అబ్బాయి ప్రేమను తిరస్కరిస్తుంది ఆ అమ్మాయి. ఆ తిరస్కారమే తనకు పురస్కారంలాంటి అవకాశాన్ని తెచ్చిపెట్టిందని భావించిన ఆ అబ్బాయి తన తల్లిదండ్రులతో సహా వచ్చి ప్రేమించిన అమ్మాయి ఇంట్లోనే తిష్టవేసి కాబోయే అత్తామామల్ని కూడా ఒప్పించి తన ప్రేయసి మనసు గెలుచుకుంటాడు. రాజేంద్రప్రసాద్, సుమలత జంటగా నటించిన జయమ్ము నిశ్చయమ్ముర చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీలా పాడిన యుగలగీతం, రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతం రాజ్ కోటి.

0: మనోఫలకంపై ముద్రించుకుపోయిన మధురమైన జ్ఞాపకాల దొంతరలను మైమరిపించే సుమధుర గీతాలతో స్పృశించి మరో భావనాప్రపంచంలో విహరింపజేసే తన్మయత్వపు ఆనందడూలిక మధురిమ. మదిని అలరింపచేసే మరిన్ని మధుర గీతాల కోసం రేపటి మధురిమలో కలుసుకుందాం. సెలవు. మీ నాగరాజు మంచిపగడం.
1: ఇంతవరకు నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ విన్నారు. వ్యాఖ్యానం శ్రీ నాగరాజు మంచిపగడం, పర్యవేక్షణ శ్రీ రమేష్ సుంకసారి. ఈ కార్యక్రమం ఆకాశవాణి వివిధ భారతి సమర్పణ.
2: మీరింతవరకు నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ విన్నారు.
3: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
4: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
3: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 10:52. రేపటి కార్యక్రమాల వివరాలు వింటారు జరోకాలో. రేపు ఉదయం 5:53 మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. 6:00 అర్చన, అర్చనలో క్షేత్రదర్శిని సమాచారంతో కూడిన భక్తి గీతాలు వినవచ్చు. 7:05 తెలుగులో వార్తలు వింటారు. 7:15 ఆరోగ్య జీవనం శీర్షికన పిల్లల్లో డయాబెటిస్ డాక్టర్ రాహుల్ రెడ్డి గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీఎస్ రమేష్ సుంకసారి. 7:30 శ్రోతలు వాట్సప్ సందేశం ద్వారా కోరిన సినీ గీతాల కార్యక్రమం జనరంజని వినవచ్చు. 8:15 శ్రోతలు ఫోన్ ద్వారా కోరిన సినీ గీతాల కార్యక్రమం జనరంజని. 10:00 ఎవర్గ్రీన్ హిట్స్ వింటారు.

రేపు ఉదయం 11 గంటలకు గుర్తుకొస్తున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు చైతన్య స్ఫూర్తి, 12:40కు లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ వింటారు. 1:20కు షో టైం, 2:15కు శక్తిశీలి.

రేపు సాయంత్రం 5 గంటలకు చాయ్తో హాయ్ కబుర్లు కార్యక్రమం వింటారు. 6 గంటల 20 నిమిషాలకు ఆల్ టైమ్ హిట్స్ వినవచ్చు. 6 గంటల 40 నిమిషాలకు లంహే ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. 7 గంటల 15 నిమిషాలకు ఇది మన చట్టం శీర్షికన ద మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ ప్రముఖ న్యాయవాది శ్రీ వై బాబ్జీ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. 7 గంటల 30 నిమిషాలకు ఆల్ టైమ్ హిట్స్ తిరిగి ప్రసారమవుతుంది. 8 గంటలకు మస్తీ మజా. రాత్రి 10 గంటలకు ఎప్పటిలాగే మధిమా.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూలు పిల్లలు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకుంటున్నారా? మీ స్కూల్ గురించి అందరికీ తెలపాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు కూడా బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 9499463863 9490463863. ఈ కార్యక్రమం మీ పిల్లలకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 11:05 ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై మా ప్రభాత ప్రసారాలలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.